فبكل وجه

ओम श्री साई अपांतरात्मने नमः। ओम श्री साई अवतार मूर्तये।

नमः। ॐ श्री साई कनकांबर धारिणे नमः। ॐ श्री साई अद्भुतचर्या

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1998 ఆగస్టు 14 తేదీన పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా సాయి కృష్ణుడు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ప్రేమ స్వరూపులారా, శాంతము, సఖ్యము, దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే. ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అమించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది. మానవుడు ఆనంద పిపాసి, నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు. కారణమేమిటి? మానవుడు ఆనందమునందే పుట్టినాడు, ఆనందమునందే జీవిస్తున్నాడు, ఆనందమునందే అంత్యమవుతున్నాడు. ఈ ఆనందమే దైవ స్వరూపము. ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు. చదువులో ఆనందమున్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు, ఉద్యోగంలో ఆనందమున్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు, పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు. కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు. ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు. భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము. ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి. అనగా త్రికాలములు ఎందు, త్రిలోకములు ఎందు మారినటువంటి సత్యమే సత్. అట్టి సత్తును మనం కొనగలవలనన్నా సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి. చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే. ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి. ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉండనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది. మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు, విధమైన మార్గమును అనుసరిస్తున్నాడు. కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటి. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు. ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్యానందము మనకు ప్రాప్తమవుతుంది. అట్టి నిత్యానందమును, అట్టి బ్రహ్మానందమును, అట్టి అద్వైతానందమును అనుభవించబోయిన వారు సచ్చిత్తును అనుసరించాలి. కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి. సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది. ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు. కాలాతీతమైనటువంటిది సత్యము, దేశాతీతమైనటువంటి సత్యము, గుణాతీతమైనటువంటి సత్యము. దాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము. దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ సత్యాన్ని నీవు గుర్తించుకో, నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో, అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది. కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివే. కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు. పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవునకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము. కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన. మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు. ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి. ఈ భౌతికమైన లోకములకు సుఖములను అందిస్తున్నాయి. కానీ ఇది కాదు మన సుఖము. పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని ఒకటి పేరు. ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది. ముక్తి అనగా ఏమిటి? అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గం నందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి. భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి. దీనినే పితృదానము అన్నారు. అనగా పితృపిండము, ఈ పిండమే దేహము. దీన్ని దైవమునకు అర్పించడమే ముక్తి. అనగా ఈ దేహముతో
ఆచరించేటువంటి సర్వకర్మల కూడాను దైవార్పితమైన భావంతో మనము చేయాలి. ఇదియే ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము. ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము, పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము, ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము, ఈ మకరందమును గోలించే నిమిత్తము భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు. అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాడు. ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు? ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు. ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు, తాదాత్మ భావన పొందుతున్నాడు. దీనిని నారదుడు కూడా చెప్పాడు, మత్తో భవతి ఆత్మో భవతి ఆత్మారామో భవతి తప్తో భవతి నయో భవతి ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలనటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు. దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు, శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి, కర్మలయందు ఫలితాన్ని త్యజించాలి. భోగములకు దూరము, త్యాగములకు సమీపము కావాలి. త్యాగస్వరూపుడే భగవంతుడు, త్యాగమయుడే భగవంతుడు, అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము. భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి. కాలమునంతయకుడును దేహం పైనే మనం ఇమిడ్చకూడదు, దేహమునకు కొంత అవకాశం అందించాలి, సంరక్షించుకోవాలి. దేనికోసం? దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము. కనుక దైవార్పితం ఏమి చేయాలి? పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దైవమే దైవత్తుని యొక్క ప్రేమ. కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి. జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలమునే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్యం. అదే విధంగానే మానవుడు ఆనందం నుండే పుట్టి ఆనందం నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి. కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది. ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు. మనకు కావలసినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి. ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు. కలిమి బలిమి చలిమి కాదు ప్రధానము, గుణము చాలా అవసరము. గుణము లేనిటువంటి వాడు ఎన్ని కలిమిని సంపాదించినప్పటికీ వ్యర్థమే. కలిమి పోయినా కూడా పర్వాలేదు, చలిమి పోయినా కూడా పర్వాలేదు, గుణములు మాత్రం పోషించుకోవాలి. ప్రాచీన కాలం నందు భారతీయులు అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు, ఇఫ్ వెల్త్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. కానీ కలియుగ ప్రభావం చేత ఈనాడు క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇది ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము. ఇది కాదు మన యొక్క ప్రయాణము. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో. కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరికీ బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు. మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహం లేదు, అపాద మస్తకం వరకు కూడాను అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు. రండి ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: అనుమానిస్తున్నారు. బాలుండి తడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా. ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు. దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం. భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈనాటి మానవుడు ప్రేమను అందుకున్నటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు. మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు. కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు. ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ, పుచ్చుకునేటువంటిది కాదు. పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంది, హస్తము పైన ఉంటుంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కాని అధో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు. ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు, ప్రయోజనమే లేదు. మానవుని యందు స్వార్థము సప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు. కనుకనే ఈనాడు ఈ స్వార్థమనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది. ఏమిటి ఈ స్వార్థం? స్వార్థం అంటే ఏమిటి? దీని ఫలితం ఏమిటి? దీని గమ్యమేమిటి? ఆనందమేమిటి? గమ్యమే లేదు, ఆనందమే లేదు. కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు. ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి. ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే. ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం? శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం. కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం. పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు. ప్రేమనే దీని సత్యము, ప్రేమనే దీని జీవితము, ప్రేమనే దీని గమ్యం. ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు. కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే. ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమస్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి. కానీ లౌకికమైన ప్రేమ కాదు, భౌతికమైన ప్రేమ కాదు, లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు, ప్రవృత్తి ప్రేమ కాదు. ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ. ద్వేషంతోనైనా, ప్రేమతోనైనా, కష్టంతోనైనా, బాధల చేతనైనా, భగవంతుని ఏ విధంగానైనా కూడాను, దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు. సభలోపల శిశుపాలుడు అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు. వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు. ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు, పోయాడు, కృషించిపోయాడు. ఏ విధమైనటువంటి యొక్క తలంపులు లేనటువంటి ఒక స్థితిలో నిలిచిపోయాడు. ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిశుపాలుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది. శిశుపాలు వలె చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది. విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: Does it happen so?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు. ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు. ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు. నారద, కృష్ణుడి యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు. రాజభూషణ, తీషణభూషణ దురస్కారములన్నీ కూడాను దేహములకే కాని ఆత్మకు కాదు. ఈ శిశుపాలుడు కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కాని ద్వేషం చేత కాదు. ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దీవుణ్ణి పోయి పొందుకు చేరుతాడు. శాపమారీతిగా ఉంటుండాలి. కనుకనే అతన్ని అనేక రకములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి. ఈ యొక్క అంతరార్థమును ఐక్యతకే మూలక మూల కారణం ఉన్నాడు. ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు. దోషణ కూడాను ఒక భూషణే, కారం కూడాను ఒక భూషణే, కారం కూడాను ఒక భూషణే. ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు. కంసుడు ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణును హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు. అక్రూరుని పంపించాడు. అక్రూర, నీవు కృష్ణునికి మహాస్నేహితుడవు, నీవు కృష్ణుని పైన పరమభక్తుడవు, వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు, నీవు తప్పక వెళ్లాలి అని శాసించాడు. రాజాజ్ఞను తిరస్కరించుకునలేక అక్రూరుడు బయలుదేరాడు. యశోదానందనులకు యశోద వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తీసుకుని పోతున్నాను అన్నాడు. మీరు అంగీకరించక తప్పదు అన్నాడు. యశోదానందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు. బలరామకృష్ణుడు అక్కడ పోవడానికి వీలు కాదు. ప్రాణస్వరూపుడు, జీవస్వరూపుడు, సర్వస్వరూపుడు కృష్ణుడు, తన్ని వదిలి ఒక క్షణమైనా మేము ఉండలేము, మనకు పోవడానికి వీలు కాదు. అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు లీలా మానస విగ్రహుడు కృష్ణుడు. ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు. రథంలో కూర్చున్నాడు, గోపికలకు ఈ రథం కనిపించుకోకుండా చేశాడు. అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని. యమునా తీరం పోయేంత వరకు రథం కనిపించలేదు. గోపిక ఇంకా చేయనది ఏమి లేక బృందావనం వెళ్లారు. భావం తద్భవతి అని తమ యొక్క ప్రేమ ఎటువంటిదో అలాంటి ప్రేమనే సర్వులు ఎందు ఉంటున్నదనేటువంటి ఒక భావము గోపికల ఎందు పవిత్రమైనటువంటి ప్రేమ. నోరు లేనటువంటి ఒక వృక్షములను, కనులు లేనటువంటి ఒక పలవతములను, అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు. జవాబు చెప్పడానికి నోరు లేదు, చూడడానికి కన్నులు లేవు. అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు. పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ ద డెవిల్.
1: కుపారసంబుపై చల్లెడువాడు పరితర్పి తప్పించమువాడు. మా సర్వము దోచుకపోయే ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే. సర్వము దోచుకుపోయాడు, అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? నేను ప్రశ్నిస్తూపోయాను. అది కూడా ప్రేమ యొక్క లక్షణమే. ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే. ఎడబాటును భరించుకుని బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే. కృష్ణుని వధించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే. అన్నిటితో కూడినటువంటివే. ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణములే లేవు. కనుక ప్రేమకు ప్రేమనే కారణము. ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు. ఈ విధమైన యొక్క ప్రేమ చతుర్చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి. ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది? మనయందే ఉంటున్నది. మనయందు ఉన్నదంతా ప్రేమనే. ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము. అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము. వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే. అనేక తీపులు చేస్తుంటాం మనం. పా గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, కీర్ ఇవన్నీ చేస్తుంటాం. అన్నింటి ఎందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే. ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని ఎందుకు దాగి ఉంటున్నది. కనుక ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు. కనుక సర్వుని ఎందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి. ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై అదే తాడు. యదా యదా హి ధర్మస్య గానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతకును అనేక విధములుగా కంపించిపోతుంటుండాలి. ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను. ఎందున్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది, మాధుర్యాన్ని వారికి చవి చూపించేది, మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది, మత్తులు కూడా గావించేటువంటిది. అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగించేసేటువంటిది. కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. పూర్ణ జ్ఞానంలో మనం జీవించాలి. ఇప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షం అవుతుంటాడు. దేవుడు ఎక్కడో లేడు. దేవుడనగా వేరు, దేశమందుడు లేడు. తనదు దేహమందే. ఏ దేశముందో దేవుడు లేడు. దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు. అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చెయ్యాలి? తన ఎందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు? కనుక భగవంతుడే ఆనందమయుడు. అతనే నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. ప్రతి ఆనందము ప్రతి మానవుని ఎందు ఉంటున్నది. అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది? ఒకే జ్యోతి ఉంటున్నది. ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం. ఆ పాటుకంతా కూడాను 10 చెల్లులు ఉంటున్నాయి. ఈ 10 చెల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక సర్కిట్ అవల్ కప్పేశాం. కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు. కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు. మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు. మన ఆత్మజ్యోతియే అదే భగవద్జ్యోతి. దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి. దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము. మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి. అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి. అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను, దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దర్ చేయాలి. అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది. ఏకం సత్విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే. ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపులుగా గోచరిస్తూ ఉంటుంది. కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్యజ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి. ఎన్ని బల్బులు ఉండినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ కానీ కరెంటు ఒక్కటే. ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిదే. వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిదే. ఎందుకును దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి. అలాంటిది చేయకుండా

0: నివేదనం. ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాం. దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు. దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు, కానీ దేహభ్రాంతి లేనటువంటి వారికి ఈ సాధన లేక్కర్లేదు. నేనే దైవము, దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్, అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు. యు ఆర్ నాట్ వన్ పర్సన్, త్రీ.
1: బట్ ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఆత్మ. దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి. దాన్ని మనం సాధించాలి. ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము. పాంచభౌతికము దేహము కూలక తప్పడెప్పుడు. దేహి నిరామయుండు, గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. కూడా ఆ దేహియే దేవదేవుడు. మరినపు కొంప రోగముల బ్రగ్గడి సేవక గంప, జాత సంచలనము పొందుదుంప, సాగరమేకలేం కంప, మదనపు మన్నెప్పు దలంప, నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి. ఇవన్నీ కూడా వస్తుంటాయి. కనుక వస్తు వాహనాదులంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే. ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి. కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది. ఎవరి దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు? ఒకనొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు? ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. కష్టములు సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు. ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. అటువంటి యొక్క జవాబు చెప్తూ వచ్చారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, గోప బాలురారా, విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది. నిజమైన విజయం ఏమిటి? ఈ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు. అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు. ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి, కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి. ఇంకా దైవిక స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు? ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల నడబాయకుందువట, అణువు రేణు దృఢ కాష్టము మొదలు అఖండ రూపుడవై వెలుదువట. నిన్ను కనుగొన్నగలమా? నిన్ను ఏ రీతిగా కనుక్కో వీలు కాదు. కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో? ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి, స్వరూపునిగా గుర్తించాలి. సత్యమును ప్రేమను మనం వదలకుండా సాధించాలి. అప్పుడే మన సర్వేంద్రియములు కూడా నిగ్రహించిన వారమవుతాం. కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు. అన్ని తాత్కాలికమైనటువంటిది. కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి, సత్యం చేతనే సాధించాలి. వద ధర్మం చర. కనుకనే మనం సత్యాన్ని పలుకరించుకుంటుంటే, సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం. దీనిని వేదాంతం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్న. జ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము. జ్ఞానమనే చోట వెలిగింపు, నీ అజ్ఞానం దూరం చేసుకున్నావు, దివ్యాత్మను నీవు అనుభవించమని చెప్పి. కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రాప్తి వాంఛల చేత కలిగేటువంటిది. కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటమే పెద్ద దుఃఖము. మమేతి ఇది సుఖం. నాది కాదు అనుకోవటమే సుఖము. ఏది నాది కాదు? నేనెవరు? నేనెవరు నాకే తెలియదు. నాది అని నేను చెప్పగలను ఒక భ్రాంతి. నాది అనేటువంటిది లేదు, నేను అనేటువంటిది లేదు. నేను అనేటువంటి అభిమానమే సర్వ దుఃఖములకు మూల కారణం. మనం దూరం చేసుకోవడానికి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు. ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది. ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది. భగవంతుడు ప్రేమ స్వరూపుడే. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిందు మనకేమాత్రమూ కనిపించదు. ఇంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు. భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు. కారణం ఏమిటి? నాది నేను అనేటువంటిది లేదు. అక్కడ నేనే నాది రెండో వస్తువు ఉంటే కదా, అది ఒక్కటే. ఏకం సత్తే, ఏకం సత్యం సత్తు బహుధా వదంతి. అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు. ఒక్కటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టినా కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది. ఒక్కటే లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోసే. ఒక్కటే హీరో హీరో హీరో హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు. కనుకని హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే. కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు. ప్రపంచమునకంతా కూడా అతని ఆధారము, మూల కారణము. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. ప్రేమరహిత మరుభూములలో మరుభూములవని అలాంటి నీడలో అలాంటి నీళ్ళలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవు? కనుక ప్రేమాంకురములు పొందాం, ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. అంతా ప్రేమని, నదులు ప్రేమని, వర్షం ప్రేమని, భూమి ప్రేమని, మొక్కలు ప్రేమని, ఫలములు ప్రేమని, అంతా ప్రేమమే. ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులై తిరిగిపోతున్నాం? ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము. ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది? దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతుడికి అర్పితం గావించాలి. ఇది ఏ నిజమైనటువంటి ఒక అర్పితము? అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు, కానీ నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు. బలి చక్రవర్తి తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు, చేసుకునేటప్పటికీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది. కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు. కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాకాలం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలిపటికి భగవంతునికి అర్పితం చేయాలి. పిండార్పణ అని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు. పిండం అనగా దేహమే, భగవత్పితం చేయటమే పిండార్పణ. దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి మోక్షము. అది అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు, మోహ క్షయమే అదే మోక్షము అన్నాడు. మోహము లేదు, మోహ క్షయమైపోయింది. ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. అయితే అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడా మనం సాధ్యమైన దేహాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మనం కొన్ని కర్మలు మనం చెయ్యాలి, కర్తవ్యాలు నిర్వర్తించాలి, ధర్మాన్ని ఆచరించాలి, దాన్ని అభివృద్ధి పరచుకోవాలి, త్యాగాన్ని మనం పోషించుకోవాలి. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు త్యాగానికి పట్టాభిషేకం చేశారు, ధర్మాన్ని అండనమెక్కించారు, వైరాగ్యానికి కంకణం కట్టారు, విజయాన్ని స్వాగతం చేశారు. ఇది భారతీయులు చేసినటువంటి పని. అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది. అనేక మంది విద్యార్థులకు మోక్షముల్లర్ అని అతనికి పేరు వచ్చింది. మోక్షముల్లర్ అన్నారు విదేశీయుడు. అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది. కట్టగడపటి స్థితి లోపల తాను భారతదేశంకు వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు. కారణం ఎందుకోసం? అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు, భారతదేశంలో ఏమిటి? ఇప్పుడు తాను చెప్పాడు, భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాది, పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాది, మట్టి లోపల ప్రేమ ఉంటుండాది, గంగ లోపల త్యాగం ఉంటుండాది. ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి? ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు అన్నటువంటి వాడు కనుక ఎంతన భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు. తన్న భారతే తన్న భారత అన్నాడు. కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని ఇతిహాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం. యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి. ఆనాడు మన ప్రాచీనులందరూ కూడా అనేక విధములుగా సాధన చేశారు. ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న. కానీ ఈ లవ్ ఎక్కడనో ఉంటుంటారు. కోసమని గోపికృష్ణ చెప్పింది యశోద, కృష్ణ పెట్టినది తినవు, నే పెట్టినది తినవు, కొల్లల పుట్టలకు పోయి వెన్న గుట్టుగా లో గుట్టున తినిదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ, నోరంత వెన్న వాసన, ఊరంతయు ఆగడంబు రద్దులు, గోరంత లేవు బాల గారాము మానుమి. ఇంకా చిన్నపిల్లవాడు ఊరంతా రట్టు చేస్తున్నావు కృష్ణ, మన ఇంటిలో లేదా వెన్న? కావలసినంత వెన్న ఉంటుండాలి, ఎందుకు నీవు తినకూడదు? ఎందుకు ఇళ్ళని ఇతరుల ఇంటికంత పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి? అప్పుడు చెప్తాడు కృష్ణుడు, అమ్మా ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు, హృదయమే పవిత్రమైనటువంటి వెన్న, మధురమైనటువంటి వెన్న, అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న, కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు. ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి, గోపికులకు ఎట్టి వాత్సల్యము లేదు, ప్రేమకు వాత్సల్యమే లేదు. కనుక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా, అతి రుచిమైనటువంటివిగా, అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి. అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు. అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా? ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి తినే ఉంటున్నాడు. కానీ మట్టి ఎందుకు తినాలి, ఎంత తిన్నాడు అన్నాడు. ఆ యశోదకు చాలా కష్టం కలిగింది, కోపం వచ్చింది, పట్టుకుంది. ఎందుకు నీవు మట్టి తింటాను, నువ్వు కారణం ఏమిటి? నన్ను అడిగితే నేను కావలసినంత భోజనం పెట్టలేనా? గోపికల ఇంట్లో నీవు కావలసినంత వెన్న తింటాం లేదా? ఎన్నాడు తిని కూడాను, ఇంట్లో భోజనం చేసుకూడను, ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు పాపం తల్లి.

నేనే పిచ్చివాడు కాదు, చిన్న పిల్లవాడు కాదు అన్నట్టు ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చి 5 సంవత్సరం చైల్డ్ కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు. పిచ్చివాడిని కాదు, నేను గొప్పవాడిని అనే ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చాడు. కనుక కృష్ణుని యొక్క లీలలు కాని, కృష్ణుని యొక్క చర్యలు కాని, దైవం యొక్క అంతరాత్మలు కాని ఎవరు కూడా గుర్తించుకోలేరు. బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరొకొన్ని అర్థములు. కనుక ఈ విధమైనటువంటి అంతరాత్మాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు. అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు. ఎక్కడ చూసినా గానీ డౌట్స్, డౌట్స్ కంటితో చూసినా కూడా డౌట్స్ అయిపోతున్నాయి. తల్లి, తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి. అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు అన్ని లోకములు కనిపించాయి. తాను భయపడుతుండాలి. అలయో వైష్ణవ మాయయో తెర సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను, నేను యశోద కాలేమో, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకములు చూచి భ్రమించిపోయింది పాపం. కంటితో చూచి కూడా తాను నమ్మలేకపోయింది. దీనికి మూల కారణం ఏమిటి? వాత్సల్యమే. నా కుమారుడు శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఇన్ని సందేహములకు మూల కారణము. ఆత్మ అటాచ్మెంట్ కావాలి. ఆత్మ ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది. అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము. దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే. కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడా రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించపజేసినటువంటి కృష్ణుడు. అన్ని అవతారములు కూడా దివ్యమైనటువంటివి అయినప్పటికీ నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు. ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు. నవ్వు నవ్వు నవ్వు, ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. దేనికి కోపం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఏమాత్రమూ నిరూపించలేదు. అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏ అవతారంలో కూడా కనిపించలేదు. కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు. కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి. నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి. నీవే దైవము, దైవమే నీవు. ఎందుకు నీ సందేహాలకంత అవకాశం అందిస్తున్నావు? ఈ సందేహాన్ని ధ్వంసం చేస్తుంది. కనుక సందేహాన్ని దూరం చేసుకోండి, అనుమానాన్ని నిర్మూలం గావించుకో, ప్రేమతత్వాన్ని పెంచుకోండి, సత్య మార్గంలో ప్రవేశించండి, దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి. ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా సాయి కృష్ణుడు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలకి స్వాగతం. ఆ దేవాదిదేవుడు ఆటించు ఆటలు చిత్రాతి చిత్రంబులుగా ఉంటాయి. సృష్టి క్రమంలో మన పురాణ ఇతిహాసములలో క్షీరసాగర మథనానికి ఒక విశిష్ట స్థానముందని మనందరికీ తెలుసు. లోకరక్షకుడైన విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి స్వయంగా ఆ మహామథనానికి సాక్షిభూతునిగా నిలిచి నడిపించిన ఆ క్షీరసాగర మథనం మనకి ఎన్నో విషయాలను విస్తపరుస్తుంది. విపులంగా క్షీరసాగర మథనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సాగర మథనం మంచి చెడుల మధ్య సమరం సాగి అనేక మలుపుల నడుమ చివరికి మంచికి ఏ విధంగా విజయలక్ష్మి లభిస్తుందో, చెడుకు చివరికి అపజయం తప్పదని తరతరాలకు తరగని సందేశాన్ని అందిస్తుంది. సాత్వికులైన దేవతలు, తామసికులైన అసురుల నడుమ జరిగిన ఆధిపత్య పోరుకు ప్రతిఫలమే ఈ సాగరమథనం. ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు మందరగిరిని కవ్వముగా చేసుకుని, ఆదివిష్ణువు కూర్మావతారాన్ని ఆలంబనగా చేసుకుని ఈ సాగరమథనం జరుపబడింది. ఒకవైపు దేవతలు, మరొకవైపు అసురులు. మనం చేసే ప్రతీ కార్యంలోనూ మంచి చెడుల ప్రభావములుంటాయి. మనం చెడును విసర్జించి మంచిని గ్రహించాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే క్షీరసాగర మథనం. అంతటి ప్రసిద్ధిగాంచిన క్షీరసాగర మథనాన్ని కలియుగ నారాయణుడైన సాయినాథుని సమక్షంలో స్వామి విద్యార్థులు కడు రమ్యముగా, అందరినీ రంజింపచేసే రీతిలో సంగీత నృత్య రూపకముగా ప్రదర్శించారు. ఆశ నిరాశల సమరమైన ఆ సాగరమథన క్రమంలో ఏ విధంగా ఒకవైపు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం సకల భాగ్యములను ప్రసాదించే లక్ష్మీదేవి ఉద్భవించెనో, మరొకవైపు ప్రళయానికి సంకేతముగా అంధకార అజ్ఞానమునకు చిహ్నంగా హాలాహలం ఉద్భవించిన క్రమాన్ని, దేవాసురుల ఆధిపత్య పోరులో దేవతలు ఏ విధంగా విజయం సాధించి మంచికి పట్టం కట్టబడిందో అన్న

Mi. Cha.

Hey, dude.

ఇంతవరకు మీరు స్వామివారి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన సాగర మథనం అనే సంగీత నృత్య రూపకాన్ని విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. పరమ పవిత్రమైన భారతదేశంలో పుట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న వేద సూత్రాల్ని అధ్యయనం చేసి ఆచరించాలి. ఆధునికత, సంప్రదాయ నిరసన అన్న ఈ కథ నుండి చక్కటి విషయాలు తెలుసుకుందాం. ఒక గృహస్థు ఆచారపారాయణుడు, సంప్రదాయాలన్నింటినీ గౌరవించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆచారవంతుడు కాబట్టి కుమారుడికి 8 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారం చేయించి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రతిరోజు గాయత్రీ మంత్రాన్ని 108 పర్యాయాలు స్మరించమని కుమారుడికి చెప్పాడు. కుమారుడికి ఇష్టం లేకపోయినా తండ్రి పోరుపడలేక నిర్బంధంగా కొన్ని రోజులు 108 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని జపించాడు. అయితే క్రమక్రమంగా గాయత్రీ మంత్రాన్ని స్మరించే సమయాన్ని తగ్గించాడు. ఒకరోజు తండ్రి తన కుమారుడు చాలా త్వరగా గాయత్రీ జపాన్ని ముగించడం గమనించి కోపంగా, ఏరా, నీవు గాయత్రీ మంత్రాన్ని 108 పర్యాయాలు చేయటం లేదా? అంత త్వరగా ముగిస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పుకుంటున్నావో చెప్పు అని నిలదీసి అడిగాడు. అప్పుడు కుమారుడు, నాన్నా, మొదటిసారి గాయత్రీ మంత్రాన్ని పూర్తిగా చెప్పి ఆ తరువాత 107 పర్యాయాలు డిటో డిటో అని చెప్తున్నాను అన్నాడు. తండ్రి, డిటో అంటే ఏమిట్రా అని అడిగాడు. డిటో అంటే పైన ఉన్నదే కింద వ్రాయటం అని అర్థం. నేను ఒకే మంత్రం అన్నిసార్లు చెప్పడం దేనికని డిటో డిటో అంటున్నాను అన్నాడు కొడుకు. తండ్రి, నీవు డిటో అని చెప్పి మంత్రోచ్చారణ చేయకపోవటం వలన అర్థం లేకుండా పోతుంది నీ జపం. నాకు ఎటువంటి కుమారుడు పుట్టావురా, ఆచారాన్ని తగలబెడుతున్నావు అని నిందించి చాలా బాధపడ్డాడు. ఏదో విధంగా నిర్బంధించి కుమారుడి చేత 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని తాను దగ్గరుండి చెప్పిస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. కుమారుడు కాలేజీ చదువు ముగించాడు. తండ్రికి తెలియకుండా విదేశాలకు వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్నాడు. విదేశంలో పై చదువులు చదవటానికి ఆర్డర్స్ వచ్చాయి. తండ్రికి కుమారుని విదేశాలకు పంపటం ఇష్టం లేకపోయింది. అయినా ప్రభుత్వమే స్కాలర్షిప్ మంజూరు చేయటం చేత కొంత ఆనందించి అంగీకరించాడు. ఎక్కడికి వెళ్లినా గాయత్రి జపం మానవద్దని చెప్పి పంపించాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు కుమారుని దేవీ ఆలయానికి తీసుకుని వెళ్లి, బాబు, నీవు సద్గుణాలతో సదాచారవంతుడవై తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించమని దేవిని ప్రార్థించు అన్నాడు తండ్రి. విదేశానికి వెళ్లే ఉత్సాహంతో తండ్రి చెప్పినట్టు చేశాడు కొడుకు. 3 సంవత్సరాలు గడిచాయి. స్వదేశానికి తిరిగి రావటం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం వల్ల కుమారుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఎట్లయినా మళ్లీ తండ్రిని ఒప్పించి వెళ్లాలనే ఆలోచనతోనే వచ్చాడు. తల్లి తండ్రి కుమారుని తీసుకుని రావటానికి విమానాశ్రయానికి వెళ్లారు. విమానం నుండి దిగి వచ్చి తల్లిదండ్రులతో తెలుగులో కాక ఇంగ్లీషులో మాట్లాడడం ప్రారంభించాడు కుమారుడు. తల్లి తండ్రి, మాకు నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదురా, ఇదేమిట్రా, ఇదేదో కొత్త భాషగా ఉంది, తెలుగులో మాట్లాడరా నాయనా అని మొత్తుకున్నారు. నేను తెలుగు మరిచిపోయానని చాలా కష్టంగా మరిచిపోయిన తెలుగులో చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి ఆ చెంప ఈ చెంప బాగా వాయిద్దాం అనుకున్నాడు. కాని అది సమయం కాదని తమాయించుకున్నాడు. వెంటనే, ఒరే నాయనా, 3 సంవత్సరాలలో పుట్టినప్పటి నుంచి మాట్లాడే మాతృభాషనే మరిచిన వాడివి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోకుండా ఎలా వచ్చావు, అదే చాలా గొప్ప అని మాత్రం అన్నాడు. విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందున దేవీ ఆలయానికి వెళ్లి దేవిని దర్శించాలనుకున్నాడు తండ్రి. అందరూ దేవాలయానికి చేరారు. లోపలికి వెళ్లడానికి బూట్లు తీసి బయటపెట్టమన్నాడు తండ్రి. బూట్లు లేకుండా నేను నడవలేనా అన్నాడు కుమారుడు. తండ్రికి బాగా కోపం వచ్చి, భగవత్ సన్నిధికి చెప్పులు ధరించి రావటం అపచారం, దైవసన్నిధికి ఎంతో వినయంగా వెళ్లటం మానవత్వం, అది మన సంప్రదాయం అన్నాడు. తండ్రి బలవంతం వల్ల బూట్లు విడిచి గుడిలోకి వెళ్లిన తక్షణమే అమ్మవారి చేయి పట్టుకుని, హౌఆర్ యూ మమ్మీ, హౌ డు యూ డూ అన్నాడు. పాశ్చాత్య దేశాలలో ఒకరినొకరు పలకరించే పద్ధతిలో అమ్మవారిని పలకరించడం చూసి తండ్రి కుమారుని చెంపలు వాయించాడు. ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం కాదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ప్రపంచానికి చాటి చెప్పిన వేద సంస్కృతి పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టి నిరంతరము ఆ వేదమంత్రాన్ని స్మరిస్తూ చక్కని దైవభక్తిని, మాతృభక్తిని, దేశభక్తిని పెంచుకోవటమే భారతీయుల సంప్రదాయం.
2: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
3: భగవంతుని కోసం మీరు బయట ప్రపంచంలో వెతుకునక్కర్లేదు. బయట మీకు కనిపించడు, భగవంతుడు మీ లోపల వెలుపల సర్వత్రా వ్యాపించియున్నాడు. నిజంగా అట్టి దైవభావంతో చూస్తే మీకు దైవం తప్పక సాక్షాత్కరిస్తాడు. నేను మానవుడను అనుకున్నంతకాలము మీరు మానవులుగానే ఉంటారు. దేహభావాన్ని విసర్జించి దైవభావాన్ని అభివృద్ధిపరచుకోండి, అప్పుడే మీరు ధన్యులవుతారు. మీరు భగవంతుడు వేరువేరు కాదు, మీరు భగవంతునితోనే ఉన్నారు, భగవంతునిలోనే ఉన్నారు, భగవంతుని కోసమే ఉన్నారు. ఈ పవిత్ర భావాన్ని మీరు అభివృద్ధిపరచుకున్నప్పుడు మీరు ఆచరించే సమస్త కర్మలు పవిత్రంగా రూపొందుతాయి.

91 ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. సర్వ అభీష్టములు ప్రసాదించే స్వామికి నమస్కారము. ఇందులో పండితులు ఇష్టానికి అభీష్టానికి తేడా చెప్తారు. ఇష్టం అంటే ఏ కోరికైనా ఇష్టమే. నాకు ఉప్మా అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం, నాకు పంచదార అంటే మహా ఇష్టం. ఇవి ఇష్టాలు. అభీష్టం అంటే పరమేశ్వరుడికి నచ్చిన కోరిక కోరడం అభీష్టం. నీ అభీష్టాలన్నీ నెరవేరుస్తాను అంటే అభిరుచితో, సరి అయినటువంటి అభిరుచితో ఏ కోరికనైతే కోరుతావో అది అభీష్టము, అది నాకిష్టము. శ్రీవారికి ఇష్టమైన కోరిక అన్నమాటది. చూడండి, నాకేదో కావాలి అనుకున్నప్పుడే కేవలం సంకుచితంగా ఒక్క నా సంతోషం కోసం కావాలనుకుని అక్కడ కూర్చుని ఎన్నో బాధలు పడి స్వామి నా దగ్గర ఉత్తరం తీసుకోలేదు, స్వామి నా వైపు చూడలేదు అని అనుకుంటుంటాం కదా. అదే చూడండి, 10 మందికి పనికొచ్చే పని స్వార్థరహితమైనటువంటి బుద్ధితో ఎవరన్నా అక్కడ కూర్చుని చేద్దామనుకుంటే శ్రీవారి తాలూకా కరుణ ఎంతో వేగంగా అందించి ఆ అభీష్టాన్ని నెరవేరిచేటట్టు చేస్తారు. ఈ నామంలో మనం తెలుసుకోవాల్సింది, స్వామి మీకు ఇష్టమైన కోరికలేవు, మీకు ఇష్టమైనట్టుగా నేను కోరేటట్టుగా ఆశీర్వదించండి స్వామి, శ్రీవారికి నచ్చినవి నేను అడిగేటట్టుగా, శ్రీవారికి నచ్చినవి నేను చేసేటట్టుగా ఆశీర్వదించండి స్వామి అని నమస్కరించుకుంటున్నాము. ముందు మామూలుగా కోరికలు అడగడానికి స్వామి చాలా ప్రసన్నంగా ఒప్పుకుంటుంటారు. అది ఎందుకంటే మనని తనకి దగ్గరగా తెచ్చుకోవడం కోసం. నేను అతి చిన్న విషయం అడిగినా నాకు చేశారు, మరి నా ఇష్టాన్ని నెరవేర్చిన నా స్వామి అన్ని ఇష్టాలు నెరవేరుస్తారు కదా. అది కాదు, మామూలు కోరికలు కూడా కొంచెం తీర్చి తనకి దగ్గర చేసుకుని ఏ కోరికలు కోరితే తను సంతోషిస్తారో మనకి చెప్పేది ఆ స్వామివారే. ఈ ఇష్టం అభీష్టం, ఇష్టం అభీష్టం వ్యత్యాసం చెప్పేటటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో ఉంటాయి. నేను నేర్చుకున్నది వారు చెయ్యమంటే చేయడం, వారు వద్దంటే మానేయడం. అయితే వారు పూర్తిగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు మనకి ఏ విధమైన సందేహం లోపల ఉండదు, ఇంకా అది తప్పకుండా చేస్తాం. వారిష్టము మన అభీష్టమయ్యేటట్టుగా వారు ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, వారు చెప్తే చేయడం, వారు చెప్పకపోతే, వారు మన వైపు చూడకపోతే అది ఇటు కాకుండా అటు కాకుండా పెట్టుకోవడం, కాల రూపేణా ఆ పని అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. అది కాల ప్రభావం, కాలం అంటే శ్రీవారు, కాలాతీతులైన శ్రీవారు. లేక కలలో కనిపించి చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యం, శ్రోతలు గమనించి మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం. పుట్టపర్తి వెళ్లి కూర్చుని ఉత్తరం తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఏదన్నా సూచించాలంటే తప్పకుండా కలలో వారుగా ప్రసాదిస్తారు, వారుగా కనిపిస్తారు, చెప్పవలసింది చక్కగా చెప్తారు, అన్ని చేసుకుంటారు. మీరు ఆ నమ్మకం, ఆ భక్తి ప్రపత్తులుంటే కలలోనైనా చెప్పగలరు స్వామి. ఇక్కడ 2 విషయాలు
శ్రోతలతో మనం చేసుకుంటాను. ఏది ఏమైనా ఇష్టమైన అభీష్టమైన వారిని నమ్ముకుని వారికి సమర్పించుకుని వారి తాలూకా ఆశీస్సులు గాని వారిచ్చేటటువంటి అనుజ్ఞ గాని స్వీకరించడం నేర్చుకుంటాము. అలా నేర్చుకోవాలని ఆశీర్వదించు స్వామి అని 91వ నామము. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. ఇంకా ఒక మాట కూడా జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. ఇది తెలుగుని సరిగా రానివాడు చెప్తున్నాడు అనుకోండి, సర్వ అభీష్ట ప్రదాయ నమః అన్న దానికి సర్వుల తాలూకా, సృష్టి తాలూకా, అనేక మంది భక్తుల తాలూకా, ఒక సంఘం తాలూకా అభీష్టం నెరవేర్చే స్వామి మీకు నమస్కారం. ఇందాక మొట్టమొదటే మనం చేసుకున్నాను, మన నా ఒక్క సంకుచితమైన ఏదో కోరికుంటే దాన్ని వారు కాదనొచ్చు, కాని 10 మందికి పనికొచ్చే పని చేస్తానని ఎవరు వచ్చినా అది ఎలాగో అలా జరిగేటట్టుగా చేస్తారు ఆ బంగారు తండ్రి. ఆ బంగారు తండ్రికి నమస్కారం. ఇష్టము వల్ల వారి దగ్గర అవుతాం, అభీష్టముల వల్ల వారి కార్యంలో పాల్గొంటాం. జననికి జనకుడికి ఉన్న బంధంలాగా భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఎంతో పటుత్వం చేసుకుంటాం. అలాని ఆశీర్వదించు స్వామి. 92వ నామం. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఈ కళ్యాణ గుణం అన్న దానికి వర్ణించడం కష్టమండి. మధురము, సుందరము, శుభము, అది కళ్యాణం. స్వామి చూడండి,

ముఖంలో ఉండే అందం, స్వామి మాటలో ఉండే అందం, స్వామి నడకలో ఉండే అందం, స్వామి చరితమంతా ఉన్న అందం, ఈ మాధుర్యం ఉందే, ఈ సుందరమైన మాధుర్యం ఉందే, ఆ మాధుర్యమే స్వామి మమ్మల్ని అందరినీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీ కనుసన్నలలో మేము మెలిగేటట్టుగా చేయగలిగిన శక్తి ఆ మధుర శక్తి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు తనంతట తాను భక్తులను ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం అవతారం తీసుకున్నప్పుడు ఆ అవతారమూర్తి కళ్యాణ గుణుడు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. అయినా పరమేశ్వరుడు అంత మధురంగా ఎందుకుండాలండి? ఎందుకంటే గుండె నిండా ఆ రూపాన్ని పెట్టుకుని, మనసు నిండా ఆ చరిత్రని, వారి వచనాలని ఆకట్టుకుని వారికి దగ్గరవడం కోసం, వారి తాలూకా భక్తుడు అనిపించుకోవడం కోసం, వారి అంతరాంతరాంగాల్లో ఒక అంశగా మెదలడం కోసం ఇది తాపత్రయం, భక్తుడి తాలూకా తాపత్రయం. ఈ భక్తుడి తాపత్రయం సరిగా జరగాలంటే కళ్యాణగుణుడై నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సాకార కళ్యాణగుణాతీతుడై అవతారం తీసుకుంటే ఈ భక్తుడు గుర్తించగలడు. చూడండి, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఒక్క రావణుణ్ణి చంపితే చాలు రామాయణ కాలంలో, ఒక్క హిరణ్యకశిపుడిని చంపితే చాలు హిరణ్యకశిపుడి రోజుల్లో. ఇప్పుడు ప్రేమతో ఆకట్టుకుని, ప్రేమతో మానవుణ్ణి మార్చడానికి వచ్చాను అని చెప్పారు శ్రీవారు. ఆ ప్రేమకి ముందు ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ అన్ని రకాల మధురత్వం కూడగట్టుకుని ఉన్న అవతార పురుషుడు స్వామి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఒక విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహము మనసులో పెట్టుకోవచ్చు, గుండె నిండా నింపుకోవచ్చు, కానీ విగ్రహము తాలూకా చలనము, విగ్రహము తాలూకా మాట, విగ్రహము తాలూకా పనులు అవన్నీ చూడ్డానికి ఎంతో నోచుకుంటే గాని తెలీదు. ఈ బంగారు తండ్రి సత్యసాయి అవతారంలో సర్వం మధురం చేసి అందరినీ ఆకర్షించుకుని, అందరినీ ఆకట్టుకుని, తన భక్తుల్ని తన దగ్గరకు తెచ్చుకుని వాళ్ల జన్మను పునీతం చేస్తున్నారు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. శ్రీవారి కరుణ వలన భక్తి కుదురుతుంది. శ్రీవారి శక్తి విశదమవగానే భారమంతా వారి మీద వేయడం జరుగుతుంది. వారినే తలుచుకుంటూ, వారి అధికారాన్ని విశ్వసించి వారి పనులు చేయడం అది కర్మవుతుంది. అంతకుముందు ఫలితం కోసం చేసిన కర్మలు వారి కనుసన్నవలలో పడ్డాక ఆ కర్మలు ఆ ఫలితాలు వెనక్కెళ్ళి అసలు ఆ ఆలోచనలు కూడా పోయి మనసు నిండా శ్రీవారి రూపాన్ని పెట్టుకుని చేతుల నిండా శ్రీవారి పనులు చేయడం ఇది కర్మధ్వంసం కింద లెక్క. సంకుచితంగా తన కోరికలతో చేసే కర్మలు చెయ్యొద్దని ఎప్పుడు శ్రీవారు అనలేదు. ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాగులు వాళ్ళు చూసుకోవాలి. ఒక భార్యని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనుక్కున్నాక వాళ్ళెవరిని నేను చూడను అనడానికి వీర్లేదు. అన్ని ధర్మబద్ధంగా కర్మలు ఆచరించక తప్పదు. కాని ఆ బంగారు తండ్రి ఆకర్షణలో పడ్డాక ఆ ఆకర్షణ ఎంత గొప్ప శక్తి కలదంటే, ఈ నా పనులన్నీ ఆ పక్కన కొంచెం ఉంటాయి, ఎలాగాను అవన్నీ మీరు చూసుకుంటారు స్వామి, మీ తాలూకా
లోక కళ్యాణ కార్యక్రమంలో నన్నొక వ్యక్తిగా స్వీకరించి, నన్నొక మనిషిగా స్వీకరించి, నన్నొక కూలివాడిగా స్వీకరించి, నన్నొక పనివాడిగా స్వీకరించి ఆ కర్మ చేయించు స్వామి అని. అది చేస్తుంటే మరి ఏ కర్మ చేయడం లేదు కదా, ఒకవేళ చేసినా పెద్దగా బాధపడుతూ చేయలేదు కదా. అంచేత కర్మ దానంతటది ధ్వంసం అవుతుంది. ఇటు శ్రీవారి లోక కళ్యాణం కోసం జరిగే పనుల్లో కర్మ చేస్తూ, అటు బాధ్యతను నిర్వహిస్తూ, అదే కర్మ ధ్వంసం అయిపోవడం కింద లెక్క. ఇంకా కర్మే ఉంది ఆ మనిషికి, ఇంకేముంది ఆయన బాధపడ్డానికి. అయితే శ్రీవారు ఒకసారి సెలవిచ్చింది చెప్పుకోవాలి ఇక్కడ. ఒక స్నేహితుడు, చాలా భక్తుడు, సింగపూర్ వాస్తవ్యుడు, చక్కటి భవనాన్ని కట్టుకున్నాడు. ఆ భవనం స్వామివారు ఇచ్చారని ఎంతో ఆనందించాడు. కానీ దృష్టి తగిలినట్టుగా ఏమైందో తెలీదు, కొన్ని బాధల్లో పడ్డాడు. అంత చక్కటి భక్తుడు ఆ బాధల్లో పడి, అయ్యో ఆ ఇల్లు కూడా ఉండదేమో అన్నంత బాధపడే కాలంలో ఆ భక్తుడికి స్నేహితుడైన ఒక ఆయన స్వామితో చెప్పి, స్వామి అతను చాలా బాధపడుతున్నాడు, ఆ ఇల్లు ఉంటుందో ఉండదో అని కూడా బాధపడుతున్నాడు అంటే స్వామివారు సెలవిచ్చారు, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయపడుతుంది. చూడండి ఎంత చక్కటి సలహా ఇచ్చారో. మనందరికీ ఏదో బాధ రాకుండా పోదు, జన్మెత్తాక ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. కర్మధ్వంసం పూర్తిగా అయిపోయి మనం రాలేదు కదా, ఏదో ఫలితం ఉండగానే వచ్చాము, లేకపోతే వారు రమ్మన్నట్టుగా వచ్చాము. మొత్తం మీద బాధలు పడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతం చూడండి, బాధలు పడేవాడికి స్వామివారు ఇచ్చిన సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ఇప్పుడు మీకు శ్రోతలందరికీ మనవి చేసుకున్నాను ఆ సింగపూర్ భక్తుల గురించి. ఆ ఇల్లు నిలబెట్టారు, బాధలు మెల్లిమెల్లిగా తప్పించారు. ఏం చేశాడు అబ్బాయి? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ప్రార్థన చేసుకుంటే పోవలసిన ఇల్లు పూర్తిగా నిలబడింది. కష్టాలు పడ్డాడు, శ్రమలు వచ్చాడు, మళ్లీ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తుడికి ఇంకేమీ తిరుగులేనంత హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. శ్రీవారిచ్చిన భవనంలోనే హాయిగా ఉన్నాడు. ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ప్రార్థనలోనే మునిగిపోయి శ్రీవారి తాలూకా కార్యక్రమాలనే చేపట్టిన వాడికి కర్మధ్వంసం అన్నది అవసరమే లేదు. వాడు చేసే కర్మలో ఏ విధమైనటువంటి దోషం లేదు, అధ్వంసం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇప్పుడు ఏదన్నా కష్టాల్లో ఉన్న భక్తుడు గాని, నష్టాల్లో ఉన్న భక్తుడు గాని, స్వామిని నామం పట్టుకుని స్వామి రూపాన్ని తలుచుకుంటూ కొంచెం ముందుకెళ్లడం జరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. శ్రీవారి కార్యక్రమాల్లో పాల్గొని అసలు సత్కర్మనే ఎప్పుడు చేయాల్సినటువంటి అవకాశం కూడా వస్తుంది. ఇది 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. నిజమైన విముక్తి ప్రారబ్ధ కర్మ నుంచి కలగాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం జోడించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏ కర్మ అంటదు, ప్రారబ్ధ కర్మ వచ్చి దాని బాధలది పడినా చలనం రాదు, మనిషి బాధపడిపోడు, ఆత్మ క్షోభించదు. కానీ ఎంతో కష్టం, ప్రయత్నించండి, అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం అనుకోవడం. 94వ నామము. ఓం శ్రీ సాయి సాధుమానస శోభితాయ నమః. ఏమండి, మీరు శ్రోతలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు,
స్వామి కార్యక్రమాలు చేస్తున్న చాలా మంది, వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మనసు మారి సాధు మానసుడుగా తయారైతే, ఎంత ఎక్కువ సాధు మానసత్వం వస్తే అంత ఎక్కువ శ్రీవారి తాలూకా ప్రకాశం మనకి వారిలో కనపడుతూ ఉంటుంది. సాధుజనులలో ప్రకాశించే ప్రకాశం ఏదైతే ఉందో, వారి ముఖంలో వర్చస్సు ఏదైతే ఉందో, అది శ్రీవారి తాలూకా కరుణ. ఒక్క ముక్క మనవి చేసుకుంటాను, నిత్యం వేదం చేసుకునేవాళ్ళని, త్రికరణ శుద్ధిగా వేదం పారాయణ చేసేవాళ్ళని, వేద పారాయణులని ఎప్పుడైనా చూడండి, వారిలో ఒక వర్చస్సు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడో చెప్పారు స్వామి, యు మే నాట్ అబ్లైజ్ ఎవ్రీబడి, యు కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ. ఆ అబ్లైజింగ్ గా మాట్లాడే వాళ్ళలోనే వర్చస్సు కనపడుతుంది. ముఖంలో అందం ఉందా లేదా అని తెలిసే లోపున ఈ మాట తాలూకా అందం ఆకర్షణ కింద మారుతుంది. స్వచ్ఛమైన చక్కటి నడవడిక కలిగి శ్రీవారి కార్యక్రమాలు చేస్తూ, శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ, మెల్లిమెల్లిగా సాధుజనుడు కింద మారేటటువంటి ప్రక్రియలో ఉన్న మనిషికి వారి ఆకర్షణ కొంచెం లోపల నుండి వస్తూనే ఉంటుంది. ఓసారి ఒక మలేసియా భక్తుడు స్వామివారి పక్కన నిలబడి మాట్లాడుతూ స్వామి అన్నారట, చెప్పాడు ఆ ఉపన్యాసంలో, స్వామి యు నౌ షో మై లవ్ త్రూ యూ అన్నారట. చెలులకి నా ప్రేమని నువ్వు కూడా అందించన్నారు. అంటే స్వామి తాలూకా బట్టల్లాంటి బట్టలు వేసుకుని స్వామిలాగా ఏదో చేస్తామనుకోవడం కాదు, అది చాలా అపార్థం, అది కాదు. స్వామి ఏ విధమైన ప్రేమ ఈ భక్తుడి మీద చూపెట్టాడో, స్వామి ఏ విధమైనటువంటి అటెన్షన్ ఇచ్చి ఈ భక్తుణ్ణి ఆలనా పాలన జరిపించారో, ఆ భక్తుడు అందులో కొంచెమైనా మిగిలిన వాళ్ల మీద చూపెడితే వాళ్ళు స్వామి తాలూకా అపారమైన కరుణని పొందారని భావించి ఆనందిస్తారు. స్వామికి ఏం కావాలండి, ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలని నా స్వామి కష్టపడుతున్నారు. స్వామికి కావలసిందల్లా ఒకటే, పాపం ఎప్పుడో చెప్పారు మీ ఆనందమే నా ఆహారం అని, అందరికీ ఆనందమిచ్చేటటువంటి పనే శ్రీవారి పని. మీరు సత్యసాయి సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నారా, ఉపాధ్యక్షుడిగా ఉన్నారా, ఇవి కాదు బాబు కావలసింది స్వామికి. స్వామికి కావలసింది మీరు 10 మంది పేదవాళ్లకి ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది విద్యార్థులకు ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది రోగులకు ఆనందం ఇవ్వగలిగారా. ఆనందం మీరు పంచుతూ ఉండండి, మీలో ఉన్న స్వామిని దర్శించుకునేటటువంటి ఆ ఆకర్షణ మీలోంచి ఆ అనుభూతి పొందుతున్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప నామం, ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వాడిలో ప్రకాశిస్తారు స్వామి. సన్యాసి వేషాలు వేసుకున్న వాళ్లలో ప్రకాశిస్తారు స్వామి, ఇది కాదు. మామూలు భక్తుడు వారి కృపాకటాక్ష వీక్షణాల్లో ఉండి వారి ప్రేమని అందుకున్న ప్రతి భక్తుడు మనసులో పెట్టుకుని, స్వామి నా చేత ఒక్క ఇద్దరికి, ఒక్క ముగ్గురికి, ఒక్క నలుగురికి ఆనందం ప్రసాదించేటట్టు చేయి స్వామి. అది నిజమైన సాయి కార్యక్రమంగా నాకు తోచింది శ్రోతలతో మనవి చేసుకున్నాను. ఈ నామం జ్ఞాపకం పెట్టుకుంటే మనం మారాలి అని జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. 95వ నామం, ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. బంగారు తండ్రి,
ఎన్నిసార్లు చెప్పారు ఉపన్యాసాల్లో, ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు విన్నాను, ఏకం సత్ విప్ర బహుదావదంతి, ఏకం సత్ ఉన్న సత్యం ఒకటే. మన ఈ మధ్యన ఉపన్యాసంలో ఆ సత్యమే ఈ సత్యమే తన వైపు చూపెట్టుకున్నారు కూడా శ్రీవారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్రులు అన్నదానికి ఇక్కడ అర్థము జ్ఞానులు, మత ప్రవక్తలు, మత ప్రచారకులు. వీళ్ళందరూ కూడా ఏవేవో తేడాలున్నాయనుకుంటుంటారు, కానీ ఉన్నది ఒక్కటే. అది ఉన్నదొక్కటే అన్న మాటని ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్వామి చెప్పారు, మీలో ఉన్నది నేను ఒకటే. మన ఈ మధ్యన ఉపన్యాసంలో ఆ సత్యమే ఈ సత్యమే తన వైపు చూపెట్టుకున్నారు కూడా శ్రీవారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.

మీలో ఉన్నది నేను, నేనే. మీలో ఉన్నది అదే సత్యము. మీ అందరిలోనూ ఉన్న సత్యమే ఈ సత్యము. సృష్టి యావత్తులోనూ ఉన్న సత్యమే ఈ సత్యము అని కూడా చెప్పారు స్వామి. ఇది నా అనుభవంలో. నేను ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న స్నేహితుడు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒకసారి వారి కరుణ వల్ల నేనది ఆనందం పొందగలిగాను. ఆ పెద్ద పొజిషన్లో అతనితోటి స్వామి అన్నారు, నేను ఊరికినే చూస్తున్నాను, నేనేదో అడగపోతే ఆగు అన్నారు స్వామి, ఆపేశారు. ఆ పెద్ద ఆయనతో చెప్పారు, చూడు నీకు నాకు ఏమీ తేడా లేదు, ఇద్దరి మధ్యన ఏమీ తేడా లేదు. అనగానే ఈ నా పెద్ద ఉద్యోగంలో ఉన్న స్నేహితుడు వలవలవలవ ఏడ్చాడు. ఏడుస్తుంటే స్వామి, ఊరుకో ఊరుకో, అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఊరుకో ఊరుకో అని చెప్పారు. ఆ సాయంత్రం నా స్నేహితుడు నేను అనుకున్నాం. నేను నా స్నేహితుడితో అన్నాను, నీకు నాకు నీకు ఏమీ తేడా లేదు అని స్వామి చెప్పగానే కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడ్చావు అన్నాను. అంటే కారణం తెలియదు అని ఆయన, అసలు సాధారణంగా అతను అలాగ కరిగేట మనిషి కాదు, అంతలా కళ్ళంటే నిండి పెట్టుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అడిగాను, ఎందుకు ఏడ్చావో తెలుసా నీకు అని అడిగాను. ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి, స్వామివారి సేవలో 24 గంటలు ఉన్నటువంటి మహానుభావుడు, వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి మహనీయుడు వెంకటరామన్ గారు ఒకనొక ఉపన్యాసంలో చెప్పిన ఒక్క మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. శ్రీవారు చెప్పారట, నరం నయనం నారాయణం. శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటే వలవల వలవల కళ్ళంట నీళ్లు రాక తప్పదు. నరం నీరు, నయనం కళ్ళు, కళ్ళంట నీళ్లు తెప్పిస్తాడు ఆ బంగారు తండ్రి తన దర్శనంతో. తిరుపతి వెళ్లిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, గోవిందా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తుంటాం వెళ్తుంటాం వెళ్తుంటాం, ఒక్క గట్టెక్కేసరికి ఆ బంగారు తండ్రి నామం కనపడుతుంది. అది కనపడగానే కళ్ళ నీళ్ళు వస్తాయి. స్వామి ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావురా అని కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ నారాయణ్ణి, శ్రీమన్నారాయణ్ణి కలియవ్ వెంకట నాయకవ్ అంటారు. కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేయగానే కళ్ళ నీళ్ళు వస్తాయి. అలాగే స్వామిని మొదటి చూసిన వాళ్ళందరికీ కళ్ళ నీళ్ళు వస్తాయి. స్వామిని 30 మాట చూసినా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నా స్నేహితుడితో నేను నువ్వు ఒకటి అన్న ఆ వేదవాక్కులో నా స్నేహితుడు తనలో ఉన్న నారాయణమూర్తిని దర్శించడం వలన వలవల ఏడ్చాడు అని నాకు తోచింది. ఆ సత్యతత్వం ఏదైతే ఉందో, ఆ సత్యతత్వం ఎందరు చెప్పినా ఒకటే నాయన అని అవతారంలో ఒక కార్యక్రమంగా పెట్టుకున్న సర్వమత సమ్మతుడైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. నామం ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఈ నామం తాలూకా అంతరార్థం నాకు చాలా రోజుల వరకు తెలియలేదు. కానీ తన భర్తని భగవంతుడని నమ్ముకుని స్వామికి దగ్గరై స్వామి తాలూకా అనుగ్రహానికి కారకురాలైన మా అమ్మగారిని తలుచుకుంటూ మా అమ్మ చెప్పే మాట శ్రోతలతో పంచుకుంటాను. మా అమ్మనేది, ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళనే కష్టపెడతాడెందుకురా, ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళని కష్టపెడతారెందుకురా అనేది. అని సరేలే, మనమెంత, ఆ రామదాసే కష్టపడ్డాడు అని చెప్తూ ఉండేది మా చిన్నప్పుడు. పరమేశ్వరుడికి దగ్గరవుతున్న కొద్దీ కొంచెం ఇంతోంతో పరీక్షలు కూడా ఉంటాయి. సాధు మానసులను పరిశోధిస్తారు అని అనేకంటే, సాధు మానసుడుగా తయారవుదాము అని సాధనాపరుడైనటువంటి భక్తుణ్ణి కొంచెం కొంచెం పరిశోధి

ఉంటారు శ్రీవారు అని ఈ నామంలో అర్థం. ఓసారి శ్రీవారు చెప్పారు, చూడు ఇది ఇలా ఎందుకయింది అనుకుంటావు, అది ఎందుకు అవ్వలేదు అనుకుంటావు. తర్వాత జ్ఞాపకం వచ్చి కాదు ఇదంతా స్వామి తాలూకా పథకంలో ఏదో ఒకటి మెట్టు కింద పెట్టుకోవాలి, వారు జరిగిన వారు చెప్పినట్టుగానే కదా జరుగుతుంది, మళ్ళా నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. మరి అదే నిజం కదా, ఈ ముందుది రెండోది ఎందుకు అన్నారు స్వామి. అజ్ఞానుండైన నాకు ఆ రోజుల్లో వారు చెప్తున్నది ఎంత మహత్తర సత్యమో అర్థం కాలేదు, తర్వాత తర్వాత కొంచెం అర్థమైంది, పూర్తిగా ఎప్పుడూ కాదు అని అనుకుంటాను. ఇదంతా సృష్టిలో ఉన్నటువంటిది అని తెలిసి, ఈ సృష్టికర్త తాలూకా రచించిన నాటకం అని తెలిసి, ఈ నాటకంలో అందరూ పాత్రలని తెలిసి, సూత్రధారి పాత్రధారి రెండూ ఒక్కరే నా స్వామి అని తెలిసి, ఇన్ని తెలిసి కూడా మళ్లీ అంతరాల్లో పడిపోతావెందుకు? అయితే అలా పడుతున్నప్పుడల్లా పరిశోధించినట్టుగా నేను నిన్ను కొంచెం టెస్ట్ చేస్తూనే ఉంటాను. సాధు మానస పరిశోధకాయ నమః. పరిశోధించడం అన్నది స్వామి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసంలో, మేకు కొడతావు ఇలా పట్టుకుని ఊపుతావు వెళ్ళిందా లేదా అని. అలాగే భగవంతుడు వీడు పూర్తిగా ఉన్నాడా లేదా అని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు. నా జన్మలో నాకు నా స్వామి ఇచ్చినటువంటి బంగారు జన్మలో నా స్వామి ఇచ్చినటువంటి అపార కరుణాంతరమైనటువంటి మహత్తరమైన అనుభవాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, ఎందరో స్వాములున్నారు, ఎందరో దేవుళ్ళున్నారు, కానీ ఎప్పుడు నేను అనుకునేవాణ్ణి స్వామి మీరు చెప్తే అక్కడికి వెళ్తాను, మీరు చెప్పకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాత్రం నిర్దేశిస్తే ఎక్కడికైనా వెళ్తాను, ఎందుకంటే మీ మాట మాకు ఆజ్ఞ, మీ మాట మాకు ఆజ్ఞ అనుకుని అది 24 గంటలు జ్ఞాపకం ఉంచుకుంటే మరి ఇంకా టెస్టులు ఉండవు, పరిశోధనలు ఉండవు, ఎందుకంటే తను చెప్పిందే చేస్తున్నాం కదా. అందులోనూ కూడాను సరదాకి టెస్ట్ చేశారనుకోండి, మళ్లీ ఆ పాదుకల్నే పట్టుకుని స్వామి నాకేం తెలియదు కదా, శ్రీవారికి తెలిసింది నాకేం తెలుస్తుంది అని చెప్పుకోవాలి. 97వ నామము, ఓం శ్రీ సాయి సాధక అనుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. దీని వెనకాతల చరిత్ర ఏమంటే, తపస్సు చేసుకుందికి జ్ఞానం తెచ్చుకుందికి సాధన చేసుకుందికి ఒక చక్కటి చెట్టుని ప్రతిష్టాపించారు తపోవనంలో అని. అది మామూలుగా మనందరికీ తెలుసు, పుట్టుబర్తిలో ఒక మర్రి చెట్టుని చూసుకుని దాని కింద కూర్చుని దండం పెట్టుకుని కొందరు సాధన కూడా చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, నామస్మరణ చేసుకుంటారు. అది ఈ నామం తాలూకా అర్థము. అయితే స్వామి, సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షాన్ని ప్రతిష్ఠిస్తున్నారు, సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షం అది సాధకులందరికీ స్వామి అనుగ్రహం అనేటటువంటి ఒక వటవృక్షం. తరగని ప్రేమ ఉన్న సాయిమాత తరగదు, ఎంత చెట్టో అది ప్రేమ చెట్టు. సాధకులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వాడుకోవడం పర్వాలేదు, కానీ చిన్న పిల్లల్లా మాట్లాడుకున్నా అనుకోండి, స్వామి నాకు మీరు తప్ప మరో మార్గం లేదు, స్వామి మీరు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, స్వామి మీరు తప్ప నాకు దేవుడు లేరు. ఈ మామూలు భక్తుడికి ప్రేమ అనే వటవృక్షము శ్రీవారు, అది తరగని ప్రేమ. ఇంతకంటే మంచి రోజు రాదు శ్రోతలతో చెప్పడానికి. ఓ మారు ఎంతో బాధపడిపోయి రెండు చేతులు పట్టుకుని స్వామివి, స్వామి ఎంతో ప్రేమనిస్తున్నారు, మీ ప్రేమంతా వాడేసుకుంటున్నాను అని అనగానే కొంచెం దగ్గర తీసుకుని
బంగారు ఇంకా తీసుకో, ఈ ప్రేమంతా నీకోసమే, ఇంకా తీసుకో అన్నారు. ఇది భానోజీరావుకి చెప్పిన మాట కాదు, భక్తులందరికీ చెప్పిన మాట. అది ప్రేమ అనే వటవృక్షం మన స్వామి, ప్రేమ అనే వటవృక్షం. అంచేత భక్తులకు ప్రేమ అనే వటవృక్షంగా వెలసిన స్వామికి నమస్కరించుకుంటున్నాను అని కూడా అర్థం చేసుకుని మనం తరించవచ్చు. 98వ నామం. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. సకల సంశయాలు, ఎంత అదృష్టమండి ఇలాంటి అవతారం వచ్చిన కాలంలో మనుష్య రూపంలో వారు వస్తే మనిషి రూపంలో మనం ఆనందించగలుగుతున్నాం. ఏ బొడ్డింకో ఏ దోమో అయితే ఆనందించగలమో లేదో నాకు తెలియదు, కానీ మానవులుగా శ్రీవారు మానవాకృతితో రావడం వల్ల ఎంత ఆనందిస్తున్నామో ఇంత అంతా కాదు, సకల సంశయాలు తీరుస్తారు. దయచేసి శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి, ఆ బంగారు తండ్రికి సందేహం ఉంటే అర్పణ చేయండి, ఆ సందేహాన్ని అర్పణ చేయండి, సంశయం ఉంటే అర్పణ చేయండి. సకల సంశయహరుడు. ఇదేంటంటే ఆధ్యాత్మిక సంశయాలుంటే చెప్పండి, మరే సంశయాలున్నా వద్దు అన్న దేవుడు కాడు. ఏ సంశయం ఉన్నా చెప్పు, ఏ డౌటైనా క్లియర్ చేస్తాను అని అన్న అవతార పురుషుడు ఆ సత్యసాయికి నమస్కరించుకుంటున్నాము. పవిత్రమైన 99వ నామం. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. మామూలుగా ఒక అర్థము, అన్ని మతాలు తెలిసిన బంగారు తండ్రి మీకు నమస్కారము, అన్ని మతాలు అంతరార్థాలు చెప్పేటటువంటి స్వామి మీకు నమస్కారము. అది చాలా నిజం, అన్ని మతాల సారము స్వామివారికి తెలుసు అన్నదానికి ఒక చిన్న నిదర్శనం. 25వ తారీఖు డిసెంబరు 1978 మందిరం లోపల కూర్చుంటే స్వామి క్రిస్మస్ ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో అన్నారు, 18 సంవత్సరాలు జీసస్ క్రైస్ట్ ఏం చేశారో ఎవరికి తెలీదు, ఆ 18 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తాను. 6 సంవత్సరాలు టిబెట్ ఆ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో 6 సంవత్సరాలు తపస్సు చేసి, ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడి తాలూకు దూతను అని అర్థం చేసుకుని కొన్నాళ్లు మాత్రమే తృప్తి చెంది, ఆ తర్వాత ఇంకా ఏదో లోపం కనపడుతోంది అనుకుని పూరి జగన్నాథ్ ప్రాంతాల్లో భక్తుల్ని చూసి అక్కడ ధ్యానం చేసుకుని, నేను దూత అంత దూరం కాదు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొన్నాళ్ళు ఆనందించి, నేను ఏమిటో భగవంతుడికి అంత దూరం కాదు, నేను దూతని కాదు, నేను భగవంతుడి తాలూకా కొడుకుని, భగవంతుడి తాలూకా పుత్రుణ్ణి అని చెప్పి మళ్ళీ ఇంకా ఆనందం లేక ఇంకా ఏదో సందేహంతో కాశీ వెళ్ళి అక్కడొక 6 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఆ భగవంతుడు నేను ఒక్కరే అని చెప్పాడని స్వామి చెప్పి, ఈ చెప్తున్నది సాయి ఎస్ఏఐ, ఇప్పించి అటు చూడు ఐఎస్ఏ ఈశా, ఆ ఈశావే జీసస్, ఆ జీసస్సే సాయి అని కూడా చెప్పారు. తత్ పరబ్రహ్మ స్వరూపం, త్వం మీరు, ఆ మీరు పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఇందాక మనం చేసుకున్నాను నా స్నేహితుడితో, నాకు నీకు తేడా ఏమీ లేదు, మన ఇద్దరం ఒకటే అన్నారు స్వామి అని చెప్పాను కదా, ఎంత మహద్వాక్యం అండి అది. తత్వం, ఈ తత్వం సకల తత్వ బోధకాయ నమహాలో ఒకటి, భక్తుడితో నాన్న నువ్వు నేను ఒకటే అని చెప్పిన స్వామి, మహత్తత్వాలైన మహామతాల తాలూకా అంతరార్థాలు కూడా చెప్పగలిగిన స్వామి, పరిపూర్ణ అవతారమూర్తి అయిన స్వామి, ఆ స్వామికి సదా నమస్కరించుకుంటున్నాము. ఎప్పుడు మా మనసుల్లో ఉండి మమ్మల్ని అందరినీ ఒకే ఒక్క తల్లి పిల్లలుగా, అందరిలోనూ ఉన్న
శ్రీవారిని దర్శించేటట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించమని కూడా నమస్కరించుకుంటున్నాము.

పరమ భక్తు భక్తులు దుర్లభారా వారుండా జన్మ మనవుడే కలిబాదలు తీర్చు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27, 2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన విషయాలు చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయం అయినా జీవితంలో, ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి, భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నాం అంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్లీ తీసుకొస్తే మళ్లీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తిన్న మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజులు ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే to set an example in society is the best way to do service and you will get the moral authority naitika adhikaru ostunnu vallu cheppadaniki ala cheyaju.
1: Thank you sir.
3: Sairam sir, naa peru Naresh.
2: Sairam Naresh,
3: nenu discipline ga panulu eppudu poorthi cheskovali anukuntanu kaani office lo work pressure ekkuva undatamto intiki vachaka cheyavalsina panulemi cheyalekapothunnanu. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను కానీ రాయలేకపోయాను, ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు, పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలుంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్విక అనే కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న లేచి చదివితే, పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్లు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం, ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి సహస్రం స్నానమాచరేత్ అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి లక్షం విహాయ దాతవ్యం అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి కోటిం త్యక్త్వ హరిం భజేత్ అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని ఇది ప్రయారిటీ అన్నమాట జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన తర్వాత నామస్మరణ అది ఆప్షనల్ అన్నమాట ఇది దానికంటే ఇంపార్టెంట్ మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ప్లస్ మన పని కూడా జరగదు పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట అంటే లైఫ్ ని వర్క్ ని ఎందుకంటే వర్క్ పొట్ట కోసం కానీ లైఫ్ జీవితం ఇలాంటి భజన చేయడం లేకపోతే రేడియో సైకి ఏదో కార్యక్రమం చేయడం సేవ చేయడం ఇవన్నీ జీవితానికి సంబంధించింది ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది
3: థ్యాంక్ యూ సార్
4: సాయిరామ్ సార్ నా పేరు సాయిశ్రీ
2: సాయిరామ్ సాయిశ్రీ
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి
2: మనం ఏదైతే మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి మన కంటికో మన వినికిడికో లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా హైట్ ఉంది ఒకడు పొడిగా ఉన్నాడు ఒకడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్ వీడు 150 సెంటీమీటర్స్ వీడు వీడికన్నా పొట్టి అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత ఇది స్కేల్ లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు లేకపోతే ప్రెషర్ ఎంత ఉంది ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఆకలి దప్పిక కోపం లోభం మోహం మదం మాత్సర్యం ఇవన్నీ లోపలుండే గుణాలు వీటికి ఇది భౌతిక గుణాలు కాదు నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది ఇది మన ఇంద్రియాలకి అందేవి కాదు ఇంద్రియాలకి ఏదైతే లోబడి ఉంటుందో సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్ భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతాం అన్నమాట, ఓహో ఇది ఇలాది. కానీ నాలో మాత్రమే ఉన్నది, వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు, పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదా చెలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ, స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి, ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు, నార్మల్ గా దర్శనకు వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణ ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: ఓకే, థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరామ్ ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అన్నమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కత్తేసి కదా, తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం, నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
5: థ్యాంక్ యూ సార్.
1: సార్ మరో ప్రశ్న సార్. నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
2: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీంలోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ ఎ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
1: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
2: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే, ఎవరో ఒంటికాలు మీద నుంచోవడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
1: ప్రియం హితం.
2: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేదా అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు, ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి, సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడలు మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒక్కటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
3: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
2: ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అని మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరి కోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కానీ వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంట అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు, మనం వాళ్ళ మాటలేం పట్టించుకోకర్లేదు.
3: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
4: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 1:08 టైం సాయిగాయతి చేయాలని నిర్ణయించుకున్నాం, అలాగే రోజు చేస్తూ వచ్చాం. కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయిగా ఇది చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
2: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది, టైమ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైం ని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది, టైం మాత్రం ఎక్స్పెండ్ కాంట్రాక్ట్ అవట్లేదు కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది చొట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధన కి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో, కానీ శాపాలని శాపాను. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది.

0: శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుంది అనమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివమానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని, రత్నై కల్పితమాసనం హిమజలైహి స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత ఆసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు. ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడు అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం, నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకి సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే వేర్ దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి, సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు సాయి గారు.
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
2: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం, ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు, లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి, కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
2: థ్యాంక్ యూ సార్.
3: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను, కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్నా నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో

0: అది దానివల్ల నీకు మంచిదా కాదా, లేకపోతే నీకిష్టమైందా. అది శ్రేయోమార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాని శ్రేయోమార్గం అంటారు. ప్రేయోమార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయోమార్గం. ప్రేయోమార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో, లేకపోతే ఒక పార్టీకో, లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనసుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే, త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్యం అహోరాత్రం, స్మర నిత్యం అనిత్యతాం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం కావాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి. అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది, కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి, బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలనుంది అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలుసుండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
1: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటుంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిచిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రైట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది. అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగున అంటారు. అది పెద్దది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం, లేకపోతే ఏ కార్టూన్ చూపించడం, ఏదో ఒకటి చూపించి వాళ్ళ చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలు అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో నిన్ రాజసికమైన ఏదో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు లేకపోతే ఏడుస్తారు మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు అ బిట్ రిమైన్స్, ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్, అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే ఓ చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిసైపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిసైపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిసైపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, ఈ రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదు అంటాను. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
2: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలని మానం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
2: సరే సార్, థ్యాంక్ యూ సార్.
1: నేను చిన్నప్పటి నుండి బాల వికాస్ స్టూడెంట్ని. సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాల వికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాల వికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు, అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వచ్చేసే తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు చాలా ఆనందపడింది. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజ దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీని అమ్మ మీద. సో పేరెంట్స్ దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం. ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల్ వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీద కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన, అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుణ్ణి చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గరవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 Ds. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 qualities ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే, నీకు ఎవరి గురించి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ ఫోర్ స్టేజెస్. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ నాలుగు కార్లు ఉన్నాయి. చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకారు నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్ ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితమైపోతాం అన్నమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతాడు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి, కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనం మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు బాటిల్కి మనం వేటు విత్స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు, ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది, ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది, అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్ డిసిప్లిన్ డిటర్మినేషన్ డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే నువ్వు ఎందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు, ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్ లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్ సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
2: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియో సై తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థులు మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతిహి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మూడేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీ ఆంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే ఏసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటి.
7: అసలెంతమంది దేవుళ్ళంటి?
8: ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటంటే?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా. అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరాంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
8: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
8: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నెను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతం అంటే ఏమిటాంటీ?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడమ్మా హర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూలకారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరమూ జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
7: అవునా ఆంటీ? నేను

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక్క చెప్తుందట, పిల్లలు వినండరా.
0: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
0: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
1: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
1: మరి వీటిని ఆపలేమా ఆంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
4: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
4: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని ఆయన విశ్వాసాలని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు.
5: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షిత.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్టిన వెలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వల్లే జరుగుతుందని విశ్వాసం.
3: అక్క, కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బటనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదాయింది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికే అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉన్నది ఏమిటంటి?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కాని కష్టములు కాని ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణి,

0: ఇలాంటి అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్మ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం శిలువ, నక్షత్రం నెలవంక, అగ్ని, ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదా సేనా? బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం?
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు.
2: స్వామి సత్య సాయిశ శరణం గచ్చామి.
0: ఒకసారి

0: నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది. ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
1: పరమానందం అంటే పరమన్నమా? శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయన, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలినవి తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
2: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
3: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
4: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
1: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
3: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
5: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకని వారు ఎవరినైనా కలిసినప్పుడు సలాం అలైకుమ్ సలాం అంటారు.
1: అంటే అర్థమేంటక్క?
5: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
1: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
6: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
1: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
6: అవునరా సత్య.
5: ఓ, మీకు చాలా విషయాలు తెలిసే.
1: అక్క, నువ్వు కథ చెప్పక్క.
5: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలని మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా? అప్పుడు ఏం చేసింది?
5: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పకపకా నవ్వేది.
6: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
5: లేదు యూసఫ్, తల మీద, భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
1: అక్కా, రోజు అలానే చేసేదా?
5: అవును సత్య, రోజు అలానే చేసేది. కాని ఒకరోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది.

0: గా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
1: ఎందుకనక్కా?
0: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం, కాని మహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
1: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
0: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
2: బాగైంది కదా,
1: మంచి వాళ్ళకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
0: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా, అసలు ఏం జరిగిందో వినండి.
3: మరి నువ్వు చెప్పక.
0: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
4: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
0: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే, నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
5: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
6: చూడమ్మా సుమా, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు. సర్వ జీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయా, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లాం మతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో, తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కాలి?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్క. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా, సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ క్రోధ లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణి అక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని ఆనందాన్ని మీవిగా భావించండి, కష్టంతో ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్క, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థమన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియం మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జొరాస్ట్ర మతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
3: అంటే మన మనస్సుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Meekemana help kavala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkaristunnaru. Nalanti foreigners kuda chala mandi kanipistunnaru. Wonderful place. But tell me, akkada undi chudandi. Aa pillar emiti?
1: Oh, ada. Adi Sarvadharma Aikya Stupam. Symbol of unity of faiths.
0: What? అది మీ మత స్థూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్థూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? How tall is it?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదిలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం ఉంది, ఏ మతానిదో?

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్రమతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? మూడే అంక వేసింది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచిని బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలు కలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించేవారు. బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ

0: శ్రీయాంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మ తేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి, నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోనూ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురి చేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మ మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని, నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధ

0: ఆచరణ ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి సంస్థకు కూడా ఉన్నతిని గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
1: ఆంటీ, బాల వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
2: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులు వచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయే. కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటి?
0: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే అంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
0: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
1: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
0: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
2: అంతే కదా.
0: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యులు వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
2: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
0: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ ఆసక్తి తెలుసుకోవచ్చు.
2: నాకిప్పుడు అర్థమైందా అంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
1: ఆంటీ, మేం బాల వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
0: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
0: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
0: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది, కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
4: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి, ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు, రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు, గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల వికాస్ లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంత నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయి.

0: ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాహిత్య తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: శ్రీమన్ మనోజ్ఞ మధురాంచిత హాస భాస బ్రహ్మాండ దీప్త పరిదీప్త యశో వికాస లీనోరు సాగర తరంగ దృశైకభూష శ్రీ పుట్టపర్తి పరమేశ్వర పాహి పాహి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధాంనా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో శ్రీ సాయి భగవాన్ పవిత్ర సన్నిధిలో సదస్సులై ఉన్నటువంటి మీ అందరికీ, భక్తులందరికీ, భాగవతులందరికీ నా యొక్క ప్రణామాంజనులు సమర్పిస్తున్నాను. అవతారమూర్తి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి శ్రీ సాయి భగవాన్ సన్నిధిలో 4 మాటలు చెప్పగలిగినటువంటి అవకాశం నాకు ప్రసాదించినటువంటి పెద్దలు, సనాతన భాగవత సమాజ నిర్వాహకులు, ఆ పెద్దలందరికీ కూడా ప్రప్రథమంగా నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. శంకర భోగోత్పాదుల వారు లోకానుగ్రహార్థం ప్రసాదించినటువంటి సౌందర్యలహరి, ఆ అంశంపైన నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీకు మనవి చేస్తాను. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు, ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, ప్రకృతి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మనకు సుందరంగా కనిపిస్తాయి, కొన్ని మనం చూడటానికి అంత ఇష్టపడం. బాగా అందంగా ఉంది అనే అంశాన్ని ఇంకా కాసేపు చూడాలి అనుకుంటాం. అయితే నిజమైనటువంటి అందము, నిజమైనటువంటి అందచందాలు, సౌందర్యం ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశంపైన మనం ఎంతో అంతర్మథనం చేస్తే తప్ప అటువంటి తత్వము, మహత్వము బోధపడదు. మహాభారత యుద్ధంలో 10 రోజులు యుద్ధం జరిగింది. భీష్ముల వారు అంపశయ్యను అలంకరించారు. 11వ రోజు ద్రోణునికి పట్టాభిషేకం చేసి సేనాపతిగా కౌరవులు సన్నద్ధమైనారు. పాండవులు యుద్ధానికి వస్తున్నారు. ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగ చక్రగాండివధరు తేజోమయాకార వైభవులై విక్రమ కేళికా సరసిలో భాసించు హంసంబులై ఠవణింపంగని రాజు మానసము వేట్కందప్పి నిర్వేదనం. మహాకవి తిక్కన్న అది నిజమైనటువంటి సౌందర్యం. మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని సౌందర్యాలు బలవంతంగా చూడవలసి వస్తుంది. అది భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి విశేషం. 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత 11వ రోజు శ్రీకృష్ణ భగవానుడు సారథ్యం వహిస్తూ అర్జునుడు యుద్ధరంగానికి వస్తూ ఉంటే ఆ అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి, ఆ రథాన్ని చూచి దుర్యోధనుడు అనుకున్నాడట మనస్సులో. ఆయనతో పాటు కౌరవ సైన్యంలో ఉన్న కొంతమంది వీరుడు ఏమని, 10 రోజులు యుద్ధం చేశారు కదా వీళ్లు, 11వ రోజు యుద్ధానికి వస్తూ ఉంటే ఏమాత్రము కొంతైనా సరే ఆ వైకల్యం కనపడడం లేదే, కనీసం ఆ గుర్రాలలో కూడా, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలలో కూడా ధవళాస్వంబులభూని ధవళ ధవళమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వెలుగుతో ఆ గుర్రాలు ప్రకాశిస్తున్నాయి. ప్రథమ దివసం ఎలా యుద్ధానికి వస్తూ ఉంటే ఆ గుర్రాలు ఎలా ఉన్నాయో 11వ రోజు కూడా అలాగే ఉన్నాయి. అది భగవత్ సంకల్పితమైనటువంటి సౌందర్య లక్షణం. అది ధవళాస్వంబులభూని కేతన కపీంద్రస్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా, ఆ హనుమధ్వజము మధ్యాహ్న మార్తాండ బింబంలాగా కనిపిస్తూ ఉందట. వెక్కసమై చూడటానికి దుస్సహమై ఉంది కౌరవ సైన్యానికి. కేతన కపీంద్రస్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్ర గాండివధరుల్, చక్రి గాండివధరుల్, చక్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, గాండివధరుడైనటువంటి అర్జునుడు తేజోమయాకార వైభవులై, వారి తేజస్సు ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఆ తేజస్సు ఒక వైభవంగా ఉంది, ఆ తేజస్సే ఒక ఐశ్వర్యంగా ఉంది. అటువంటి తేజోమయాకార వైభవులై ఎలా ఉన్నారంటే, కృష్ణుడు అర్జునుడు విక్రమ కేళికా సరసిలో భాషించు హంసంబులై, విక్రమము వీరరసము అనే సరస్సులో అలా విహరించే రాజహంసలాగా ఉన్నారట. ఠవణింపన్ అలా ప్రకాశిస్తుంటే చూచి రాజు మానసము వేట్కం తప్పే దుర్యోధనుని మనస్సులో కొంత విషాదం అలముకున్నది. తన మనస్సుకు ఇష్టం లేకపోయినా సరే ఆ సౌందర్యాన్ని కాసేపు చూచాడు ఆయన. ఎటువంటి సౌందర్యం అది? ధవళాస్వంబులభూని కేతన కపీంద్రస్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రి గాండివధరు తేజోమయాకార వైభవులై. భారతీయ ఆర్ష సంస్కార వైభవం ఎటువంటిదంటే, శంకర భగవత్పాదుల వారు ప్రబోధించినటువంటి ఆ సౌందర్య లహరి యొక్క లక్షణము, భారత భూ ప్రజాహృదయ పంకజములు వికసించి ఆర్ష సంస్కార విశేష సౌరభము సర్వ దిగంతములందు పర్వ ఆధారము నీవే కావున సుధారసధారళ మాదు జిహ్వ సంచార మునర్పుమా జనని శారద నిరదమూర్తి భారతి. నిజమైన సౌందర్యం వాక్ సౌందర్యం, వాణీ సౌందర్యము, అంతఃసౌందర్యము, శబ్ద సౌందర్యము, భావ సౌందర్యము. ఆ భావ సౌందర్యాన్ని, శబ్ద సౌందర్యాన్ని కాళిదాసాది మహాకవులు అర్చించారు. ఆ సౌందర్యమే అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరి, జడానాం చైతన్య స్తవక మకరంద శృతి క్షరి, దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర పునరిపు వరాహస్య భవతి. శంకర భగవత్పాల వారు సౌందర్య లహరి మూడో శ్లోకంలో చెప్పారు, అవిద్యను అంతము చేసే మహాసౌందర్యం కలిగిన ఓ తల్లి, విద్య అనే అమృతాన్ని ప్రసాదించే ఓ జగన్మాత అనుగ్రహించు. అజ్ఞానం అంటే దారిద్ర్యం మరొకటి లేదు. దరిద్రాణం చింతామణి జన్మ జలధౌ నిమగ్నానం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. సృష్ట్యాదిలో ఈ భూమి అంతా కూడా మరి సముద్రంలో మగ్నమైపోతూ ఉంటే ఈ భూగోళాన్ని, ఈ భూమండలాన్ని తన దంష్ట్రాగ్రంపై నిలిపి యజ్ఞవరాహమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సుస్థితం చేశాడు అంతరిక్షంలో అని మనకు మన వాంగ్మయం చెప్తూ ఉంది. ఏ విభుడి చరాచర సమేత మహీతల మబ్ధి లగ్నమైపోవగా కోరచే వెలిచిబుచ్చి దంష్ట్ర జలధర నిమగ్నో నిమగ్నానం దంష్ట్ర మురైవు వరాహస్య భవతి అన్నట్టు కోరచే వెలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడు ఆ దేవుడు సర్వతోమయుడు దివ్యుడు మాకు ప్రసన్నుడయ్యుడు అని. అటువంటి ఆ ప్రసన్నత ప్రకాశము సమ్మేళనమైనటువంటి మహాసౌందర్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అవిద్యను అజ్ఞానాన్ని అంతం చేసే దీప్తి సౌందర్యం, అంధకారాన్ని నశింపజేసే వెలుగు సౌందర్యం. ఆ వెలుగు అర్జునుల్లో ఉంది, అర్జునుని యొక్క రథంలో ఉంది, అర్జునుని రథాన్ని కట్టిన గుర్రాల్లో ఉంది, అర్జునుని సారథ్యం చేస్తున్న దేవదేవుడే వెలుగే తానైనటువంటి వాడు. కాబట్టి ఆ వెలుగును కాసేపు ఇష్టం లేకపోయినా సరే సుయోధనుడు చూచి ఆనందించేవాళ్లు భాగవతులు, భగవత్ సంబంధమైనటువంటి మహాసౌందర్యాన్ని చూచి ఆనందించేవాళ్లు భాగవతులు. చూచి మనస్సులో ఏదో విషాదం పొందేవాళ్లు అది రాక్షసత్వము. మనలో ఉన్నటువంటి అవిద్యను, అజ్ఞానాన్ని, రాక్షసత్వాన్ని పారద్రోలితే తప్ప నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో మనకు బోధపడదు. శశిజ్యోత్స్నాశుద్ధాం శరజ్యోత్స్నాశుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికకరాం పుస్తకకరాం. గ్రంథాంతర్గతమైనటువంటి కాళిదాసాది మహాకవులు ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగారు. జయజరణి సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సమ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ శ్రాధత్రికే సానుమత్పుత్రికే. అటువంటి సుదీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి వాక్ సౌందర్యంతో మహాకవి కాళిదాసు దేదీప్యమాన దేవీ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోగలిగాడంటే ఆయన ఆ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోదగిన రీతిలో వాంగ్మయ తపస్సు చేశాడు. వాంగ్మయ తపస్సు చేశాడు కాబట్టి ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగాడు. అలాగే వ్యాసమహర్షి గారివ్వండి, వాల్మీకి మహర్షి, మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ, చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి వాల్మీకి మహర్షితో అన్నాడట. వాల్మీకి మహర్షికి ఇత పూర్వ మనసులో ఎప్పుడూ కలిగినటువంటి ఒక మధురానుభూతి కలిగింది. ఏదో ఒక వాక్ ప్రవాహం మనసులో ప్రవహిస్తున్నటువంటి రసానుభూతి కలుగుతూ ఉంది. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి, అయ్యా ఇత పూర్వం ఎప్పుడూ పొందినటువంటి మధురావస్థ మధుర రసానుభూతి నీకు ఎలా కలుగుతూ ఉంది, నీ హృదయంలో నీ హృదయ పద్మంలో సరస్వతి ప్రతిష్ఠితమైనది, ఎందుకు శ్రీమద్ రామాయణం లోకానికి చెప్పడానికి ఆ సరస్వతి వచ్చి నీ మనసులో కూర్చున్నది అని చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు. అటువంటి సౌందర్యం కోసమే జీవులు తపించాలి. ఆ సౌందర్యం కోసం తపించినటువంటి వారు మహాభాగవతులు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శివునక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ అటువంటి మహానుభావులంతా హనుమదాదులంతా కూడా ఆ మహాసౌందర్యాన్ని సాక్షాత్కరించు చేసుకుని ఆ వెలుగులోనే అంతర్ముఖీనమైనటువంటి తపస్సు చేసి ఆ దీప్తిని దర్శించగలిగారు. అదే సౌందర్య లహరి. లహరి అంటే తరంగం. తరంగాలు మనం సముద్ర తీరంలో నిలుచుకున్నామంటే ఒక తరంగం పైన ఒక తరంగం, ఒక తరంగం పైన ఒక తరంగం వస్తూనే ఉంటాయి. ఆ తరంగ విన్యాసాన్ని చూడడం కూడా మనకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ తరంగ విన్యాస వికాస లక్షణం అన్నది శబ్ద ప్రవాహంలో ఉన్నది, భావ ప్రవాహంలో ఉన్నది, మహాకవుల యొక్క ఆలోచన ప్రవాహంలో ఉన్నది అని మన ఆర్షేయ వాంగ్మయం అంతా కూడా నిరూపిస్తూ ఉన్నది. భారతీ వధూటీ తపనీయ గర్భ నిఘటీ భవదారణ పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మద ప్రభాపాత సుధా ప్రపూర్ణ బహుభంగ గుమంగుమ గంగుమర్భటీ జాతక తాళ యుగ్మ లయ సంగతి మించు విపంచికా మృదంగా తతతేహి తత్తహిత హాది ధనంధన ధాన దింధిమి వ్రాత నయానుకూల పదవారి కుహోద్వా హారికింకిణి నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝళఝళీమరంద సంఘాత వియద్ధునీ చకచక వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవాహార సుగంధ విలాస యుక్తమై చేతము చల్లజేయవలే జిల్లల చల్లవలెన్ మనోహర ద్యోతక గోష్ఠనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రహారాతి రసప్రసార రుచిర ప్రసరంబుగా సారే సారే కొన్. ఇది శబ్ద ప్రవాహము అంటే వాక్ ప్రవాహము, భావ ప్రవాహము, శబ్ద ప్రవాహము అంటే అల్లసాని పెద్దనగారు అలనాడు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో సింహావలోకన ఉత్తర మార్గం చెప్పే సందర్భంలో ఆయన చెప్పినటువంటి సుదీర్ఘమైన ఉత్తర మాలికలో నేను కొంత భాగాన్ని మీకు మనవి చేశాను. అంటే ఆ ప్రవాహం ఎలా ఉంటుందో శ్రవణేంద్రియం ద్వారా మన హృదయానికి ఆస్వాదించినామంటే ఆ ఆస్వాదనలో ఎంత ఆనందం ఉన్నదో అదే సౌందర్య లహరి, అదే భావ ప్రవాహ లహరి. ఆ భావ ప్రవాహాన్ని మనం కోరుకోవాలి. ఆ భావ ప్రవాహాన్ని కోరుకున్నారు, ఆ కోరుకున్న వాళ్లంతా ఆ సాక్షాత్కారం పొందిన వాళ్లంతా కృతార్థులైనారు. ఆ కృతార్థత కోసమే జనన మరణ ప్రవాహంలో ఎన్నో జన్మలు గడిచిపోతాయి. ఏదో ఒక జన్మలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నట్టు మనం ఆ చైతన్య స్పృహ పొందగలగాలి. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన గొప్ప అవధాని. వారు దేవీ వరప్రసాదులు, సాక్షాత్తు ఆ దేవి యొక్క ఉపాసనలో ఆ తపస్సులో పండిపోయినటువంటి మహానుభావుడు. ఆయన మరి తెలుగువారి దురదృష్టమేమో ఎక్కువ కాలం ఆయుర్దాయం లేకుండా పెద్ద కీర్తి ప్రతిష్టలు రాలేదు ఆయనకి. ఒకచోట అవధానం చేస్తూ ఉంటే అప్రస్త ప్రసంగం ఒకటి ఉంటుంది అవధానంలో, ఏదో ఒక అంశం గురించి అడిగి అవధాని ఆలోచనను దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ మహానుభావుడు ఈ మహాకవిని అడిగాడు, ఏమండి వాల్మీకి మహర్షి అంటారు, వ్యాస భగవాన్ అంటారు, మరి వాళ్ళని కౌలనరు పండితులనరు, మహాభారతం చెప్పారు రామాయణం చెప్పారు, వాళ్ళు కౌలు గారా పండితులు గారా అని అడిగాడట. అయ్యా నాన్ ఋషి కురితే కావ్యం, మహర్షి అయిన వాడే మహాకవి కాగలడు, కాబట్టి వాళ్ళ భగవానన్నా మహర్షులన్నా మరి అందులో కవితత్వం ఉన్నదని అర్థం చేసుకోవాలి కదా అని సరసంగా సమాధానం చెప్పారు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు. ఆయన అప్పటికీ ఊరుకుండలేదు. ఓహోసారి అప్రస్త ప్రసంగం అధిక ప్రసంగం అవుతుంది. ఆయన ఏమన్నా అంటే, సహజంగా కవిత్వం చెప్పేవాళ్ళు పండితులు గారండి, పండితులు కవులు గారు, కవిత్వం వేరు పాండిత్యం వేరు అంటుంటారు. సంస్కృతంలో ఒక సామెత కూడా ఉంది, పాండిత్యహీన కవయోభవంతి అని ఏదో చెప్పాడు. అంటే అప్పుడు ఆయన కోపం వచ్చింది, వీరరాఘవ శాస్త్రి గారికి కోపం వచ్చి, అయితే వ్యాసాది మహాకవులు పండితులు కవులు కారా, నన్నయాది మహాకవులు పండితులు కవులు కారా అని ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఒక మాలిక ఆసుగా ఆ భావోద్వేగంలో ఆ కోపోద్వేగంలో ఆ భావోద్రేకంలో ఆయన ఆస్యగహ్వరం నుంచి ఒక అమృత ప్రవాహం విరుగుడింది. వ్యాసుండన్న పురాణ వక్త అతడా పాండిత్యహీనుండు, వాగ్వ్యాసంగుండగు భట్టభానుడు అతడా పాండిత్యహీనుండు, ఇక భాసుండన్న మహాకవీసుడు అతడా పాండిత్యహీనుండు, దేవీ సంపూర్ణ దయానులబ్ధ కవితా విద్యోద్యుత్యస శ్రీ సంపత్ పరిపూరితాఖిల దిశా సీమంతినీధౌత రుగ్వాసుండై నవ నాటకోదిత కవి త్వామూల్య సౌశీల్య శోభా సంభూతుడు కాళిదాసుడు అతడా పాండిత్యహీనుండు, శత్రుపండిత గజగ్రీవాగ్ర జాగ్రణ్మద గ్రాసంగ్రాహ విలంఘ్యమాన విశల కంఠీర ఉండై కృతిన్యాసం బద్భుతరీతి చేసిన జగన్నాథుండు నానా కళాభ్యాసం ఉండిన శివుండు ఆ కవియుకో పాండిత్యహీనుండు, వాణి సందేశ నటాయమాన రచనా నిర్నిద్ర భద్రాసనుండై సత్తాశ్వ మహాకులాభరణ రామానంద కావ్యామృతంబే సంధించిన వామలూరు భవ కావ్యేశాను విద్వద్వచోభ్యాసం బాధిమకీర్తిగాంచే అతడా పాండిత్యహీనుండు, ప్రాసంబన్నను ప్రాసమై యతియనన్ భార్యా సుతాప్తాది సౌఖ్యా సంభావ్య మహాప్రయాసమై పద్యంబన్న దుర్భేద్యమై గాసించిందిడి వారినట్లుడిచి సంకల్పార్థపున్ కల్పనల్ వాసంతద్రుమ పల్లవోపచత దివ్యద్గాత్ర మాధ్యత్పికీ భూ సంక్షిప్త కళా ప్రబోధిత పికా మోఘాను రాగార్ద్ర నీలా సంసృష్టికి మేళకర్త అయి పల్కంజూచు వాగీసు మేధా సంసారమే శశ్వదున్నత రసోత్తంస ప్రశంసోదయ ప్రాసంగ్యంబగు శబ్దశిల్పము మహాబ్రహ్మాండ పారంపరి ధీ సంసర్గకు మార్గదర్శకము కుస్తీకి ఢీకొందువా నీ సంసారపు గుట్టు లోదలచి వందేయంచు వాకుందువా అని 70 పాదాలు శార్దూల మాలిక చెప్పారు. మహానుభావుడు వ్యాసాది మహాకవులు వ్యాస వాల్మీకాదుల నుంచి పేర్కొంటూ వారి వారి వాంగ్మయ తపో విశేషాలు పేర్కొంటూ అటువంటి వాణ్ణి కవులు పండితులు కాదనడం ఎంత అజ్ఞానం నాయనా అని హెచ్చరిస్తూ ఆ మహానుభావుడు చెప్పాడు. చెప్తే ఈ అప్రస్త ప్రసంగులు పాదాక్రాంతులై, స్వామి మిమ్మల్ని కవ్విస్తే మీరెంతో భావోద్వేగంతో సుదీర్ఘ సమాసభూయిష్టమైనటువంటి కవిత్వం చెప్తారని నాకెవరో చెప్పారు, అలా కవించే ప్రయత్నం చేసి నేను సఫలీకృతం అయినట్టే కదా అనుకున్నాడట ఆయన. అది కూడా ఒక భావోల్లాసం అన్నది సరస్వతీదేవి యొక్క తపస్సులో సరస్వతి సాక్షాత్కారంతో కలిగే ఒక రసానుభూతి, ఒక శబ్దానుభూతి అది. మహాకవి కాళిదాసు గురించి తెలియని వారు ఉండరు. భోజరాజు గారికి కాళిదాసు గారంటే ఎందుకు అంత అభిమానం అంటే, ఆ మహాకవి ఆ వాంగ్మయ తపస్సులో పరాకాష్ట పొందినటువంటి మహానుభావుడు. మహాకావ్యాలు చెప్పడం చేత గాని, ఝటితి స్ఫురణం చేత గాని, సద్యస్ఫురణం చేత చమత్కార బంధురమైనటువంటి ఆ భావార్థములు శబ్దము భావాన్ని సమ్మేళనం చేయడంలో కాని, కవిత శిల్ప కల్పనలు ఆవిష్కరించడంలో ఆ మహానుభావుడు అందివేసిన చేయిగా భోజరాజు గారికి నచ్చాడు. కాబట్టి భోజరాజు గారు ఒక్కరోజు కూడా కాళిదాసును చూడకుండా ఉండలేడట. అలా ఉన్నప్పుడు భోజరాజు గారికి హఠాత్తుగా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, ఈ మహాకవికి నేనంటే ఎంతో ఇష్టము, నన్ను ఎంతో ఎప్పుడూ ప్రశంసల్లో ముంచెత్తూ ఉంటాడు, నా గురించి గొప్ప కవిత్వం చెప్తూ ఉంటాడు. అటువంటి ఈ మహాకవి ఒక్కసారి భోజరాజు మరణించాడు అన్న వార్త విన్నాడంటే ఆ విషాదంలో ఎంతో గొప్ప కవిత్వం రాస్తాడు కదా ఈయన, కానీ నాకు ఆ కవిత్వం వినే అదృష్టం లేదు కదా, ఎందుకంటే ఈయన మరణించిన తర్వాత ఆ కవిత్వం ఎలా వింటాడు అని భోజరాజు గారు మనసుండలే కాళిదాసు అడిగారు. మహాకవి ఒక్కసారి భోజరాజు లేడు, ఆయన దివంగతుడైనాడని భావిస్తూ ఏదన్నా మీరు చెప్పండి అని. ఇది చిత్ర విచిత్రమైనటువంటి పరీక్ష స్వామి, నేను ఈ పరీక్షలకు తాళలేను, మీరు స్వప్నావస్థలో కూడా అటువంటి ఆలోచన మీకు రాకూడదన్నాడు కాళిదాసు. మీరు రాజులైతే మేము కవిరాజులం, మేము ఆజ్ఞాపిస్తున్నామన్నాడు. ఓ, కవిరాజులు ఆజ్ఞాపిస్తే మహారాజులు ఆజ్ఞాపించలేరా, అలా అనుకోని కవిత్వం చెప్పమని నేను ఆజ్ఞాపిస్తున్నానని మళ్లీ అన్నాడు మహారాజు. నేను మహారాజు ఆజ్ఞను కూడా తిరస్కరిస్తున్నానని కాళిదాసు అన్నాడు. రాజాజ్ఞ తిరస్కరిస్తే శిక్ష ఏమిటో మీకు తెలుసా అన్నాడు. తెలుసు మహారాజా, మరణశిక్ష లేదా దేశ బహిష్కారం రెంటికి సిద్ధంగా ఉన్నా, మీ ఇష్టం, ఏది ఏదైనా విధించండి అన్నాడు. అంత మహాకవికి మరణశిక్ష ఎలా విధిస్తాడు, మనసొప్పలేదు దేశ బహిష్కారం అన్నాడు. దేశం వదిలి వచ్చేశాడు కాళిదాసు, వెళ్ళిపోయాడు. కానీ కాళిదాసు చూడకుండా భోజరాజు గారు ఎంతకాలం ఉంటారండి? ఎంతో కాలం ఉండలేకపోయాడు. కొంతకాలం జరిగింది. పాపం భోజరాజు గారికి రోజు దైనందిన వ్యవహారాలు కూడా చేయలేకపోతున్నాడు కాళిదాసు లేనందువల్ల. ఏమీ తోచడం లేదు, గడ్డం పెరిగిపోయింది, వేషం మారిపోయింది, వేషభాషలు మారిపోతున్నాయి. కాళిదాసు మహాకవిని వెతుక్కుంటూ బయలుదేరాడు భోజరాజు. కొంతకాలానికి ఏదో ఒక ప్రాంతం చేరాడు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నాడు కాళిదాసు. ఆయన కూడా వేషభాషలు మారిపోయింది, ఒకరినొకరు గుర్తుపెట్టుకునేస్తున్నారు లేరు. కానీ కొంత సమయానికి సంభాషణ జరిగేసరికి భోజరాజు గారు కాళిదాసును గుర్తుపట్టారు. ఓ, మన కాళిదాసు ఇక్కడ దొరికాడు, మనకు గుర్తుపట్టాడు. కానీ మహాకవి మనస్సంతా కూడా సరస్వతీదేవికి అంకితమై ఉన్నందువల్ల ఈ బాహిరమైన జగత్తంతా విస్మరించి ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైనటువంటి ఆ జగన్మాత యొక్క మహాసౌందర్యాన్ని నేను చూసుకోవాలని ఆయన భావ సమాధిలో ఉన్నాడు కాబట్టి ఈ రాజుగారిని గుర్తించలేదు. ఆయన అడిగాడు, ఏమండి మీరెక్కడి నుంచి వస్తున్నారు, బాటసారులుగా ఉన్నాడే అని కాళిదాసు భోజరాజును. నేను ధారానగరం నుంచి వస్తున్నానండి అన్నాడట. అంటే భోజరాజు పరిపాలించే నగరం ధారానగరం, అక్కడి నుంచి వస్తున్నానన్నాడు. ఓ అలాగా, అయితే మీరు మా భోజరాజు గారిని చూశారా, వారి యోగక్షేమాలు కాస్త నాకు చెప్తారా అన్నాడు. దొరికాడరా మహాకవి మనకు అనుకోని వెంటనే భోజరాజు అన్నాడు, ఇంకా ఎక్కడ భోజరాజు అండి, ఆయన ఎప్పుడో పోయాడు, ఆ విషాదం చూడలేకే వచ్చేశాను ఇక్కడికి నేను. ఆయన ఎవరో కాళిదాసు వెళ్లిపోయాడట, ఈయన మంచం ఎక్కాడట, మనోవేదంతో అంతా అయిపోయింది, పోయాడన్నాడు. అవునా, మహాకవి మనసు ద్రవించింది, ఆయనకు దుఃఖం వచ్చింది, విషాదం పిల్లుముకింది. ఆయనకు తెలియకుండానే అప్రయత్నంగా ఆస్తికహ్వరం నుంచి ఆ విషాదంలో ఒక శ్లోకం వచ్చేసింది. అద్యధార నిరాధార నిరాలంబ సరస్వతి పండిత ఖండిత సర్వే భోజరాజే దివంగతే అన్నాడట. భోజరాజు దివంగతుడైతే ఇంకేముంది, ధారానగరం నిరాధారమైపోయింది, సరస్వతి నిరాల ఆలంబనం లేకుండా పోయింది, పండితులు కాదు ఇంకా ఖండితులే అందరూ కౌలంతా. భోజరాజే దివంగతే అన్నాడట. ఎదురుగా ఉన్నవాడు భోజరాజే కదా, కిందపడి గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. ఎందుకంటే ఈయన వశ్యవాక్కు, వాక్సిద్ధి వాక్శుద్ధి రెండూ ఉన్నవాడు ఈయన. వరత్రాస త్రాణ స్ఫటిక హటిక పుస్తక కరాం, శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టు మధు క్షీర ద్రాక్ష మధురి ధురీణ ఫణితయ, ఆ స్థితిలో ఉన్నవాడు ఈ కాళిదాసు. వెంటనే గుర్తించాడు, అయ్యా పడిపోయినవాడు రోజరాజే అని. మహారాజా, ఎంత మోసం చేశారు మీరు నన్ను, నాచే ఇటువంటి కవిత్వం చెప్పించుకోవడానికి మీరు అనుకున్నది పంతం నెరవేర్చుకున్నారు కానీ మీరు ఇలా అయినారే అని ఏడుస్తూ కూర్చున్నాడట. ఏమీ తోచలేదు ఆ విషాదంలో. సరస్వతి సాక్షాత్కరించింది తల్లి. ఏమిటయ్యా మహాకవి, నీవు కూడా అంత విషాదం పొందడం, ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకంలో అక్కడక్కడ కొన్ని అక్షరాలు మార్చి అర్థం మారిపోతుందన్నది. తడుక్కున స్ఫురించింది కాళిదాసు. అద్యధార సదాధార సదాలంబ సరస్వతి పండిత మండితా సర్వే భోజరాజే భువంగతే అన్నాడట. ఆయన లేచొచ్చాడు. అంటే కాళిదాస మహాకవి మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్న స్థాయిలో ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు. సమదర్శనుడు, పండిత సమదర్శన అంటారు. రాగద్వేషాలకు అతీతులై ఈర్ష్యాసూయలకు అతీతులై సమదర్శనం స్వీకరించే మహానుభావులు పండితులు, ఆ స్థాయి ఉన్నది కాళిదాసు. కానీ మహాకవి కాళిదాసు కూడా అటువంటి రాగద్వేషాలకు అతీతమైన స్థాయి చేరుకొని కూడా ఈ ప్రకృతి అంతా కూడా మాయ ఆవరించి ఉంది కదా, ఆ మాయ ప్రభావం చేత కొంత అప్పుడప్పుడు తొంగి చూస్తుంది ఆ లక్షణం, భ్రాంతిలో మునిగిపోతారు. కాళిదాసు మహాకవి అమ్మవారితో సాక్షాత్కరించి మాట్లాడుతున్నాడట, సగుణంగా మాట్లాడుతున్నాడు అమ్మవారితో. మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి అన్నదట, కవిర్దండి కవిర్దండి బహుభూతిశ్చ పండిత అన్నదట ఆ తల్లి. కాళిదాస మహాకవి కవి అంటే దండి కవి అయ్యా, పండితుడంటే బహుభూతి అన్నది. కాళిదాసు కోపం చేసింది, నేను ఇంత మహాతపస్సు సంపన్నుడనై వాంగ్మయ మహాతపస్సు నిర్వహించి తల్లిని సాక్షాత్కరింపజేసుకుని ఇంత ఉపాసన చేస్తూ ఉంటే నా సమక్షంలో ఎవరో కవి ఎవరో పండితుడంటూ ఉంది అమ్మ, ఇంతకంటే విషాదం ఏం కావాలని, కోహం రండే అన్నాడు అప్పుడు కోపంతో. అయితే నేనెవరే రండా అన్నాడు. అమ్మవారు వెంటనే అన్నారు, త్వమేవాహం త్వమేవాహం, నాయనా నేనే నీవు నీవే నేను, నీకు నాకు ఏం భేదం లేదురా, అందుకని నీ గురించి చెప్పలేదన్నది. అంటే కాళిదాసుకు బుద్ధి చెప్పింది పరోక్షంగా, రే నేను రెండు అయితే నువ్వు కూడా రెండు అవుతావు, జాగ్రత్త రాగద్వేషాలు వహించకూడదు అని. జాగ్రత్త పడ్డాడు, చెంపలు వేసుకున్నాడు, అమ్మా అపరాధం అయింది క్షమించు. రాగద్వేషాలకు అతీతుడైనాడు, ఈర్ష్యాసూయులకు అతీతుడైనాడు. పండిత్ ప్రకృతిలో అణు అణువులో తల్లిని చూడడం ప్రారంభించాడు, అణు అణువులో జగన్మాతను దర్శించి పులకిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక పండితుడు వచ్చారు మళ్లీ ఆయన దగ్గరికి. ఆ మహాపండితుడు పేరుకు మహాపండితుడు గాని పాండిత్యం లేదు, అడిగాడట, మహాకవి భోజరాజు గారికి మీ మాట అంటే వేదవాక్కు కదా, నన్ను తీసుకెళ్లి మీరు భోజరాజు గారికి పరిచయం చేసి నాకు ఒక మంచి సన్మానం చేయించండి, ఆ నా దారిద్ర్యం తిరిగిపోతుంది, చాలా పేదవాడిని అని అడిగాడు. ఆయన పరీక్షించాడు కాళిదాసు, చూస్తే పాపం ఏమీ రాదు ఆయనకి, ప్రాథమికమైన అవగాహన కూడా లేదు పాండిత్యంలో ఆయనకు. మరి ఇటువంటి వాడిని తీసుకుపోతే భోజరాజు గారి దగ్గర మనకు పరువు పోతుంది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ పండితుడు వదలడం లేదు. కానీ ఇప్పుడు ఈ మహాకవి కాళిదాసు యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, రాగద్వేషాలు లేవు, ఈర్ష్యాసూయులు లేవు, ఒకడు తక్కువ మరొకడు ఎక్కువ అనే భావనలు లేవు. మరి ఆ పండితుని చూస్తే జాలి కలిగింది, సానుభూతి కలిగింది, నిజమే ఇతను ఏదో విధంగా మహారాజుతో సత్కరింపజేస్తే తప్పే ఉంది అనుకున్నాడు. ఆయనకు ఒక తరుణోపాయం చెప్పాడు, మహానుభావ మీరు మహాపండితులని మహానుభావులని మహారాజు గారు చెప్పి సత్కారం చేయిస్తాను, అలాగే మీ అభీష్టం ప్రకారం. అయితే ప్రస్తుతం మీరు మౌనవ్రతంలో ఉన్నారని చెప్తాను, మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే మీరేం మాట్లాడతారో మరి మహారాజు గారు తెలిస్తే నా పైన ఆగ్రహించే అవకాశం ఉంది అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మహారాజు సత్కారం చేస్తే అంతకంటే ఏం కావాలి, అలాగే అన్నాడు. ఆ పండితుడు పరవశించాడు, సంతోషించాడు. ఆయనకు బ్రహ్మాండంగా ఆపాద మస్తకం మహాపండితుడిగా వేషం వేశారు, ఆ రోజుల్లో తలపాగా అంతా ఉండేది కదా, అవన్నీ వేసి తీసుకొని పోయారు భోజరాజు గారి దగ్గరికి. ఆ మహారాజు గారు ఆయన కూడా స్వతసిద్ధంగా మహాకవి, ఆయనకు పరిచయం చేశాడు, వీరు మహానుభావులు మహాపండితులు, సామాన్యులు కారండి, ఎంతో పరిశ్రమ చేసినటువంటి మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులు అంతా చెప్పాడు. అలాగా మహాకవి కాళిదాసే వర్ణిస్తున్నాడంటే ఆ మహానుభావుడు ఎటువంటి వాడో అని భోజరాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. తప్పకుండా ఇటువంటి మహానుభావులను సత్కరించాలి, ఇంత మహాపండితుని సత్కరించే అవకాశం రావడం కాళిదాసు వల్ల మనకు సిద్ధిస్తూ ఉందని ఒక్క కోరిక కోరాడు మహానుభావ. అప్పుడు భోజరాజు గారు రామాయణం రాస్తున్నారు, భోజరాజు గారు రామాయణం కూడా ఇప్పుడు ఉంది, ఒక యుద్ధకాండ తప్ప సుందరకాండ వరకు రాశారు ఆయన, ఏ కారణం చేతనం యుద్ధకాండ రాయలేదు ఆయన. ఆ రామాయణం రాయడానికి ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన, సువిశాల మందిరాన్ని. ఆ మందిరంలో గోడలపైన రామాయణానికి సంబంధించిన బొమ్మలన్నీ వేసుకున్నాడు. ఒక్కసారి ఈ మహాపండితుణ్ణి మన రామాయణ మందిరంలో అడుగు పెట్టమంటే బాగుంటుంది, నాకు ఒక ఉత్తేజం కలుగుతుంది కదా అని అడిగాడు. సరే అడుగు పెట్టడానికి ఏముంది, మాట్లాడే అవకాశం లేదు కదా, మౌనవ్రతంలో ఉన్నామని చెప్పేశాడు కాబట్టి మనకేం రక్షణ ఉంది అని మహాపండితుని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి రామాయణ మహామందిరంలో అడుగు పెట్టారండి. ఈ పండితుడు ఆ బొమ్మలు అద్భుత శిల్పకల్పనలతో కూడినటువంటి ఆ బొమ్మల్ని చూస్తూ లోకమే మర్చిపోయాడు. ఈ పండితుడు వచ్చినవాడు మర్చిపోయి అక్కడ భయంకరమైన రావణ బ్రహ్మ యొక్క పెద్ద బొమ్మ ఉంది, 10 శిరలతో ఆ రావణ బ్రహ్మ భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి. ఈ పండితుడు భావోద్వేగం ఆపుకోలేక రాభణ రాభణ అన్నాడట, అంటే రావణ అనేది కూడా తిరగలేదు వాడికి. 2 సార్లు అనేసరికి కాళిదాసు చెప్పిన గుర్తొచ్చింది మౌనవ్రతం కదా అని మౌనంలోకి వెళ్ళిపోయాడు. మహారాజు గారికి ఒక్కసారిగా ఆశ్చర్యం, ఈ మహాకవి ఏమో పొగుడుతున్నాడు ఆయన్ను, మరి ఆయనేమో రావణ శబ్దం కూడా తిరగడం లేదు, రామశబ్దం మాట దేవుడు తిరుగు, రావణ శబ్దం తిరగకుంటే వీడిని ఏం పండితులు అనుకోవాలి అని ఆశ్చర్యంగా ముఖం చూసి ప్రశ్నార్థకంగా కాళిదాసును చూశాడు. కాళిదాసు మహాకవి తల్లి అణు అణువులో ఉంది కదా, ఆ సౌందర్య లహరి, ఆ భావలహరి, ఆ శబ్దలహరి ప్రవహిస్తూ ఉంది కదా, ఎంతగా సమర్థించాడో చూడండి, ఆ సమయ స్ఫురణ ఆ సద్య స్ఫురణయే సౌందర్య లహరి అన్నాడు. మహారాజా వీరు మౌనవ్రతలోకి వెళ్లకముందు ఇందుని అవన్నీ చర్చించాను చాలా కూలంకషంగా, కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణ చెప్పాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు కదా, కుంభకర్ణుని పేరులో భకారం ఉంది, విభీషణుని పేరులోనూ భకారం ఉంది, కాబట్టి వీడికి రావణుడికి కూడా ఉండే ఉంటుందంటాడు ఆయన, అది ఆయన అభిప్రాయం అంటే మహారాజు గారికి ఆశ్చర్యం కలిగింది. ఓహో అంతగా ఆలోచించారా ఆయన, ఇంత రామాయణం రాస్తున్నా నాకే అటువంటి ఊహ రాలేదే అని మళ్లీ ఆ పండితుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆయన్ను గొప్పగా సత్కరించి, అంటే ఆ దేవీ సౌందర్యాన్ని, ఆ దేవీ కరుణా కటాక్షాన్ని, ఆ జగన్మాత అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విశ్రుత విహార. ఆ తల్లిని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ మహాకవులు యొక్క భావములు అనే అంబరవీధులలో విహరించే ఒక వెలుగు సరస్వతి. ఆ వెలుగును ఆశ్రయించినటువంటి మహాకవులు ఆ వెలుగులో పయనించి రామాయణం మనకు అందించారు, మహాభారతాన్ని అందించారు, మహాభాగవతాన్ని అందించారు, ఉపనిషత్తులను అందించారు, బ్రహ్మసూత్రాలను అందించారు, కావ్య ప్రబంధ ఇతిహాసాలు ఎన్నో మనకు అందించారు. అవన్నీ కూడా ఆ వెలుగులో వచ్చినటువంటి ఆ తేజోమయ స్వరూపాలు కాబట్టి, అక్షర జ్యోతులు కాబట్టి అందులో సారాంశాన్ని మనం ఆస్వాదించాలి, ఆ సందేశాన్ని మనం ఆస్వాదించాలి. అవి ఆస్వాదించినప్పుడు మనం కూడా ఆ సౌందర్య లహరిలో నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో, నిజమైనటువంటి ఆనందం ఏమిటో మనకు బోధపడుతుంది. అటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే అందుకే మనకు వాంగ్మయ తపస్సు కావాలి, అక్షర తపస్సు కావాలి, ధ్యాన తపస్సు కావాలి, ఒక అంతర్ముఖీనమైనటువంటి సంస్కార బలం కావాలి. ఆ అంతర్ముఖీన సంస్కార బలం ఉన్నంతకాలం తప్పకుండా మనం ఆ తల్లి యొక్క వెలుగును చూడగలము. హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు, అటువంటి వెలుగును రాముడిలో చూచినవాడు ఆయన, శ్రీరామచంద్ర ప్రభువులో ఆ వెలుగును చూచినటువంటి వాడు. మరి భాగవతులు, భక్తియుక్తులు అటువంటి మహానుభావులు ఆ వెలుగును చూసి పరవశిస్తారు. కానీ ఆ పారవశ్యం దుర్యోధనుని కలగలేదు. 11వ రోజు కూడా వీళ్ళ రథం ఇలాగా ఉందే, అది ఈర్ష్య, అసూయ ప్రవేశించింది. మనం 11వ రోజుకు మన రథం ఇలా లేదే, 11వ రోజు కూడా వాళ్ళ రథం అలా ఉందే అని శ్రీకృష్ణ భగవానుడు ప్రతిరోజు సాయంత్రం అయితే యుద్దం పూర్తయిన తర్వాత, ఆయన పని సారథ్యం కదా, సారథ్యం చేసే పని ఒప్పుకున్నాడు మహానుభావుడు. గుర్రాలకు రథ, ఆ గుర్రాలకు ఎక్కడన్నా బాణాలు తగిలింటే తీసేయడం, కడగడం, ఈ పనులన్నీ స్వయంగా తానే చేసుకునేవాడట, అన్నీ తానే చేసుకునేవాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, సేవాభావం. ధర్మరాజు గారికి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, రాజ్యకాంక్ష తీరిపోయింది. అంతవరకు రాజ్యకాంక్ష మనసులో ఉంది, శత్రు సంహారం చేశాడు, ఇక శత్రువులు లేరు, కంటకులు లేరు, నిద్ర బాగా పట్టింది, నిద్రపోయాడు. నిద్ర లేచినాడు, లేచిన వెంటనే స్నానాదులు పూర్తి చేసుకుని అనుకున్నాడట, మా తమ్ముడు అర్జునుడు ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి మా బావగారి దగ్గర భగవద్గీత చదువుకున్నాడు, ఆయన దగ్గర ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు జ్ఞానాన్ని, జ్ఞానం ఒక వెలుగు, ఇక నాకు రాజ్యకాంక్ష తీరిపోయింది కాబట్టి నేను కూడా తానే చేసుకునేవాడట, అన్నీ తానే చేసుకునేవాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, సేవాభావము. ధర్మరాజు గారికి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఆ రాత్రి ప్రసాద

నేర్చుకుంటూ ఉంటాడు జ్ఞానాన్ని. జ్ఞానం ఒక వెలుగు. ఇక నాకు రాజ్యాకాంక్ష తీరిపోయింది కాబట్టి నేను కూడా మా బావగారిని ఆశ్రయించి ఆయన దగ్గర అన్ని చదువుకుంటాను, ఇంకా నాకు మా బావగారితోనే పని అనుకున్నాడట. అనుకుని ఎక్కడున్నాడు కృష్ణ భగవానుడు చూస్తే అర్జునుడి మందిరంలో ఉన్నాడయ్యా. ఇంకా అర్జునుడి మందిరంలో ఏం పని మహానుభావునికి, ఇంకా చెప్తూనే ఉంటాడే వాడికి అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళితే శ్రీకృష్ణ భగవానుడు ధ్యానముద్రలో ఉన్నాడు. భగవంతుడికి ధ్యానం చేయడం ఏమిటండి? శ్రీకృష్ణుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ధర్మరాజు చూసి ఆశ్చర్యం కలిగిందట. అయ్యా, మేమంతా మా బావగారు భగవంతుడు కదా అని ఆయన గురించి ధ్యానం చేస్తాం. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ఆ పాదపద్మాలు అర్చించుకుంటాం, ధన్యులవుతాం. కానీ ఈ భగవంతుడు, ఈ కృష్ణ భగవానుడు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నా అర్థం కాలేదే, ఈయన ఇంకో భగవంతుడు ఉన్నాడా అర్థం కాలేదు ఆయనకి. అక్కడ కూర్చున్నాడు బావగారు ధ్యానంలో నుంచి లేచేంత వరకు కూర్చున్నాడు. గంట అయింది, 2 గంటలైంది, చాలాసేపు అయింది. నిన్ననే చతుస్సముద్ర పరివేష్టిత సువిశాల భూమండలానికి పట్టభద్రుడై మహారాజై వద్యమాగధుల కైవారాలతో సామంత్ర కానుకలతో పరవశించినాడు. అటువంటి వాడు ఆయన కోసం 2 గంటలు అక్కడ కూర్చో ఉన్నాడు. అది భగవంతుడి కోసం తపన అంటే. మహారాజైనా ఒకటే, ఇంకొకడైనా ఒకటే. కృష్ణ భగవానుడు ధ్యానముద్ర నుంచి మేలుకాంచినాడు. మేలుకాంచి ధర్మరాజును చూసి పలకరించాడు. ధర్మరాజు పాదాభివందనం చేశాడు. ఏమిటి బావా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు, నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నాకు అసలు అర్థం కాలేదు, నువ్వు దేని గురించి ధ్యానం చేస్తావు నాకు అది తెలుసుకోవాలి, కుతూహలంగా ఉందన్నాడు. కృష్ణుడు నవ్వుతూ, ఏమిటి బావా కుతూహలం ఏమిటి ఇందులో, భక్తులు భగవంతుడి గురించి ధ్యానం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు భక్తుల గురించి ధ్యానం చేయక తప్పదు కదా, నేను ఎందుకు ధ్యానం చేస్తాను నా భక్తుల గురించి, నన్ను ఆశ్రయించిన వారి గురించి, వారిని కృతార్థులు చేయాలి కదా, కాబట్టి రోజు నేను మా భక్తుల గురించి ధ్యానం చేస్తుంటాను, నువ్వు ఈ రోజు చూసావన్నాడు. ఆశ్చర్యం కలిగింది. అలాగా బావా, అయితే నేను కూడా నీ భక్తుడి, నీ దాసుడినే కదా, నీ ధ్యానంలో రోజు వస్తూ ఉంటానా అని అడిగాడట. ఈరోజే వచ్చావు నువ్వు, నిన్నటి వరకు రాలేదు అన్నాడట. అదేమిటి బావా, నేనెంతో నిన్ను నమ్ముకున్నాను, నన్ను కూడా అనుగ్రహించి రాజ్యాన్ని ఇచ్చావు, నేను రాకపోవడం ఏమిటంటే అయ్యా నీ తమ్ముడు నలుగురు రోజు వస్తుంటారు నాకు ధ్యానంలో, వాళ్ళకి రాజ్యకాంక్ష లేదు, కోరికలు లేవు, వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించారు యుద్ధం చేసి తప్ప నీకోసం వాళ్ళకి రాజ్యం కావాలని లేదు, కానీ నీకు నిన్నటి వరకు రాజ్యకాంక్ష తీరలేదు, ప్రాథమ్యము ప్రాధాన్యము రాజ్యం కావాలి, తరువాత నేను, కాబట్టి నువ్వు ఎలా వస్తావు, నీకు ఆ కాంక్ష తీరిపోయిన తర్వాత నన్ను వెతుక్కున్నావు, ఇప్పుడు వచ్చావు కాబట్టి ఈ రోజు నాకు కనిపించావు అన్నాడు. అంటే పరమాత్మ కూడా భక్తులలో వెలుగు చూస్తున్నాడు, భక్తులు భాగవతులు పరమాత్మలో వెలుగు చూస్తున్నారు. పరస్పరము భాగవతునికి భగవంతునికి ఉన్నటువంటి ఒక మధురానుభూతి, మధుర అనుబంధం అన్నది. ఆ అనుబంధం నుంచే ఈ మహావాంగ్మయం ఆవిష్కరింపబడింది. భారతీయ వాంగ్మయం అంతా కూడా అటువంటి ఆవిష్కరణతోనే మనకు అందింది. జ్ఞాన ఖడ్గాన్ని తళతళాయమానంగా శోభింపజేసినటువంటి మహాకవులు వారి వారి భావాంబర వీధులలో విస్తృత విహారం చేసి ఆ వెలుగును దర్శించి, ఆ వెలుగును రామాయణ రూపంలో ఒక మహాకవిస్తే, మహాభారత రూపంలో ఒక మహాకవిస్తే, మహాభాగవతంగా ఒక మహాకవి అందిస్తే, మేఘ సందేశాది కావ్యాలుగా కాళిదాసది మహాకవులు అందిస్తే, అటువంటివన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ సారాంశాన్ని మనం అంతైనా మనసులో జీర్ణించుకోకపోతే మనం ఆ సౌందర్యాన్ని చూచిన వాళ్ళం కాము. శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, అన్నమాచార్యుల వారి దగ్గర నుంచి ఎందరో ఆచార్య పురుషులు ఆ వెలుగు కోసం తపించారు, ఆ సాక్షాత్కారం కోసం తపించారు. ఒక చిన్న ఐతిహ్యాన్ని మీకు మనవి చేసి నేను నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్ర ప్రభువును చూచి రామాయణం చెప్పాడు, ఆయన అదృష్టం అది. తులసీదాసుకు శ్రీరామచరిత మానస్ రాశాడు, ఆయనకు కూడా రాముణ్ణి చూడాలనే కోరిక కలిగిందట. వాల్మీకి ఏ విధంగా రాముణ్ణి చూడగలిగాడో నేను కూడా సగుణంగా చూడాలని ధ్యానయోగాన్ని అవలంబించాడు. ఎంతో కాలం తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సులో చిక్కి జీర్ణించిపోయిన శరీరం ఒకరోజు సంధ్యాకాలం అప్పుడే ధ్యాన సమాధి నుంచి మేల్కాంచి నదికి వెళ్లి స్నానం చేసి రావడానికి బయలుదేరాడు. వెళుతూ ఉంటే రాజమార్గంలో 2 రాజపురుషులు నడిచిపోతున్నారట. రాజులతో మనకు నిమిత్తం ఏముంది అనుకుంటూ నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆ వెళ్లినటువంటి రాజపురుషులే రామలక్ష్మణులు, తెలిసింది ఆయనకి. ఎంత తపించాడో, చూడగలేదురా భువన సుందర నిన్ను, త్రయోదశాక్షరామ్రీడిత బద్ధవృత్తి జపమే పరమంబని కోర్కెదీరా, ఈనాడు జపంబెదక్కినది నాకు, తదీయ ఫలం ఉపేక్ష చేయకూడదు.

చూడకపోయే అని నా ఉపేక్ష చేత నువ్వు కనిపించినా నిన్ను చూడకపోయారే, నిన్ను పలకరించకపోయారే అని తపించి కృషించి మళ్లీ సుదీర్ఘకాలం తపస్సులో కూర్చున్నాడట. మళ్లీ ఎంతో కాలం తపస్సులో కూర్చున్న తర్వాత ఒకరోజు సంధ్యాకాలం అదే తంతు మేలు కాంచి నదికి స్నానాన్ని పోతున్నాడు. ఈసారి ఆయనకు ఇద్దరు పురుషులు కనిపించారు. ఎవరు? మహమ్మదీయ రాజుల వేషంలో కనిపించారు. తానీషా పక్కన చిన్న మహమ్మదీయ భటుడు. ఎవరో సుల్తానులు మనకెందుకు అనుకుంటూ వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి ధ్యానంలో కూర్చుంటే వాళ్లే రామలక్ష్మణుడు. ఇదేమిటయ్యా కనిపించినట్టు పరీక్షిస్తున్నావే, మరతుని నిన్ను హృదయ మండనమో రఘురామ, సర్వమున్ మరతును దేహమున్ మరతు మానసమందున నీవు గాని దొక్క రవము లేని భంగి నవకజ్జల మంజుల దేహ నీకునై పురపురబొక్కు ఈ సుఖము పోలవురా జలం జగమందు అన్యములు. నీ సౌందర్య సాక్షాత్కారం జరిగేంత వరకు నువ్వు నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా వదలను రామా. కాబట్టి తలపై పిల్ల తెమ్మెరల తాకున లాస్యమురాడు జాడువా కలికితురాయి అందముగా కట్టిన పాగ వినీల లోచనాంచలముల నుండి జారెడు రసార్ద్ర కటాక్షములు ఎన్ని అందములు గొలిపితి ఓయి నా హృదయ కోమలములు త్రుటిమాత్రలో ప్రభు. నాకు కనిపించి నీ చిరునవ్వులు చిందించావు, నన్ను చూచినావు, కాని నేనే పట్టించుకోలేకపోయానే. ఎంత అజ్ఞానంలో ఉన్నాను, ఎందుకు ఇలా మాటిమాటికి పరీక్షిస్తున్నావు నన్ను, నేను ఏం తప్పు చేశానని స్వామి అని ఏడ్చి గగ్గోలు పెట్టి మళ్లీ తపస్సులో కూర్చున్నాడు. మూడవసారి సుదీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకు రాముడు కనపడలేదట, హనుమంతుడు సాక్షాత్కరించాడట. హనుమంతుడు సాక్షాత్కరించాడు. ప్రాసంగ్యత్త కకుభుజావనత సర్వజ్ఞ సమీచీన వాహా సంపాదిత రామకార్య దితిసూహ నిత్యతృప్త స్వతంత్ర సింహారణ క్రోడవక్త్ర త్వరగాస్య అగ్నిగర్భ మహాత్మ సర్వగ్రహ భీ నివారణ అని ఆ హనుమంతుడు ఎన్నో విధాలుగా ప్రార్థించి, ఇదేమిటి స్వామి నేను రాముని కోసం తప్పిస్తే మీరు కనిపించినా రాముడిని చూచినట్టే అని ఆనందిస్తే హనుమంతుడు చెప్పాడట, అయ్యా తులసీదాసు నీవు మహా తపస్సంపన్నుడవు అందులో సందేహం లేదు. నీ వాంగ్మయ తపస్సు అనన్య సామాన్యమైనది అందులో సందేహం లేదు. అలనాడు వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్రుడి చూచి రామాయణం చెప్పాడు. గొప్ప సత్యమే, పరమసత్యం అది. కాని సగుణంగా రాముణ్ణి చూచి ఆయన రామాయణం చెప్తే నీవు అణువణువులో రాముణ్ణి చూచి రామాయణం చెప్పావు. అందుకని సృష్టిలో అణువరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా అణువణువులో రాముణ్ణి చూచినటువంటి నీవు మళ్లీ ఒక వ్యక్తిమాత్రుడుగా భగవంతుని చూడాలనుకోవడం రాముడికి ప్రభువుకు నచ్చలేదయ్యా, అందుకే నీకు కనిపించి కూడా నిన్ను పరీక్షించాడు అని చెప్పాడట. అలాగా అయ్యో ఇప్పుడు నా కన్నులు తెరుచుకున్నాయి స్వామి, కన్నుల నిండా కారుకొని కప్పిన చీకటులంతరించి ఆ పన్న శరణ్య ముందు గనుపట్టుచునున్నది వెలుగుదారి సర్వోన్నతమైన నీ మధురబోధను ఉపాసన చేసి సర్వమందున్ నినుగాంచి దివ్య పరితోషముతో వికసించిపోయేదన్ అని ప్రతిజ్ఞ చేశారట. స్వామి నిజమే, నాకు ఆలోచన రావడం ఈ దాసుని యొక్క తప్పేమో, అణువణువులో రాముణ్ణి చూచినటువంటి వాడని ఒక్కసారి గగన భాగానికి చూచాట తులసీదాస్. చూస్తే దృశ్యసే సర్వభూతేషు గగనేషు, ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా శ్రీరామచంద్ర ప్రభు యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంది. ఒక రూపం కాదు ఎన్నో రూపాలు చూస్తున్నాడట. ఆనందానికి అంతులేదు ఆ సాక్షాత్కార భాగ్యం కలిగి ఆ పారవస్యాన్ని పొందినటువంటి ఆ తులసీదాసు సాక్షాత్కార్ అనే పేరుతో ఈ అనుభూతులన్నీ కూడా గ్రంథస్థం చేశాడు శ్రీరామచరిత మానస్ తరువాత. అలాగా మన మహాకవుల గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్క గ్రంథం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క శ్లోకం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క అక్షరం కూడా ఒక సౌందర్య లహరి. అన్నమాచార్య వారు 32,000 కీర్తనలు చెప్పారంటే ఒక్కొక్క కీర్తనం కూడా ఒక సౌందర్య లహరి. ఆ దృక్పథంతో ఆ ధ్యేయంతో ఆ భావనతో అటువంటి అంశాన్ని గమ్యమానం చేసుకుని మనం అధ్యయనం చేయాలి, వాంగ్మయ తపస్సు కొనసాగించాలి. ఇది సౌందర్య లహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చెప్పడానికే నాకు ఈ సమయం చాలలేదు. మరి 100 శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పాలంటే ఎంత సమయం పడుతుందండి? ఎంతమంది మహాకవులు ఉదాహరించాలి అంటే జ్ఞానం అనంతమైనటువంటిది, మన ఆలోచనకు పరిధి ఉంది, జ్ఞానానికి పరిధి లేదు, అనంతమైనటువంటిది. అటువంటి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ వాంగ్మయ మహాస్వరూపిణి హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లికా ప్రసూన అసితకంధర సింధురాజినంబర ఘోర గంధబంధనకర గంధలహరి సంతత శివభక్తి సామరస్య జ్ఞాన సారమరంద నిష్యందధార పరమహంసోత్తంస భావభ్రంగవ్రాత తన్మయావస్థా ప్రధాన కేళి
నిఖిల విద్యా రహస్య వాణీ పరాగ పాలి కాపూరి తాఖండ పద్మజాండ పేటి ఇప్పు చంద్రార్థ జుటకోటి జోటిగొల్చద జ్ఞాన ప్రసూన కళిక. ఆ అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసూనాంబిక అయినా, భ్రమరాంబయ్య అయినా, అలమేరుమంగయ్య అయినా, విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషి వర్గహరణేచ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే అని ఆ దేవి చరణారవిందాలకు శరణాగతి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహానుభావులకు మరొక్కసారి నా యొక్క పునః పునః ప్రణామాంజలు సమర్పిస్తూ, ఎంతో శ్రద్దాశక్తులతో ఆలకించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు సమర్పిస్తూ, ఈరోజు అవతారమూర్తి అయినటువంటి శ్రీ పుట్టపర్తి సాయి భగవాన్ దివ్య సన్నిధిలో ఆ సాక్షాత్కార భాగ్యం, ఆ దేవదేవుని సేవించుకోవడం కూడా ఒక మధురానుభూతిగా మీ అందరికీ మనవి చేస్తూ నేను ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.

0: ప్రేమ ప్రతిరూపం
1: హృదయవాసి అయిన సాయి రామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

లీలానాటక సూత్రధారి అంటేనే అసలు కిట్టని వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలుదినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాతిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకినని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధి సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆవేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకై జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారేమో, కాని నమ్మి చెడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్ప మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరియాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులను చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరీపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళిను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుండరీకాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణ అంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మనను ఆలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయ వేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకు వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధనిమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

పాశ్చాత్యుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు తక్కువ రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలం నందు తననే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబాయి యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాశుని దర్శనానికై పండరీపురమున చంద్రభాగా నదీ తీరమునకు చేరింది. ఆ విఠుల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పగల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియలేదు. ఆ నదీ తీరం నుండి పండరీపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనందసాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలంలందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగిను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాంబుదిలో లీనమైపోయింది. ఆ పాండురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతి కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ, ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాదపద్మాల వద్ద తన పంచ ప్రాణములను ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణలు పుణ్యపనించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలని కీర్తిద్దాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ విమెన్. వి కమెన్స్ our program with bagpipes display by small girls from primary school, followed by international choir from United Kingdom performed by Sai Youth.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందకు నా ప్రణామం సమర్పించుకుంటూ, గౌరవనీయులైన సోదరీమణులకు అందరికి సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మనం జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లినని భావాన్ లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో, అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళా డే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను, తెలుపుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయిమాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారి ఆనందము, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనేదాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు. వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా, బాధ్యతగా, ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మన భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు, పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సవ ప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తున్న తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవాదళ్, బాల వికాస్, మహిళా యువత, మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని, స్కిల్స్ ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా, నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా, తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని, కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రం స్వామివారు ఉద్యమంలో మన ఉపకరణాలుగా ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేది మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది, ఎప్పుడు, ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం
మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపన మనకి ఉన్ననాడే చిక్కిన సేవను దక్కించుకోవాలని దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులం కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు, స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం. నేను కూడా మనం ఎప్పటి స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క లక్ష్యం, ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం, ఆప్యాయత, ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ వెయ్యి తల్లుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ప్రారంభించి ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజ వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగపరచుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనకు సేవలు మనకు అందించి స్వామి మనల్ని మహిళలు చేత కాని వారు కాదు, మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని భగవాన్ మనకు శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే స్వామివారిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం, మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మను సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా, అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాం. స్వామి ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుమ శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటి స్వామి గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు
మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా భావిస్తున్నాను స్వామి. ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1998 ఆగస్టు 14 తేదీన పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా సాయి కృష్ణుడు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ప్రేమస్వరూపులారా, శాంతము, సఖ్యము, దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే. ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధి గావించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది. మానవుడు ఆనంద పిపాసి, నిరంతరం కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు. కారణమేమిటి? మానవుడు ఆనందమునందే పుట్టినాడు, ఆనందమునందే జీవిస్తున్నాడు, ఆనందమునందే అంత్యమవుతున్నాడు. ఈ ఆనందమే దైవస్వరూపము. ఇట్టి దైవత్వాన్ని మానవుడు తలయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చటి కూడాను మనకు లభ్యం కాదు. చదువులో ఆనందమున్నదని అనేక విధములు శ్రమ పడుతున్నాడు, ఉద్యోగంలో ఆనందమున్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు, పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధములు పాటు పడుతున్నాడు. కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడవుతున్నాడు. ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు. భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము. ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి. అనగా త్రికాలములు ఎందు, త్రిలోకములు ఎందు మారినటువంటి సత్యమే సత్. అట్టి సత్తును మనం కొనగలవలనన్నా సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి. చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే. ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి. ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉండనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది. మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు, విధములైన మార్గమును అనుసరిస్తున్నాడు. కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటి. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు. ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్యానందము మనకు ప్రాప్తమవుతుంది. అట్టి నిత్యానందమును, అట్టి బ్రహ్మానందమును, అట్టి అద్వైతానందమును అనుభవించబోరిన వారు సత్చిత్తును అనుసరించాలి. కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి. సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది. ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు. కాలాతీతమైనటువంటిది సత్యము, దేశాతీతమైనటువంటి సత్యము, గుణాతీతమైనటువంటి సత్యము. దాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము. దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ సత్యాన్ని నీవు గుర్తించుకో, నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో, అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది. కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివే. కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు. పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము. కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన. మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు. ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి. ఈ భౌతికమైన లోకములకు సుఖములను అందిస్తున్నాయి. కాని ఇది కాదు మన సుఖము. పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని ఒకటి పేరు. ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది. ముక్తి అనగా ఏమిటి? అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి. భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి. దీనినే పితృదానం. ఈ భౌతికమైన లోకములకు సుఖమును అందిస్తున్నాయి. కాని ఇది కాదు మన సుఖము అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ఒకటి పేరు. ఈ ప్రేమ శాస్త్రమును
ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి ముందులోనే ముక్తి మనకు లభిస్తుంది.

పిండము. ఈ పిండమే దేహము. దీని దైవమునకు అర్పించడమే ముక్తి. అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావంతో మనము చెయ్యాలి. ఇదియే ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము. ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము, పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము, ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము, ఈ మకరందమును గోనించే నిమిత్తము భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు. అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాడు. ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు? ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు. ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు, తాదాత్మభావాన్ని పొందుతున్నాడు. దీనిని నారదుడు కూడా చెప్పాడు, మత్తో భవతి ఆత్మోభవతి ఆత్మారామోభవతి తప్తోభవతి నయోభవతి ఆనందోభవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు. దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి, కర్మలయందు ఫలితాన్ని త్యజించాలి. భోగములకు దూరము, త్యాగములకు సమీపము కావాలి. త్యాగస్వరూపుడే భగవంతుడు, త్యాగమయుడే భగవంతుడు. అట్టి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము. భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి. కాలమునంతయకుడు దేహం పైననే మనం ఇమిడ్చకూడదు. దేహమునకు కొంత అవకాశం అందించాలి, సంరక్షించుకోవాలి. దేనికోసం? దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము. కనుక దైవార్పితం ఏమి చేయాలి? పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దైవమే దైవత్తుని యొక్క ప్రేమ. కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి. జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలములోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్యం. అదేవిధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి ఆనందము నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి. కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది. ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు. మనకు కావలసినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి. ఈనాటి విద్యలయందు బలము, త్యాగము, కౌలికము, కలిమి, చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు. కలిమి, బలిమి, చలిమి కాదు ప్రధానము, గుణము చాలా అవసరము. గుణము లేనిటువంటి వాడు ఎన్ని కలిమిని సంపాదించినప్పటికీ వ్యర్థమే. కలిమి పోయినా కూడా పర్వాలేదు, చలిమి పోయినా కూడా పర్వాలేదు, గుణములు మాత్రం పోషించుకోవాలి. ప్రాచీన కాలమునందు భారతీయులు అనేక విధములైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. ఇఫ్ వెల్త్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. కానీ కలియుగ ప్రభావం చేత ఈనాడు క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇది ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము. ఇది కాదు మన యొక్క ప్రయాణము. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో. కనుక మన యందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరికీ కూడా బాధపడుతుండగా గోవర్ధనగిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు. మానవులకు కాలు మొదలుకునే తల వరకు కూడా సందేహం లే, అపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు. రండి, ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా. ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణములను ఆధారం

0: తీసుకొని బల ప్రమాణములు విచారించేటువంటి వారు మానవులు. దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం. భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈనాటి మానవుడు ప్రేమను అందుకున్నటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు. మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు. కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు. ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ, పుచ్చుకునేటువంటిది కాదు. పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంది, హస్తము పైన ఉంటుంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కాని అధో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు. ఎక్కడ వెతికినప్పుడు స్వార్థమే లేదు, ప్రయోజనమే లేదు. మానవుని యందు స్వార్థము సప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు. కనుకనే ఈనాడు ఈ స్వార్థమనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది. ఏమిటి ఈ స్వార్థం? స్వార్థం అంటే ఏమిటి? దీని ఫలితం ఏమిటి? దీని గమ్యమేమిటి? ఆనందం ఏమిటి? గమ్యమే లేదు, ఆనందమే లేదు. కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు. ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి. ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే. ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం? శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం. కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం. పనికి ఎందుకూడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు. ప్రేమనే దీని సత్యము, ప్రేమనే దీని జీవితము, ప్రేమనే దీని గమ్యం. ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు. కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే. ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమస్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి. కానీ లౌకికమైన ప్రేమ కాదు, భౌతికమైన ప్రేమ కాదు, లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు, ప్రవృత్తి ప్రేమ కాదు. ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ. ద్వేషంతోనైనా, ప్రేమతోనైనా, కష్టంతోనైనా, బాధల చేతనైనా, భగవంతుని ఏ విధంగానైనా కూడాను, దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు. సభలోపల శిశుపాలుడు అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు. వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు. ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు, పోయాడు, కృషించిపోయాడు. ఏ విధమైనటువంటి యొక్క తలంపులు లేనటువంటి ఒక స్థితిలో నిలిచిపోయాడు. ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిశుపాలుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది. శిశుపాలు వలె చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది. విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: Does it happen so?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు. ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు. ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు. నారద, కృష్ణుడి యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు. రాజభూషణ, తీషణభూషణ దురస్కారములన్నీ కూడాను దేహమునికే కాని ఆత్మకు కాదు. ఈ శిశుపాలుడు కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కాని ద్వేషం చేత కాదు. ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దీవుణ్ణి పోయి పొందుకు చేరుతాడు. శాపమారీతిగా ఉంటుండాలి. కనుకనే అతన్ని అనేక రకములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి. ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూలిక మూల కారణం ఉన్నాడు. ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు. దోషణ కూడాను ఒక భూషణే, కారం కూడాను ఒక భూషణే, కారం కూడాను ఒక భూషణే. ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు. కంసుడు ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణును హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు. అక్రూరుని పంపించాడు. అక్రూర, నీవు కృష్ణునికి మహాస్నేహితుడవు, నీవు కృష్ణుని పైన పరమభక్తుడవు, వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు, నీవు తప్పక వెళ్లాలి అని శాసించాడు. రాజాజ్ఞను తిరస్కరించుకునలేక అక్రూరుడు బయలుదేరాడు. యశోదానందనులకు యశోద వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు. మీరు అంగీకరించక తప్పదు అన్నాడు. యశోదానందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు. బలరామకృష్ణుడు అక్కడ పోవడానికే వీలు కాదు. ప్రాణస్వరూపుడు జీవస్వరూపుడు సర్వస్వరూపుడు కృష్ణుడు. తన క్షణమైన మేము ఉండలేము, మరుగుపోవడానికి వీలు కాదు, అనేక విధములుగా కూడా ఆటంకాలు చెప్తూ వచ్చారు లీలా మానస విగ్రహుడు కృష్ణుడు. ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు. రథంలో కూర్చున్నాడు, గోపికలకు ఈ రథం కనిపించుకోకుండా చేశాడు. అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని. యమునా తీరం పోయేంత వరకు రథం కనిపించలేదు. గోపిక ఇంకా చేయనది ఏమి లేక బృందావనం వెళ్లారు. భావం తద్భవతి అని తమ యొక్క ప్రేమ ఎటువంటిదో అలాంటి ప్రేమనే సర్వులు ఎందు ఉంటున్నదనేటువంటి ఒక భావము గోపికల ఎందు పవిత్రమైనటువంటి ప్రేమ. నోరు లేనటువంటి ఒక వృక్షములను, కనులు లేనటువంటి ఒక పలవతములను, అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు. జవాబు చెప్పడానికి నోరు లేదు, చూడడానికి కన్నులు లేవు, అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు. పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ ద డెవిల్.
1: కుపారసంబుపై చల్లెడువాడు పరితర్పి తప్పించమువాడు. మా సర్వము దోచుకపోయే ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే. సర్వము దోచుకుపోయాడు, అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? నేను ప్రశ్నిస్తూపోయాను. అది కూడా ప్రేమ యొక్క లక్షణమే. ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే. ఎడబాటును భరించుకుని బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే. కృష్ణుని వధించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే. అన్నిటితో కూడినటువంటివే. ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణములే లేవు. కనుక ప్రేమకు ప్రేమనే కారణము. ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు. ఈ విధమైన యొక్క ప్రేమ చిత్ర చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి. ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది? మన ఎందు ఉంటున్నది. మన ఎందు ఉన్నదంతా ప్రేమనే. ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింపచేస్తున్నాము. అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినభిస్తున్నాము. వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే. అనేక తీపులు చేస్తుంటాం మనం. గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, కీర్ ఇవన్నీ చేస్తుంటాం. అన్నింటి ఎందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే. ఆ దివ్యత్వం అనేటువంటి ప్రేమనే సర్వుని ఎందుకు దాగి ఉంటున్నది. కనుక ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు. కనుక సర్వుని ఎందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి. ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై అదే తాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతకును అనేక విధములుగా కంపించిపోతుంటుండాలి. ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను. ఎందున్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది, మాధుర్యాన్ని వారికి చవి చూపించేది, మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది, మత్తులు కూడా గావించేటువంటిది. అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగించేసేటువంటిది. కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. పూర్ణ జ్ఞానంలో మనం జీవించాలి. అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షం అవుతుంటాడు. దేవుడు ఎక్కడో లేడు. దేవుడు అనగా వేరు, దేశమందుడు లేడు. తనదు దేహమందే. ఏ దేశం ఉందో దేవుడు లేడు. దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు. అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి? తన ఎందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు? కనుక భగవంతుడే ఆనందమయుడు. అతనే నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. ప్రతి ఆనందము ప్రతి మానవుని ఎందు ఉంటున్నది. అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది? ఒకే జ్యోతి ఉంటున్నది. ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం. ఆ పాటుకంతా కూడాను 10 చెల్లులు ఉంటున్నాయి. ఈ 10 చెల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక సర్కిట్ అవల్ కప్పేశాం. కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తున్నది, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు. మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు. మన ఆత్మజ్యోతియే అదే భగవద్జ్యోతి. దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి. దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము. మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి. అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి. అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను, దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం ప్రదర్శన చేయాలి. అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది. కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్యజ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి. ఎన్ని బల్బులు ఉండినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ, కానీ కరెంటు ఒక్కటే. ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిదే. వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిదే. ఎందుకును దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి. అలాంటిది చేయకుండా

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: ఇప్పుడు
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు, దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు, కానీ దేహభ్రాంతి లేనటువంటి వారికి ఈ సాధన లేక్కర్లేదు. నేనే దైవము, దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్, అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు. యు ఆర్ నాట్ వన్ పర్సన్ త్రీ,
1: బట్ ది వన్ యూ థింక్ యూ ఆర్ ఇస్ ద ఫిజికల్.
0: The one you really are, that is Atma. దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి, దాన్ని మనం సాధించాలి. ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము. పాంచభౌతికము దేహము కూలక తప్పడెప్పుడు, దేహి నిరామయుండు, గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. చూడా ఆ దేహియే దేవదేవుడు. మరినపు కొంప రోగముల బ్రగ్గడి సేవక గంప, జాత సంచలనము పొందుదుంప, సాగర మేకలేం కంప, కుల మదనము మన మెప్పు దలంప, మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి. ఇవన్నీ కూడా వస్తుంటాయి కనుక వస్తు వాహనాదులంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే. ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి. కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది. ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు? ఒకనొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు? ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. కష్టములను సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు. ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. అటువంటి యొక్క జవాబు చెప్తూ వచ్చారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, గోప బాలురారా, విజయుడు అంటే ఇది కాదు, ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది. నిజమైన విజయం ఏమిటి? ఈ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు. అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు. ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి, కానీ దేహం పైన కూడా, దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి. ఇంకా దైవక స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు? ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
2: గనుగొన్నగలమా అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: 84 లక్ష జీవముల నడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలదువట, నిన్ను గనుగొన్నగలమా. నిన్ను ఏ రీతిగా కనుక్కో వీలు కాదు. కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి, స్వరూపునిగా గుర్తించాలి. సత్యమును ప్రేమను మనం వదలకుండా సాధించాలి. అప్పుడే మన సర్వేంద్రియములు కూడా నిగ్రహించిన వారమవుతాం. కనుక ఇంద్రియం నిగ్రహించడం అంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు. అన్ని తాత్కాలికమైనటువంటిది. కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి, సత్యం చేతనే సాధించాలి. వద ధర్మం చర. కనుకనే మనం సత్యాన్ని పలుకరించుకుంటుంటే, సత్యాన్ని మేలుకొల్పు చేసుకుంటే, సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం. దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్న. జ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము, జ్ఞానమనే చోదని వెలిగింపు, నీ అజ్ఞానాన్ని దూరం చేసుకున్న దివ్యాత్మని అనుభవించమని చెప్తా. కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది ప్రాకృతి వాంఛన చేత కలిగేటువంటిది. కనుక మమేది ఇది సర్వం దుఃఖం, నేను నేను నాది అనుకునేటమే పెద్ద దుఃఖము. మమేతి ఇది సుఖం, నాది కాదు అనుకోవటమే సుఖము. ఏది నాది కాదు, నేనెవరు, నేనెవరు నాకే తెలియదు, నాదని నేను ఎత్తి చెప్పగలను. ఒక భ్రాంతి, నాది అనేటువంటిది లేదు, నేను అనేటువంటిది లేదు. ఈ నేను అనేటువంటి అభిమానమే సర్వ దుఃఖములకు మూల కారణం. మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను మనం ప్రేమను వదలకూడదు. ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది. ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది. భగవంతుడు ప్రేమ స్వరూపుడే. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకేమాత్రము కనిపించదు. ఇంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటాడు. భగవంతుని దగ్గర కించిత్ కూడా స్వార్థం కనిపించదు. కారణమేమిటి? నాది నేను అనేటువంటిది లేదు. అక్కడ నేనే, నాది నుంచి రెండో వస్తువు ఉంటే కదా, ఒక్కటే. ఏకం సత్తే, ఏకం సత్యం సత్తు, బహుదా వదంతి. అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు. ఒక్కటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టినా కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది. ఒకటే లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోసే. ఒక్కటే హీరో, హీరో హీరో హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు. కనుక హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే. కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు. ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము, మూల కారణము.
2: ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పొంద ప్రేమావేశముతో, ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. ప్రేమరహిత మరుభూములలో,
0: మరుభూములవని అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవు కనుక ప్రేమాంకురములు పెంపొందాం ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది ప్రేమని నదులు ప్రేమని వర్షం ప్రేమని భూమి ప్రేమని మొక్కలు ప్రేమని ఫలములు ప్రేమని అంతా ప్రేమమే ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులై తిరిగిపోతున్నాం ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాం ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది దేహం అనేటువంటి యొక్క కలేబరాన్ని భగవంతుడికి అర్పితం గావించాలి ఇది ఏ నిజమైనటువంటి యొక్క అర్పితము అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు కానీ నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు బలిచక్రవర్తి తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు చేసుకునేటప్పటికీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను సదాచారం చేతను సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి పిండార్పణ అని చెప్తూ వచ్చారు పిండార్పణ అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు అది పిండార్పణం కాదు పిండం అనగా దేహమే భగవత్పితం చేయటమే పిండార్పణ దీనిని భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము అది అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు మోహక్షయమే అదే మోక్షము అన్నాడు మోహము లేదు మోహక్షయమైపోయింది ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు అయితే అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడా మనం సాధ్యమైన దేహాన్ని కాపాడుకోవాలి అప్పుడు మనం కొన్ని కార్యములు మనం చేయాలి కర్తవ్యాలు నిర్వర్తించాలి ధర్మాన్ని ఆచరించాలి దాన్ని అభివృద్ధి పరచుకోవాలి త్యాగాన్ని మనం పోషించుకోవాలి ప్రాచీన కాలం నుండి మన భారతీయులు త్యాగానికి పట్టాభిషేకం చేశారు ధర్మాన్ని అందరమెక్కించారు వైరాగ్యానికి కంకణం కట్టారు సత్యాన్ని స్వాగతం చేశారు ఇది భారతీయులు చేసినటువంటి పని అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది అనేక మంది విద్యార్థులకు మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది మోక్షముల్లర్ని మోక్షముల్లర్ అన్నారు విదేశీయుడు అతనికి భారతదేశం నందున్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది కట్టగడపటి స్థితి లోపల తాను భారతదేశంకు వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు కారణం ఎందుకోసం అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు భారతదేశంలో ఏమిటండాది అని ఇప్పుడు తాను చెప్పాడు భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాది పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాది మట్టి లోపల ప్రేమ ఉంటుండాది గంగ లోపల త్యాగం ఉంటుండాది ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు అన్నటువంటి వాడు కనుకనే ఎంత భారతే తన్న భారత భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనా లేదు అన్నాడు భారతే తన్న భారత అన్నాడు కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులమని అనిపించుకుని వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి ఆనాడు మన ప్రాచీనులందరూ కూడా అనేక విధములుగా సాధన చేశారు ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న కానీ ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు కోసమని గోపిక చెప్పింది యశోద కృష్ణ పెట్టినది తినవు నే పెట్టినది తినవు చొల్లల పుట్టలకు పోయి వెన్న గుట్టుగా లో గుట్టున తినిదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ నోరంత వెన్న వాసన ఊరంత ఆగడంబు రద్దులు గోరంత లేవు బాల గారాము మాను ఇంకా చిన్నపిల్లవాడు ఊరంతా రట్టు చేస్తున్నావు కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న కావలసినంత వెన్న ఉంటుండాలి ఎందుకు నీవు తినకూడదు ఎందుకు ఇళ్ళని ఇతరుల ఇంటికంత పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి అప్పుడు చెప్తాడు కృష్ణుడు అమ్మా ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు హృదయమే పవిత్రమైనటువంటి వెన్న మధురమైనటువంటి వెన్న అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్న ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి గోపికులకు ఎట్టి వాత్సల్యమూ లేదు ప్రేమ వాత్సల్యమే లేదు కనుక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటిగా ఉంటున్నాయి అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి తినే ఉంటున్నాడు. కానీ మట్టి ఎందుకు తినాలి? ఎంత తిన్నాడు అన్నాడు. ఆ యశోదకు చాలా కష్టం కలిగింది, కోపం వచ్చింది, పట్టుకుంది. ఎందుకు నీవు మట్టి తింటాను? కారణం ఏమిటి? నన్ను అడిగితే నేను కావలసినంత భోజనం పెట్టలేనా? గోపికలు ఇంట్లో నీవు కావలసినంత వెన్న తింటాం లేదా? తిని కూడాను ఇంట్లో భోజనం చేసుకూడను, ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు పాపం,

0: మదర్
1: నేనే పిచ్చివాడు కాదు, చిన్న పిల్లవాడు కాదు అన్నట్టు ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చి 5వ సంవత్సరం చైల్డ్ డే, కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు. పిచ్చివాడిని కాదు నేను, గొప్పవాడిని అనేది. ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు. కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు. బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరొకొన్ని అర్థములు. కనుక ఈ విధమైనటువంటి అంతరాత్మాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు. అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు. ఎక్కడ చూసినా గానీ డౌట్స్, డౌట్స్. కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి. తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి. అనేక విధంగా చూసింది, నోరు తెచ్చినప్పుడు అన్ని లోకములు కనిపించాయి. తాను భయపడుతుండాలి. అలయో వైష్ణవ మాయయో తెర సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కానో, నేను యశోద కానేమో, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం. కంటితో చూచి కూడా తాను నమ్మలేకపోయింది. దీనికి మూల కారణం ఏమిటి? వాత్సల్యమే. కుమారుడు నా కుమారుడు నా కుమారుడు. శారీరక సంబంధమైనటువంటి యొక్క అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము. ఆత్మ అటాచ్మెంట్ కావాలి. ఆత్మ ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది. అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము. దేహానికి యొక్క దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే. కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపుమాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రత దర్శనం గావించేసినటువంటి కృష్ణుడు. అన్ని అవతారములు కూడా దివ్యమైనటువంటి అయినప్పటికీ నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు. ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిదే లేదు. నవ్వు నవ్వు నవ్వు, ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. దేనికి కోపం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఏమాత్రమూ నిరూపించలేదు. అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏ అవతారంలో కూడా కనిపించలేదు. కానీ అన్ని అవతారంలో కూడాను ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు. కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి. నిన్ను నేను ఏ రీతిగా విశ్వసిస్తున్నావో ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి. ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి. నీవే దైవము, దైవమే నీవు. ఎందుకు నీ సందేహానికి అంత అవకాశం అందిస్తున్నావు? ఈ సందేహాన్ని ధ్వంసం చేస్తుంది. కనుక సందేహాన్ని దూరం చేసుకోండి, అనువాదాన్ని నిర్మూలం గావించు, ప్రేమతత్వాన్ని పెంచుకోండి, మార్గంలో ప్రవేశించండి, దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి. ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.

ఇంతవరకు మీరు 1998 ఆగస్టు 14వ తేదీ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా సాయి కృష్ణుడు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: భగవంతుని కోసం మీరు బయట ప్రపంచంలో వెతుకునక్కర్లేదు. బయట మీకు కనిపించడు, భగవంతుడు మీలోపల వెలుపల సర్వత్రా వ్యాపించియున్నాడు. నిజంగా అట్టి దైవభావంతో చూస్తే మీకు దైవం తప్పక సాక్షాత్కరిస్తాడు. నేను మానవుడను అనుకున్నంతకాలము మీరు మానవులుగానే ఉంటారు. దేహభావాన్ని విసర్జించి దైవభావాన్ని అభివృద్ధిపరచుకోండి, అప్పుడే మీరు ధన్యులవుతారు. మీరు భగవంతుడు వేరువేరు కాదు, మీరు భగవంతునితోనే ఉన్నారు, భగవంతునిలోనే ఉన్నారు, భగవంతుని కోసమే ఉన్నారు. ఈ పవిత్ర భావాన్ని మీరు అభివృద్ధిపరచుకున్నప్పుడు మీరు ఆచరించే సమస్త కర్మలు పవిత్రంగా రూపొందుతాయి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలకి స్వాగతం. ఆ దేవాదిదేవుడు ఆటించు ఆటలు చిత్రాతి చిత్రంబులుగా ఉంటాయి. సృష్టి క్రమంలో మన పురాణ ఇతిహాసములలో క్షీరసాగర మథనానికి ఒక విశిష్ట స్థానముందని మనందరికీ తెలుసు. లోకరక్షకుడైన విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి స్వయంగా ఆ మహామథనానికి సాక్షీభూతునిగా నిలిచి నడిపించిన ఆ క్షీరసాగర మథనం మనకి ఎన్నో విషయాలను విస్తపరుస్తుంది. విపులంగా క్షీరసాగర మథనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సాగర మథనం మంచి చెడుల మధ్య సమరం సాగి అనేక మలుపుల నడుమ చివరికి మంచికి ఏ విధంగా విజయలక్ష్మి లభిస్తుందో, చెడుకు చివరికి అపజయం తప్పదని తరతరాలకు తరగని సందేశాన్ని అందిస్తుంది. సాత్వికులైన దేవతలు, తామసికులైన అసురుల నడుమ జరిగిన ఆధిపత్య పోరుకు ప్రతిఫలమే ఈ సాగర మథనం. ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు మందరగిరిని కవ్వముగా చేసుకుని, ఆదివిష్ణువు కూర్మావతారాన్ని ఆలంబనగా చేసుకుని ఈ సాగర మథనం జరుపబడింది. ఒకవైపు దేవతలు, మరొకవైపు అసురులు. మనం చేసే ప్రతీ కార్యంలోనూ మంచి చెడుల ప్రభావములుంటాయి. మనం చెడును విసర్జించి మంచిని గ్రహించాలి అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే క్షీరసాగర మథనం. అంతటి ప్రసిద్ధిగాంచిన క్షీరసాగర మథనాన్ని కలియుగ నారాయణుడైన సాయినాథుని సమక్షంలో స్వామి విద్యార్థులు కడు రమ్యముగా, అందరినీ రంజింపచేసే రీతిలో సంగీత నృత్య రూపకముగా ప్రదర్శించారు. ఆశ నిరాశల సమరమైన ఆ సాగర మథన క్రమంలో ఏ విధంగా ఒకవైపు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం సకల భాగ్యములను ప్రసాదించే లక్ష్మీదేవి ఉద్భవించెనో, మరొకవైపు ప్రళయానికి సంకేతముగా అంధకార అజ్ఞానమునకు చిహ్నంగా హాలాహలం ఉద్భవించిన క్రమాన్ని, దేవాసురుల ఆధిపత్య పోరులో దేవతలు ఏ విధంగా విజయం సాధించి మంచికి పట్టం కట్టబడిందో అన్న విషయాలను హృదయరంజకంగా స్వామి విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఆ సంగీత నృత్య రూపకాన్ని మనం కూడా విని ఆనందిద్దాం. ఇక విందామా?

一命，强干。

ఇంతవరకు మీరు స్వామివారి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించిన సాగర మథనం అనే సంగీత నృత్య రూపకాన్ని విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈనాటి యువతరం మాతృదేశాన్ని, మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. పరమ పవిత్రమైన భారతదేశంలో పుట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న వేద సూత్రాల్ని అధ్యయనం చేసి ఆచరించాలి. ఆధునికత, సంప్రదాయ నిరసన అన్న ఈ కథ నుండి సక్కటి విషయాలు తెలుసుకుందాం. ఒక గృహస్థు ఆచారపారాయణుడు, సంప్రదాయాలన్నింటినీ గౌరవించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆచారవంతుడు కాబట్టి కుమారుడికి 8 సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారం చేయించి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు.

చాడు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు స్మరించమని కుమారుడికి చెప్పాడు. కుమారుడికి ఇష్టం లేకపోయినా తండ్రి పోరుపడలేక నిర్బంధంగా కొన్ని రోజులు 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని జపించాడు. అయితే క్రమక్రమంగా గాయత్రి మంత్రాన్ని స్మరించే సమయాన్ని తగ్గించాడు. ఒకరోజు తండ్రి తన కుమారుడు చాలా త్వరగా గాయత్రీ జపాన్ని ముగించటం గమనించి కోపంగా, ఏరా, నీవు గాయత్రి మంత్రాన్ని 108 పర్యాయాలు చేయటం లేదా? అంత త్వరగా ముగిస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పుకుంటున్నావో చెప్పు అని నిలదీసి అడిగాడు. అప్పుడు కుమారుడు, నాన్నా, మొదటిసారి గాయత్రి మంత్రాన్ని పూర్తిగా చెప్పి ఆ తరువాత 107 పర్యాయాలు డిటో డిటో అని చెప్తున్నాను అన్నాడు. తండ్రి, డిటో అంటే ఏమిట్రా అని అడిగాడు. డిటో అంటే పైన ఉన్నదే కింద వ్రాయటం అని అర్థం. నేను ఒకే మంత్రం అన్నిసార్లు చెప్పడం దేనికని డిటో డిటో అంటున్నాను అన్నాడు కొడుకు. తండ్రి, నీవు డిటో అని చెప్పి మంత్రోచ్చారణ చేయకపోవటం వలన అర్థం లేకుండా పోతుంది నీ జపం. నాకు ఎటువంటి కుమారుడు పుట్టావురా, ఆచారాన్ని తగలబెడుతున్నావు అని నిందించి చాలా బాధపడ్డాడు. ఏదో విధంగా నిర్బంధించి కుమారుడి చేత 108 పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని తాను దగ్గరుండి చెప్పిస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. కుమారుడు కాలేజీ చదువు ముగించాడు. తండ్రికి తెలియకుండా విదేశాలకు వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్నాడు. విదేశంలో పై చదువులు చదవటానికి ఆర్డర్స్ వచ్చాయి. తండ్రికి కుమారుని విదేశాలకు పంపటం ఇష్టం లేకపోయింది. అయినా ప్రభుత్వమే స్కాలర్షిప్ మంజూరు చేయటం చేత కొంత ఆనందించి అంగీకరించాడు. ఎక్కడికి వెళ్లినా గాయత్రి జపం మానవద్దని చెప్పి పంపించాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు కుమారుని దేవీ ఆలయానికి తీసుకుని వెళ్లి, బాబూ, నీవు సద్గుణాలతో సదాచారవంతుడవై తిరిగి వచ్చినట్టు అనుగ్రహించమని దేవిని ప్రార్థించు అన్నాడు తండ్రి. విదేశానికి వెళ్లే ఉత్సాహంతో తండ్రి చెప్పినట్టు చేశాడు కొడుకు. 3 సంవత్సరాలు గడిచాయి. స్వదేశానికి తిరిగి రావటం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం వల్ల కుమారుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఎట్లయినా మళ్లీ తండ్రిని ఒప్పించి వెళ్లాలనే ఆలోచనతోనే వచ్చాడు. తల్లి తండ్రి కుమారుని తీసుకుని రావటానికి విమానాశ్రయానికి వెళ్లారు. విమానం నుండి దిగివచ్చి తల్లిదండ్రులతో తెలుగులో కాక ఇంగ్లీషులో మాట్లాడడం ప్రారంభించాడు కుమారుడు. తల్లి తండ్రి, మాకు నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదురా, ఇదేమిట్రా, ఇదేదో కొత్త భాషగా ఉంది, తెలుగులో మాట్లాడరా నాయనా అని మొత్తుకున్నారు. నేను తెలుగు మరిచిపోయానని చాలా కష్టంగా మరిచిపోయిన తెలుగులో చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి ఆ చెంపా ఈ చెంపా బాగా వాయిద్దాం అనుకున్నాడు. కాని అది సమయం కాదని తమాయించుకున్నాడు. వెంటనే, ఒరే నాయనా, 3 సంవత్సరాలలో పుట్టినప్పటి నుంచి మాట్లాడే మాతృభాషనే మరిచిన వాడివి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మర్చిపోకుండా ఎలా వచ్చావు, అదే చాలా గొప్ప అని మాత్రం అన్నాడు. విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందున దేవీ ఆలయానికి వెళ్లి దేవిని దర్శించాలనుకున్నాడు తండ్రి. అందరూ దేవాలయానికి చేరారు. లోపలికి వెళ్లడానికి బూట్లు తీసి బయట పెట్టమన్నాడు తండ్రి. బూట్లు లేకుండా నేను నడవలేను నాన్న అన్నాడు కుమారుడు. తండ్రికి బాగా కోపం వచ్చి, భగవత్ సన్నిధికి చెప్పులు ధరించి రావటం అపచారం, దైవ సన్నిధికి ఎంతో వినయంగా వెళ్లటం మానవత్వం, అది మన సంప్రదాయం అన్నాడు. తండ్రి బలవంతం వల్ల బూట్లు విడిచి గుడిలోకి వెళ్లిన తక్షణమే అమ్మవారి చేయి పట్టుకుని, హౌఆర్ యూ మమ్మీ, హౌ డు యూ డూ అన్నాడు. పాశ్చాత్య దేశాలలో ఒకరినొకరు పలకరించే పద్ధతిలో అమ్మవారిని పలకరించడం చూసి తండ్రి కుమారుని చెంపలు వాయించాడు. ఈనాటి యువతరం మాతృదేశాన్ని మాతృభాషను గౌరవించలేకుండా ఉన్నారు. ఇది మానవత్వం కాదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ప్రపంచానికి చాటి చెప్పిన వేద సంస్కృతి పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టి నిరంతరము ఆ వేదమంత్రాన్ని స్మరిస్తూ చక్కని దైవభక్తిని, మాతృభక్తిని, దేశభక్తిని పెంచుకోవటమే భారతీయుల సంప్రదాయం.

91లో ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః సర్వ అభీష్టములు ప్రసాదించే స్వామికి నమస్కారము. ఇందులో పండితులు ఇష్టానికి అభీష్టానికి తేడా చెప్తారు. ఇష్టం అంటే ఏ కోరికైనా ఇష్టమే. నాకు ఉప్మా అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం, నాకు పంచదార అంటే మహా ఇష్టం. ఇవి ఇష్టాలు. అభీష్టం అంటే పరమేశ్వరుడికి నచ్చిన కోరిక కోరడం అభీష్టం. నీ అభీష్టాలన్నీ నెరవేరుస్తాను అంటే అభిరుచితో, సరి అయినటువంటి అభిరుచితో ఏ కోరికనైతే కోరుతావో అది అభీష్టము, అది నాకిష్టము. శ్రీవారికి ఇష్టమైన కోరికనమాటది. చూడండి, నాకేదో కావాలి అనుకున్నప్పుడే కేవలం సంకుచితంగా ఒక్క నా సంతోషం కోసం కావాలనుకుని అక్కడ కూర్చుని ఎన్నో బాధలు పడి స్వామి నా దగ్గర ఉత్తరం తీసుకోలేదు, స్వామి నా వైపు చూడలేదు అని అనుకుంటుంటాం కదా. అదే చూడండి, 10 మందికి పనికొచ్చే పని స్వార్థరహితమైనటువంటి బుద్ధితో ఎవరన్నా అక్కడ కూర్చుని చేద్దామనుకుంటే శ్రీవారి తాలూకా కరుణ ఎంతో వేగంగా అందించి ఆ అభీష్టాన్ని నెరవేరిచేటట్టు చేస్తారు. ఈ నామంలో మనం తెలుసుకోవలసింది, స్వామి మీకు ఇష్టమైన కోరికలేవు, మీకు ఇష్టమైనట్టుగా నేను కోరేటట్టుగా ఆశీర్వదించండి స్వామి, శ్రీవారికి నచ్చినవి నేను అడిగేటట్టుగా, శ్రీవారికి నచ్చినవి నేను చేసేటట్టుగా ఆశీర్వదించండి స్వామి అని నమస్కరించుకుంటున్నాము. ముందు మామూలుగా కోరికలు అడగడానికి స్వామి చాలా ప్రసన్నంగా ఒప్పుకుంటుంటారు. అది ఎందుకంటే మనని తనకి దగ్గరగా తెచ్చుకోవడం కోసం. నేను అతి చిన్న విషయం అడిగినా నాకు చేశారు, మరి నా ఇష్టాన్ని నెరవేర్చిన నా స్వామి అన్ని ఇష్టాలు నెరవేరుస్తారు కదా. అది కాదు, మామూలు కోరికలు కూడా కొంచెం తీర్చి తనకి దగ్గర చేసుకుని ఏ కోరికలు కోరితే తను సంతోషిస్తారో మనకి చెప్పేది ఆ స్వామివారే. ఈ ఇష్టం అభీష్టం, ఇష్టం అభీష్టం వ్యత్యాసం చెప్పేటటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో ఉంటాయి. నేను నేర్చుకున్నది వారు చెయ్యమంటే చేయడం, వారు వద్దంటే మానేయడం. అయితే వారు పూర్తిగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు మనకి ఏ విధమైన సందేహం లోపల ఉండదు, ఇంకా అది తప్పకుండా చేస్తాం. వారిష్టము మన అభీష్టమయ్యేటట్టుగా వారు ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, వారు చెప్తే చేయడం, వారు చెప్పకపోతే, వారు మన వైపు చూడకపోతే అది ఇటు కాకుండా అటు కాకుండా పెట్టుకోవడం, కాల రూపేణా ఆ పని అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. అది కాల ప్రభావం, కాలం అంటే శ్రీవారు, కాలాతీతులైన శ్రీవారు. లేక కలలో కనిపించి చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యం, శ్రోతలు గమనించి మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం. పుట్టపర్తి వెళ్లి కూర్చుని ఉత్తరం తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఏదన్నా సూచించాలంటే తప్పకుండా కలలో వారుగా ప్రసాదిస్తారు, వారుగా కనిపిస్తారు, చెప్పవలసింది చక్కగా చెప్తారు, అన్ని చేసుకుంటారు. మీరు ఆ నమ్మకం, ఆ భక్తి ప్రపత్తులుంటే కలలోనైనా చెప్పగలరు స్వామి. ఇక్కడ 2 విషయాలు
శ్రోతలతో మనం చేసుకుంటాను. ఏది ఏమైనా ఇష్టమైన అభీష్టమైన వారిని నమ్ముకుని వారికి సమర్పించుకుని వారి తాలూకా ఆశీస్సులు గాని వారిచ్చేటటువంటి అనుజ్ఞ గాని స్వీకరించడం నేర్చుకుంటాము. అలా నేర్చుకోవాలని ఆశీర్వదించు స్వామి అని 91వ నామము. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. ఇంకా ఒక మాట కూడా జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. ఇది తెలుగుని సరిగా రానివాడు చెప్తున్నాడు అనుకోండి. సర్వ అభీష్ట ప్రదాయ నమః అనే దానికి సర్వుల తాలూకా, సృష్టి తాలూకా, అనేక మంది భక్తుల తాలూకా, ఒక సంఘం తాలూకా అభీష్టం నెరవేర్చే స్వామి మీకు నమస్కారం. ఇందాక మొట్టమొదటే మనం చేసుకున్నాను, మన నా ఒక్క సంకుచితమైన ఏదో కోరికుంటే దాన్ని వారు కాదనొచ్చు, కాని 10 మందికి పనికొచ్చే పని చేస్తానని ఎవరు వచ్చినా అది ఎలాగో అలా జరిగేటట్టుగా చేస్తారు ఆ బంగారు తండ్రి. ఆ బంగారు తండ్రికి నమస్కారం. ఇష్టము వల్ల వారి దగ్గర అవుతాం, అభీష్టముల వల్ల వారి కార్యంలో పాల్గొంటాం. జననికి జనకుడికి ఉన్న బంధంలాగా భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఎంతో పటుత్వం చేసుకుంటాం. అలాని ఆశీర్వదించు స్వామి. 92వ నామం. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఈ కళ్యాణ గుణం అన్న దానికి వర్ణించడం కష్టమండి. మధురము, సుందరము, శుభము, అది కళ్యాణం. స్వామి చూడండి,

లో ఉండే అందం స్వామి, మాటలో ఉండే అందం స్వామి, నడకలో ఉండే అందం స్వామి, చరితమంతా ఉన్న అందం ఈ మాధుర్యం ఉందే, ఈ సుందరమైన మాధుర్యం ఉందే, ఆ మాధుర్యమే స్వామి మమ్మల్ని అందరినీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీ కనుసన్నలలో మేము మెరిగేటట్టుగా చేయగలిగిన శక్తి ఆ మధుర శక్తి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు తనంతట తాను భక్తులను ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం అవతారం తీసుకున్నప్పుడు ఆ అవతారమూర్తి కళ్యాణ గుణుడు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. అయినా పరమేశ్వరుడు అంత మధురంగా ఎందుకుండాలండి? ఎందుకంటే గుండె నిండా ఆ రూపాన్ని పెట్టుకుని, మనసు నిండా ఆ చరిత్రని, వారి వచనాలని ఆకట్టుకుని వారికి దగ్గరవడం కోసం, వారి తాలూకా భక్తుడు అనిపించుకోవడం కోసం, వారి అంతరాంతరాంగాల్లో ఒక అంశగా మెదలడం కోసం ఇది తాపత్రయం, భక్తుడి తాలూకా తాపత్రయం. ఈ భక్తుడి తాపత్రయం సరిగా జరగాలంటే కళ్యాణగుణుడై నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సాకార కళ్యాణగుణాతీతుడై అవతారం తీసుకుంటే ఈ భక్తుడు గుర్తించగలడు. చూడండి, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఒక్క రావణుణ్ణి చంపితే చాలు రామాయణ కాలంలో, ఒక్క హిరణ్యకశిపుడిని చంపితే చాలు హిరణ్యకశిపుడి రోజుల్లో. ఇప్పుడు ప్రేమతో ఆకట్టుకుని ప్రేమతో మానవుణ్ణి మార్చడానికి వచ్చాను అని చెప్పారు శ్రీవారు. ఆ ప్రేమకి ముందు ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ అన్ని రకాల మధురత్వం కూడగట్టుకుని ఉన్న అవతార పురుషుడు స్వామి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఒక విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహము మనసులో పెట్టుకోవచ్చు, గుండె నిండా నింపుకోవచ్చు, కానీ విగ్రహము తాలూకా చలనము, విగ్రహము తాలూకా మాట, విగ్రహము తాలూకా పనులు అవన్నీ చూడ్డానికి ఎంతో నోచుకుంటే గాని తెలీదు. ఈ బంగారు తండ్రి సత్యసాయి అవతారంలో సర్వం మధురం చేసి అందరినీ ఆకర్షించుకుని, అందరినీ ఆకట్టుకుని, తన భక్తుల్ని తన దగ్గరకు తెచ్చుకుని వాళ్ల జన్మలు పునీతం చేస్తున్నారు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. శ్రీవారి కరుణ వలన భక్తి కుదురుతుంది. శ్రీవారి శక్తి విశదమవగానే భారమంతా వారి మీద వేయడం జరుగుతుంది. వారినే తలుచుకుంటూ, వారి అధికారాన్ని విశ్వసించి వారి పనులు చేయడం అది కర్మ అవుతుంది. అంతకు ముందు ఫలితం కోసం చేసిన కర్మలు వారి కనుసన్నవలలో పడ్డాక ఆ కర్మలు ఆ ఫలితాలు వెనక్కెళ్ళి అసలు ఆ ఆలోచనలు కూడా పోయి మనసు నిండా శ్రీవారి రూపాన్ని పెట్టుకుని చేతుల నిండా శ్రీవారి పనులు చేయడం ఇది కర్మధ్వంసం కింద లెక్క. సంకుచితంగా తన కోరికలతో చేసే కర్మలు చెయ్యొద్దని ఎప్పుడు శ్రీవారు అనలేదు. ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాగులు వాళ్ళు చూసుకోవాలి. ఒక భార్యని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనుక్కున్నాక వాళ్ళెవరిని నేను చూడను అనడానికి వీల్లేదు. అన్ని ధర్మబద్ధంగా కర్మలు ఆచరించక తప్పదు. కానీ ఆ బంగారు తండ్రి ఆకర్షణలో పడ్డాక ఆ ఆకర్షణ ఎంత గొప్ప శక్తి కలదంటే, ఈ నా పనులన్నీ ఆ పక్కన కొంచెం ఉంటాయి, ఎలాగాను అవన్నీ మీరు చూసుకుంటారు స్వామి, మీ తాలూకా
లోక కళ్యాణ కార్యక్రమంలో నన్నొక వ్యక్తిగా స్వీకరించి, నన్నొక మనిషిగా స్వీకరించి, నన్నొక కూలివాడిగా స్వీకరించి, నన్నొక పనివాడిగా స్వీకరించి ఆ కర్మ చేయించు స్వామి అని. అది చేస్తుంటే మరి ఏ కర్మ చేయడం లేదు కదా. ఒకవేళ చేసినా పెద్దగా బాధపడుతూ చేయలేదు కదా. అంచేత కర్మ దానంతటది ధ్వంసం అవుతుంది. ఇటు శ్రీవారి లోక కళ్యాణం కోసం జరిగే పనుల్లో కర్మ చేస్తూ, అటు బాధ్యతను నిర్వహిస్తూ అదే కర్మ ధ్వంసం అయిపోవడం కింద లెక్క. ఇంకా కర్మే ఉంది ఆ మనిషికి, ఇంకేముంది ఆయన బాధపడడానికి. అయితే శ్రీవారు ఒకసారి సెలవిచ్చింది చెప్పుకోవాలి ఇక్కడ. ఒక స్నేహితుడు, చాలా భక్తుడు, సింగపూర్ వాస్తవ్యుడు, చక్కటి భవనాన్ని కట్టుకున్నాడు. ఆ భవనం స్వామివారు ఇచ్చారని ఎంతో ఆనందించాడు. కాని దృష్టి తగిలినట్టుగా ఏమైందో తెలీదు, కొన్ని బాధల్లో పడ్డాడు. అంత చక్కటి భక్తుడు ఆ బాధల్లో పడి, అయ్యో ఆ ఇల్లు కూడా ఉండదేమో అన్నంత బాధపడే కాలంలో ఆ భక్తుడికి స్నేహితుడైన ఒక ఆయన స్వామితో చెప్పి, స్వామి అతను చాలా బాధపడుతున్నాడు, ఆ ఇల్లు ఉంటుందో ఉండదో అని కూడా బాధపడుతున్నాడు అంటే స్వామివారు సెలవిచ్చారు, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయపడుతుంది. చూడండి ఎంత చక్కటి సలహా ఇచ్చారో. మనందరికీ ఏదో బాధ రాకుండా పోదు, జన్మెత్తాక ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. కర్మధ్వంసం పూర్తిగా అయిపోయి మనం రాలేదు కదా, ఏదో ఫలితం ఉండగానే వచ్చాము, లేకపోతే వారు రమ్మన్నట్టుగా వచ్చాము. మొత్తం మీద బాధలు పడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతం చూడండి, బాధలు పడేవాడికి స్వామివారు ఇచ్చిన సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ఇప్పుడు మీకు శ్రోతలందరికీ మనవి చేసుకున్నాను ఆ సింగపూర్ భక్తుల గురించి. ఆ ఇల్లు నిలబెట్టారు, బాధలు మెల్లిమెల్లిగా తప్పించారు. ఏం చేశాడు అబ్బాయి? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ప్రార్థన చేసుకుంటే పోవలసిన ఇల్లు పూర్తిగా నిలబడింది. కష్టాలు పడ్డాడు, శ్రమలోచ్చాడు, మళ్లీ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తుడికి ఇంకేమీ తిరుగులేనంత హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. శ్రీవారిచ్చిన భవనంలోనే హాయిగా ఉన్నాడు. ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ప్రార్థనలోనే మునిగిపోయి శ్రీవారి తాలూకా కార్యక్రమాలనే చేపట్టిన వాడికి కర్మధ్వంసం అన్నది అవసరమే లేదు. వాడు చేసే కర్మలో ఏ విధమైనటువంటి దోషం లేదు, అధ్వంసం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇప్పుడు ఏదన్నా కష్టాల్లో ఉన్న భక్తుడు గాని, నష్టాల్లో ఉన్న భక్తుడు గాని స్వామిని నామం పట్టుకుని స్వామి రూపాన్ని తలుచుకుంటూ కొంచెం ముందుకెళ్లడం జరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. శ్రీవారి కార్యక్రమాల్లో పాల్గొని అసలు సత్కర్మనే ఎప్పుడు చేయాల్సినటువంటి అవకాశం కూడా వస్తుంది. ఇది 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. నిజమైన విముక్తి ప్రారబ్ధ కర్మ నుంచి కలగాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం జోడించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏ కర్మ అంటదు, ప్రారబ్ధ కర్మ వచ్చి దాని బాధలది పడినా చలనం రాదు, మనిషి బాధపడిపోడు, ఆత్మ క్షోభించదు. కానీ ఎంతో కష్టం, ప్రయత్నించండి, అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం అనుకోవడం. 94వ నామము. ఓం శ్రీ సాయి సాధుమానస శోభితాయ నమః. ఏమండి, మీరు శ్రోతలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు,
స్వామి కార్యక్రమాలు చేస్తున్న చాలా మంది, వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మనసు మారి సాధు మానసుడుగా తయారైతే, ఎంత ఎక్కువ సాధు మానసత్వం వస్తే అంత ఎక్కువ శ్రీవారి తాలూకా ప్రకాశం మనకి వారిలో కనపడుతూ ఉంటుంది. సాధుజనులలో ప్రకాశించే ప్రకాశం ఏదైతే ఉందో, వారి ముఖంలో వర్చస్సు ఏదైతే ఉందో, అది శ్రీవారి తాలూకా కరుణ. ఒక్క ముక్క మనవి చేసుకుంటాను. నిత్యం వేదం చేసుకునేవాళ్ళని, త్రికరణ శుద్ధిగా వేదం పారాయణ చేసేవాళ్ళని, వేద పారాయణులని ఎప్పుడైనా చూడండి, వారిలో ఒక వర్చస్సు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడో చెప్పారు స్వామి, యు మే నాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. ఆ ఒబ్లైజింగ్ గా మాట్లాడే వాళ్ళలోనే వర్చస్సు కనపడుతుంది. ముఖంలో అందం ఉందా లేదా అని తెలిసే లోపున ఈ మాట తాలూకా అందం ఆకర్షణ కింద మారుతుంది. స్వచ్ఛమైన చక్కటి నడవడిక కలిగి శ్రీవారి కార్యక్రమాలు చేస్తూ, శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ, మెల్లిమెల్లిగా సాధుజనుడు కింద మారేటటువంటి ప్రక్రియలో ఉన్న మనిషికి వారి ఆకర్షణ కొంచెం లోపల నుండి వస్తూనే ఉంటుంది. ఓసారి ఒక మలేసియా భక్తుడు స్వామివారి పక్కన నిలబడి మాట్లాడుతూ స్వామి అన్నారట, చెప్పాడు ఆ ఉపన్యాసంలో, స్వామి యూ నౌ షో మై లవ్ త్రూ యూ అన్నారట. చెరులకి నా ప్రేమని నువ్వు కూడా అందించన్నారు. అంటే స్వామి తాలూకా బట్టల్లాంటి బట్టలు వేసుకుని స్వామిలాగా ఏదో చేస్తామనుకోవడం కాదు, అది చాలా అపార్థం. అది కాదు, స్వామి ఏ విధమైన ప్రేమ ఈ భక్తుడి మీద చూపెట్టాడో, స్వామి ఏ విధమైనటువంటి అటెన్షన్ ఇచ్చి ఈ భక్తుణ్ణి ఆలనా పాలన జరిపించారో, ఆ భక్తుడు అందులో కొంచెమైనా మిగిలిన వాళ్ల మీద చూపెడితే వాళ్ళు స్వామి తాలూకా అపారమైన కరుణని పొందారని భావించి ఆనందిస్తారు. స్వామికి ఏం కావాలండి, ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలని నా స్వామి కష్టపడుతున్నారు. స్వామికి కావలసిందల్లా ఒకటే, పాపం ఎప్పుడో చెప్పారు మీ ఆనందమైన ఆహారం అని, అందరికీ ఆనందమిచ్చేటటువంటి పనే శ్రీవారి పని. మీరు సత్యసాయి సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నారా ఉపాధ్యక్షుడిగా ఉన్నారా ఇవి కాదు బాబు కావలసింది స్వామికి. స్వామికి కావలసింది మీరు 10 మంది పేదవాళ్లకి ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది విద్యార్థులకు ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది రోగులకు ఆనందం ఇవ్వగలిగారా. ఆనందం మీరు పంచుతూ ఉండండి, మీలో ఉన్న స్వామిని దర్శించుకునేటటువంటి ఆ ఆకర్షణ మీలోంచి ఆ అనుభూతి పొందుతున్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప నామం, ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వాడిలో ప్రకాశిస్తారు స్వామి. సన్యాసి వేషాలు వేసుకున్న వాళ్లలో ప్రకాశిస్తారు స్వామి, ఇది కాదు. మామూలు భక్తుడు వారి కృపాకటాక్ష వీక్షణాల్లో ఉండి వారి ప్రేమని అందుకున్న ప్రతి భక్తుడు మనసులో పెట్టుకుని, స్వామీ నా చేత ఒక్క ఇద్దరికి, ఒక్క ముగ్గురికి, ఒక్క నలుగురికి ఆనందం ప్రసాదించేటట్టు చేయి స్వామి. అది నిజమైన సాయి కార్యక్రమంగా నాకు తోచింది శ్రోతలతో మనవి చేసుకున్నాను. ఈ నామం జ్ఞాపకం పెట్టుకుంటే మనం మారాలి అని జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. 95వ నామం, ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. బంగారు తండ్రి ఎన్నిసార్లు చెప్పారు ఉపన్యాసాల్లో,
ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు విన్నాను, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఏకం సత్ ఉన్న సత్యం ఒకటే. మన ఈ మధ్యన ఉపన్యాసంలో ఆ సత్యమే ఈ సత్యమే తన వైపు చూపెట్టుకున్నారు కూడా శ్రీవారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్రులు అన్నదానికి ఇక్కడ అర్థము జ్ఞానులు, మత ప్రవక్తలు, మత ప్రచారకులు. వీళ్ళందరూ కూడా ఏవేవో తేడాలున్నాయనుకుంటుంటారు, కానీ ఉన్నది ఒక్కటే. అది ఉన్నదొక్కటే అన్న మాటని ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్వామి చెప్పారు, మీలో ఉన్నది నేను, నేనే మీలో ఉన్నది, అదే సత్యము. మీ అందరిలోనూ ఉన్న సత్యమే ఈ సత్యము, సృష్టి యావత్తులోనూ ఉన్న సత్యమే ఈ సత్యము అని కూడా చెప్పారు స్వామి. ఇది నా అనుభవంలో. నేను ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న స్నేహితుడు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒకసారి వారి కరుణ వల్ల నేను అది ఆనందం పొందగలిగాను. ఆ పెద్ద పొజిషన్లో ఉన్న అతనితోటి స్వామి అన్నారు, నేను ఊరికనే చూస్తున్నాను, నేనేదో అడగబోతే ఆగు అన్నారు స్వామి, ఆపేశారు. ఆ పెద్ద ఆయనతో చెప్పారు, చూడు నీకు నాకు ఏమీ తేడా లేదు, ఇద్దరి మధ్యన ఏమీ తేడా లేదు. అనగానే ఈ నా పెద్ద ఉద్యోగంలో ఉన్న స్నేహితుడు వలవలవలవ ఏడ్చాడు. ఏడుస్తుంటే స్వామి, ఊరుకో ఊరుకో, అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఊరుకో ఊరుకో అని చెప్పారు. ఆ సాయంత్రం నా స్నేహితుడు నేను అనుకున్నాం, నేను నా స్నేహితుడితో అన్నాను, నీకు నాకు నీకు ఏమీ తేడా లేదు అని స్వామి చెప్పగానే కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడ్చావు అన్నాను. అంటే కారణం తెలియదు అని ఆయన, అసలు సాధారణంగా అతను అలాగా కరిగేట మనిషి కాదు, అంతలా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అడిగాను, ఎందుకు ఏడ్చావో తెలుసా నీకు అని అడిగాను. ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి స్వామివారి సేవలో 24 గంటలు ఉన్నటువంటి మహానుభావుడు, వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి మహనీయుడు వెంకటరామన్ గారు ఒకనొక ఉపన్యాసంలో చెప్పిన ఒక్క మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. శ్రీవారు చెప్పారట, నరం నయనం నారాయణం, శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటే వలవలవలవల కళ్ళంట నీళ్లు రాక తప్పదు. నరం నీరు, నయనం కళ్ళు, కళ్ళంట నీళ్లు తెప్పిస్తాడు ఆ బంగారు తండ్రి తన దర్శనంతో. తిరుపతి వెళ్లిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, గోవిందా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తుంటాం వెళ్తుంటాం వెళ్తుంటాం, ఒక్క గట్టెక్కేసరికి ఆ బంగారు తండ్రి నామం కనపడుతుంది. అది కనపడగానే కళ్ళ నీళ్లు వస్తాయి, స్వామి ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావురా అని కళ్ళ నీళ్లు వస్తాయి. ఆ నారాయణ్ని, శ్రీమన్నారాయణ్ని కలియవ్ వెంకట నాయకవ్ అంటారు. కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ని దర్శనం చేయగానే కళ్ళ నీళ్లు వస్తాయి. అలాగే స్వామిని మొదలు చూసిన వాళ్ళందరికీ కళ్ళ నీళ్లు వస్తాయి, స్వామిని 30 మాట చూసినా కళ్ళ నీళ్లు వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నా స్నేహితుడితో నేను నువ్వు ఒకటి అన్న ఆ వేదవాక్కులో నా స్నేహితుడు తనలో ఉన్న నారాయణమూర్తిని దర్శించడం వలన వలవల ఏడ్చాడు అని నాకు తోచింది. ఆ సత్యతత్వం ఏదైతే ఉందో, ఆ సత్యతత్వం ఎందరు చెప్పినా ఒకటే నాయన అని అవతారంలో ఒక కార్యక్రమంగా పెట్టుకున్న సర్వమత సమ్మతుడైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. నామం ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమః. ఈ నామం తాలూకా అంతరార్థం నాకు చాలా రోజుల వరకు తెలియలేదు, కానీ తన భర్తని భగవంతుడని నమ్ముకుని స్వామికి దగ్గరై స్వామి తాలూకా అనుగ్రహానికి కారకురాలైన
మా అమ్మగారిని తలుచుకుంటూ మా అమ్మ చెప్పే మాట శ్రోతలతో పంచుకుంటాను. మా అమ్మనేది ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళనే కష్టపెడతాడెందుకురా, ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళని కష్టపెడతారెందుకురా అనేది అని, సరేలే మనమెంత, ఆ రామదాసే కష్టపడ్డాడు అని చెప్తూ ఉండేది మా చిన్నప్పుడు. పరమేశ్వరుడికి దగ్గరవుతున్న కొద్దీ కొంచెం ఇంతోంతో పరీక్షలు కూడా ఉంటాయి. సాధు మానసులను పరిశోధిస్తారు అని అనేకంటే సాధు మానసుడుగా తయారవుదాము అని సాధనాపరుడైనటువంటి భక్తుణ్ణి కొంచెం పరిశోధిస్తుంటారు శ్రీవారు అని ఈ నామంలో అర్థం. ఓసారి శ్రీవారు చెప్పారు, చూడు ఇది ఇలా ఎందుకయింది అనుకుంటావు, అది ఎందుకు అవలేదు అనుకుంటావు. తర్వాత జ్ఞాపకం వచ్చి, కాదు ఇదంతా స్వామి తాలూకా పథకంలో ఏదో ఒకటి మెట్టు కింద పెట్టుకోవాలి, వారు జరిగిన వారు చెప్పినట్టుగానే కదా జరుగుతుంది, మళ్ళా నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. మరి అదే నిజం కదా, ఈ ముందుది రెండోది ఎందుకు అన్నారు స్వామి. అజ్ఞానుండైన నాకు ఆ రోజుల్లో వారు చెప్తున్నది ఎంత మహత్తర సత్యమో అర్థం కాలేదు, తర్వాత కొంచెం అర్థమైంది, పూర్తిగా ఎప్పుడూ కాదు అని అనుకుంటాను. ఇదంతా సృష్టిలో ఉన్నటువంటిది అని తెలిసి, ఈ సృష్టికర్త తాలూకా రచించిన నాటకం అని తెలిసి, ఈ నాటకంలో అందరూ పాత్రలని తెలిసి, సూత్రధారి పాత్రధారి రెండూ ఒక్కరే నా స్వామి అని తెలిసి, ఇన్ని తెలిసి కూడా మళ్లీ అంతరాల్లో పడిపోతావెందుకు? అయితే అలా పడుతున్నప్పుడల్లా పరిశోధించినట్టుగా నేను నిన్ను కొంచెం టెస్ట్ చేస్తూనే ఉంటాను. సాధు మానస పరిశోధకాయ నమః. పరిశోధించడం అన్నది స్వామి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసంలో, మేకు కొడతావు ఇలా పట్టుకుని ఊపుతావు వెళ్ళిందా లేదా అని. అలాగే భగవంతుడు వీడు పూర్తిగా ఉన్నాడా లేదా అని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు. నా జన్మలో, నాకు నా స్వామి ఇచ్చినటువంటి బంగారు జన్మలో, నా స్వామి ఇచ్చినటువంటి అపార కరుణాంతరమైనటువంటి మహత్తరమైన అనుభవాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, ఎందరో స్వాములున్నారు, ఎందరో దేవుళ్ళున్నారు, కాని ఎప్పుడు నేను అనుకునేవాణ్ణి, స్వామి మీరు చెప్తే అక్కడికి వెళ్తాను, మీరు చెప్పకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు, కాని మీరు మాత్రం నిర్దేశిస్తే ఎక్కడికైనా వెళ్తాను, ఎందుకంటే మీ మాట మాకు ఆజ్ఞ, మీ మాట మాకు ఆజ్ఞ అనుకుని అది 24 గంటలు జ్ఞాపకం ఉంచుకుంటే మరి ఇంకా టెస్టులుండవు, పరిశోధనలు ఉండవు, ఎందుకంటే తను చెప్పిందే చేస్తున్నాం కదా. అందులోనూ కూడాను సరదాకి టెస్ట్ చేశారనుకోండి, మళ్లీ ఆ పాదుకల్నే పట్టుకుని, స్వామి నాకేం తెలియదు కదా, శ్రీవారికి తెలిసింది నాకేం తెలుస్తుంది అని చెప్పుకోవాలి. 97వ నామము. ఓం శ్రీ సాయి సాధక అనుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. దీని వెనకాతల చరిత్ర ఏమంటే, తపస్సు చేసుకుందికి, జ్ఞానం తెచ్చుకుందికి, సాధన చేసుకుందికి ఒక చక్కటి చెట్టుని ప్రతిష్టాపించారు తపోవనంలో అని. అది మామూలుగా మనందరికీ తెలుసు, పుట్టపర్తిలో ఒక మర్రి చెట్టుని చూసుకుని దాని కింద కూర్చుని దండం పెట్టుకుని కొందరు సాధన కూడా చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, నామస్మరణ చేసుకుంటారు. అది ఈ నామం తాలూకా అర్థము. అయితే స్వామి, సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షం, అది సాధకులందరికీ స్వామి అనుగ్రహం అనేటటువంటి ఒక వటవృక్షం. తరగని ప్రేమ ఉన్న సాయిమాత తరగదు,
ఎంత చెట్టో అది, ప్రేమ చెట్టు. సాధకులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వాడుకోవడం పర్వాలేదు, కానీ చిన్న పిల్లల్లా మాట్లాడుకున్నాం అనుకోండి, స్వామి నాకు మీరు తప్ప మరో మార్గం లేదు, స్వామి మీరు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, స్వామి మీరు తప్ప నాకు దేవుడు లేరు. ఈ మామూలు భక్తుడికి ప్రేమ అనే వటవృక్షము శ్రీవారు. అది తరగని ప్రేమ. ఇంతకంటే మంచి రోజు రాదు శ్రోతలతో చెప్పడానికి. ఓ మారు ఎంతో బాధపడిపోయి రెండు చేతులు పట్టుకుని, స్వామివి స్వామి ఎంతో ప్రేమనిస్తున్నారు, మీ ప్రేమంతా వాడేసుకుంటున్నాను అని అనగానే కొంచెం దగ్గర తీసుకుని, బంగారు ఇంకా తీసుకో, ఈ ప్రేమంతా నీకోసమే, ఇంకా తీసుకో అన్నారు. ఇది భానోజీరావుకి చెప్పిన మాట కాదు, భక్తులందరికీ చెప్పిన మాట. అది ప్రేమ అనే వటవృక్షం. మన స్వామి ప్రేమ అనే వటవృక్షం. అంచేత భక్తులకు ప్రేమ అనే వటవృక్షంగా వెలసిన స్వామికి నమస్కరించుకుంటున్నాను అని కూడా అర్థం చేసుకుని మనం తరించవచ్చు. 98వ నామం. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. సకల సంశయాలు, ఎంత అదృష్టమండి ఇలాంటి అవతారం వచ్చిన కాలంలో మనుష్య రూపంలో వారు వస్తే మనిషి రూపంలో మనం ఆనందించగలుగుతున్నాం. ఏ బొడ్డింకో ఏ దోమో అయితే ఆనందించగలమో లేదో నాకు తెలియదు, కానీ మానవులుగా శ్రీవారు మానవాకృతితో రావడం వల్ల ఎంత ఆనందిస్తున్నామో ఇంత అంతా కాదు. సకల సంశయాలు తీరుస్తారు. దయచేసి శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి, ఆ బంగారు తండ్రికి సందేహం ఉంటే అర్పణ చేయండి, ఆ సందేహాన్ని అర్పణ చేయండి, సంశయం ఉంటే అర్పణ చేయండి. సకల సంశయహరుడు. ఇదేంటంటే ఆధ్యాత్మిక సంశయాలుంటే చెప్పండి, మరే సంశయాలున్నా వద్దు అన్న దేవుడు కాడు. ఏ సంశయం ఉన్నా చెప్పు, ఏ డౌటైనా క్లియర్ చేస్తాను అని అన్న అవతార పురుషుడు ఆ సత్యసాయికి నమస్కరించుకుంటున్నాము. పవిత్రమైన 99వ నామం. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. మామూలుగా ఒక అర్థము, అన్ని మతాలు తెలిసిన బంగారు తండ్రి మీకు నమస్కారము, అన్ని మతాలు అంతరార్థాలు చెప్పేటటువంటి స్వామి మీకు నమస్కారము. అది చాలా నిజం. అన్ని మతాల సారము స్వామివారికి తెలుసు అన్నదానికి ఒక చిన్న నిదర్శనం. 25వ తారీఖు డిసెంబరు 1978 మందిరం లోపల కూర్చుంటే స్వామి క్రిస్మస్ ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో అన్నారు, 18 సంవత్సరాలు జీసస్ క్రైస్టు ఏం చేశారో ఎవరికి తెలీదు, ఆ 18 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తాను. 6 సంవత్సరాలు టిబెట్ ఆ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో 6 సంవత్సరాలు తపస్సు చేసి, ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడు తాలూకా దూతను అని అర్థం చేసుకుని కొన్నాళ్లు మాత్రమే తృప్తి చెంది, ఆ తర్వాత ఇంకా ఏదో లోపం కనపడుతోంది అనుకుని పూరి జగన్నాథ్ ప్రాంతాల్లో భక్తుల్ని చూసి అక్కడ ధ్యానం చేసుకుని, నేను దూత అంత దూరం కాదు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొన్నాళ్ళు ఆనందించి, నేను ఏమిటో భగవంతుడికి అంత దూరం కాదు, నేను దూతని కాదు, నేను భగవంతుడి తాలూకా కొడుకుని, భగవంతుడి తాలూకా పుత్రుణ్ణి అని చెప్పి మళ్ళీ ఇంకా ఆనందం లేక ఇంకా ఏదో సందేహంతో కాశీ వెళ్ళి అక్కడ ఒక 6 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఆ భగవంతుడు నేను ఒక్కరే అని చెప్పాడని స్వామి చెప్పి, ఈ చెప్తున్నది సాయి ఎస్ఏఐ, ఇట్నుంచి అటు చూడు ఐఎస్ఏ ఈశా, ఆ ఈశావే జీసస్, ఆ జీసస్సే సాయి అని కూడా చెప్పారు. తత్ పరబ్రహ్మ స్వరూపం, త్వం మీరు,
ఆ మీరు పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఇందాక మనవి చేసుకున్నాను నా స్నేహితుడితో, నాకు నీకు తేడా ఏమీ లేదు, మనిద్దరం ఒకటే అన్నారు స్వామిని చెప్పాను కదా. ఎంత మహద్వాక్యం అండిది తత్వం. ఈ తత్వం సకల తత్వ బోధకాయ నమహాలో ఒకటి భక్తుడితో నాన్న నువ్వు నేను ఒకటే అని చెప్పిన స్వామి మహత్తత్వాలైన మహామతాల తాలూకా అంతరార్థాలు కూడా చెప్పగలిగిన స్వామి పరిపూర్ణ అవతారమూర్తి అయిన స్వామి. ఆ స్వామికి సదా నమస్కరించుకుంటున్నాము. ఎప్పుడు మా మనసుల్లో ఉండి మమ్మల్ని అందరినీ ఒకే ఒక్క తల్లి పిల్లలుగా అందరిలోనూ ఉన్న శ్రీవారిని దర్శించేటట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించమని కూడా నమస్కరించుకుంటున్నాము.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: మీరు ఇప్పుడు వినబోయే చిన్న కథ పేరు కృషి ఉంటే కృప ఉంటుంది. ఒక గ్రామంలో ప్రజల మధ్య విభేదాల కారణంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నిరంతరం ఈ రెండు వర్గాల వారు ఏదో ఒక మిషమీద కొట్లాడుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక ద్రాక్షతోట యజమాని ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఈ పార్టీ రాజకీయాల జోలికి వెళ్లేవాడు కాదు. ఇరు పార్టీల వారు తమతో చేరమని అతనిని ఒత్తిడి చేసేవారు. ఆ ద్రాక్షతోట యజమాని విధిలేక తనకు ఇష్టం లేకపోయినా ఒక వర్గంతో చేరాల్సి వచ్చింది. ఒకసారి ఇతడు చేరిన పార్టీ వారు ప్రతిపక్ష పార్టీపై దౌర్జన్యం సలిపారు. ఆ కారణంగా ఇతని పార్టీ వారందరినీ అరెస్టు చేసి జైల్లో బంధించారు. ద్రాక్షతోట యజమాని కూడా తన వర్గం వారితో పాటు జైలుకు వెళ్లాడు. కొన్ని నెలల వరకు ద్రాక్షతోట యజమాని భార్యాపిల్లలు తమ వద్దనున్న ధనముతో కాలమును సుఖంగా గడిపారు. యజమాని లేకపోవడం వలన ద్రాక్షతోటలో పనిచేసేవారు పనిచేయలేదు. అందువలన ద్రాక్షతోట ఎండిపోయింది. ద్రాక్షతోట వలన కలిగే ఆదాయం రాకపోవటం వలన అతని భార్యకు ఏమి చెయ్యాలో తెలియక భర్తకు, ఏమండి, మీరు జైలుకు వెళ్లి 6 నెలలు గడిచాయి, ఇంతవరకు ఉన్న ధనంతో ఏదో విధంగా కాలం గడిపాము, ద్రాక్షతోటను చూసేవారు ఎవరూ లేరు, ఏమి చేయమంటారో దయచేసి నాకు ఉత్తరం రాయండి అని ఒక ఉత్తరం రాసింది. భార్య ఉత్తరాన్ని చదివి జైలులో ఉన్న భర్త చాలా దుఃఖించాడు. కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. చివరకు భార్యకు ఇలా జాబు రాశాడు, నేను రాసే విషయం చాలా జాగ్రత్తగా చదువు, ఆ ప్రకారం చెయ్యి. మన ద్రాక్షతోటలో ఒకచోట కొంత ధనమును ఒక పాత్రలో పెట్టి పాతిపెట్టాను. ఈ జాబు అందిన వెంటనే రాత్రి సమయంలో తవ్వి తీసుకుని ఖర్చు చెయ్యండి, జాగ్రత్తగా వ్యవహరించు అని. జైలులో బందితులు రాసే జాబులన్నింటినీ జైలు అధికారులు చదివి పోస్ట్ చేసేవారు. ద్రాక్షతోట యజమాని రాసిన జాబును జైలు అధికారి చదివాడు. భద్రంగా జేబులో దాచాడు. ఆ రోజు అర్ధరాత్రి తన జైలు సిబ్బందిని వెంటపెట్టుకుని ద్రాక్షతోటనంతా బాగా తవ్వించాడు. ఎక్కడా ఏ పాత్ర దొరకలేదు. నిరాశతో నిస్పృహతో తిరిగి వచ్చాడు. ఆ రోజు మరుసటి రోజు బాగా వర్షం కురిసింది. ద్రాక్షతోటకు కావలసినంత నీరు లభించింది. ద్రాక్షతోట యజమాని భార్య 3వ దినము వెళ్లి ద్రాక్షపంట వేసింది. కొన్ని నెలలు గడిచిన తరువాత మంచి ద్రాక్షపంటను అందుకుని అమ్మి సొమ్ము చేసుకుంది ఆ ఇల్లాలు. ఆమె భర్త జైలు నుండి విడుదలయ్యాడు. అందరూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమండి, మీరు అంతమంది జైలు సిబ్బందిని ద్రాక్షతోట సాగు చేయడానికి ఎలా పంపించగలిగారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని అన్నది భార్య. జైలు సిబ్బందా, నేనెవర్నీ పంపలేదే, నా జాబు నీకు చేరలేదా అని అడిగాడు యజమాని. లేదండి అని అన్నదామె. జరిగిన విషయాన్ని అతడు సులువుగా గ్రహించగలిగాడు. దైవానికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఈ కథలోని అంతరార్థం, ద్రాక్షతోట మానవుని హృదయం. హృదయక్షేత్రంలో నిరంతరం మంచి చెడులకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మానవుడు ఎప్పుడైతే చెడుకు లొంగిపోతాడో హృదయక్షేత్రము మాలిన్యముతో నిండి ఎండిపోతుంది. కొన్ని దినములకు తాను చేసిన పొరపాటును గుర్తించి హృదయక్షేత్రమును సాగుచేయడానికి ఆధ్యాత్మిక సాధనలనే కృషి సలుపుతాడు. అప్పుడు దైవానుగ్రహము అనే వర్షము కురుస్తుంది. ఫలితంగా ఆనందం అనే పంటని అందుకుంటాడు. ద్రాక్షతోట యజమాని ఒక వర్గానికి లొంగటం అతను చేసిన పొరపాటు. ద్రాక్షతోట ఎండిపోయింది అని గుర్తుచేసింది అతని భార్య. అదే అంతరాత్మ.

ಶ್ರೀಮನ್ ಮನೋಜ್ಞ ಮಧುರಾಂಚಿತ ಹಾಸಭಾಸ ಬ್ರಹ್ಮಾಂಡ ದೀಪ್ತ ಪರಿದೀಪ್ತ ಯಶೋ ವಿಕಾಸ ಲೀಣೋರು ಸಾಗರ ತರಂಗ ದೃಶೈಕಭೂಷ ಶ್ರೀ ಪುಟ್ಟಪರ್ತಿ ಪರಮೇಶ್ವರ ಪಾಹಿ ಪಾಹಿ. ಜನ್ಮಾದ್ಯಸ್ಯ ಯತೋನ್ವಯಾದಿತ ರತಶ್ಚಾರ್ಥೇಷ್ವಭಿಜ್ಞ ಸ್ವರಾಟ್ ತೇನೆ ಬ್ರಹ್ಮ ಹೃದಯ ಆದಿಕವಯೇ ಮುಹ್ಯಂತಿ ಯತ್ಸೂರಯ ತೇಜೋವಾರಿ ಮೃದಾಂ ಯದಾ ವಿನಿಮಯೋ ಯತ್ರ ತ್ರಿಸರ್ಗೋ ಮೃಷಾಧಾಂನಾಸ್ವೇನ ಸದಾ ನಿರಸ್ತಕುಹಕಂ ಸತ್ಯಂ ಪರಂ ಧೀಮಹಿ. ಪರಮಪವಿತ್ರಮೈನಟುವಂಟಿ ಈ ಪ್ರಾಂಗಣಂಲೋ ಶ್ರೀ ಸಾಯಿ ಭಗವಾನ್ ಪವಿತ್ರ ಸನ್ನಿಧಿಲೋ ಸದಸ್ಯರೇ ಉನ್ನಟುವಂಟಿ ಮೀ ಅಂದರಿಕೀ ಭಕ್ತುಲಂದರಿಕೀ ಭಾಗವತುಲಂದರಿಕೀ నా యొక్క ప్రణామాంజలు సమర్పిస్తున్నాను. అవతారమూర్తి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి శ్రీ సాయి భగవాన్ సన్నిధిలో నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అవకాశం నాకు ప్రసాదించినటువంటి పెద్దలు సనాతన భాగవత సమాజ నిర్వాహకులు ఆ పెద్దలందరికీ కూడా ప్రప్రథమంగా నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. శంకర భోగోత్పాదుల వారు లోకానుగ్రహార్థం ప్రసాదించినటువంటి సౌందర్యలహరి ఆ అంశంపైన నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీకు మనవి చేస్తాను. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు, ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, ప్రకృతి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మనకు సుందరంగా కనిపిస్తాయి, కొన్ని మనం చూడటానికి అంత ఇష్టపడం. బాగా అందంగా ఉంది అనే అంశాన్ని ఇంకా కాసేపు చూడాలి అనుకుంటాం. అయితే నిజమైనటువంటి అందము, నిజమైనటువంటి అందచందాలు, సౌందర్యం ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశంపైన మనం ఎంతో అంతర్మథనం చేస్తే తప్ప అటువంటి తత్వము మహత్వము బోధపడదు. మహాభారత యుద్ధంలో 10 రోజులు యుద్ధం జరిగింది. భీష్ముల వారు అంపశయ్యను అలంకరించారు. 11వ రోజు ద్రోణునికి పట్టాభిషేకం చేసి సేనాపతిగా కౌరవులు సన్నద్ధమైనారు. పాండవులు యుద్ధానికి వస్తున్నారు. ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగ చక్రగాండివధరుల్ తేజోమయాకార వైభవులై విక్రమ కేళికా సరసిలో భాషించు హంసంబులై ఠవణింపంగని రాజు మానసము వేట్కందప్పి నిర్వేదనం. మహాకవి తిక్కన్న అది నిజమైనటువంటి సౌందర్యం. మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని సౌందర్యాలు బలవంతంగా చూడవలసి వస్తుంది. అది భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి విశేషం. 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత 11వ రోజు శ్రీకృష్ణ భగవానుడు సారథ్యం వహిస్తూ అర్జునుడు యుద్ధరంగానికి వస్తూ ఉంటే ఆ అర్జునుణ్ణి కృష్ణుణ్ణి ఆ రథాన్ని చూచి దుర్యోధనుడు అనుకున్నాడట మనస్సులో, అనులై ఠవణింపంగని రాజు మానసం వేట్కందప్పి నిర్వేదనం. మహాకవి తిక్కన్న అది నిజమైనటువంటి సౌందర్యం.

మనస్సులో. ఆయనతో పాటు కౌరవ సైన్యంలో ఉన్న కొంతమంది వీరులు ఏమని, 10 రోజులు యుద్ధం చేశారు కదా వీళ్ళు, 11వ రోజు యుద్ధానికి వస్తూ ఉంటే ఏమాత్రమూ కొంతైనా సరే ఆ వైకల్యం కనపడడం లేదే, కనీసం ఆ గుర్రాలలో కూడా, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలలో కూడా ధవళాస్వంబులభూని ధవళ ధవళమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వెలుగుతో ఆ గుర్రాలు ప్రకాశిస్తున్నాయి. ప్రథమ దివసం ఎలా యుద్ధానికి వస్తూ ఉంటే ఆ గుర్రాలు ఎలా ఉన్నాయో 11వ రోజు కూడా అలాగే ఉన్నాయి. అది భగవత్ సంకల్పితమైనటువంటి సౌందర్య లక్షణం. అది ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా, ఆ హనుమధ్వజము మధ్యాహ్న మార్తాండ బింబంలాగా కనిపిస్తూ ఉందట, వెక్కసమై చూడటానికి దుస్సహమై ఉంది కౌరవ సైన్యానికి. కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్ర గాండివధరు, చక్రీ గాండివధరు, చక్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, గాండివధరుడైనటువంటి అర్జునుడు తేజోమయాకార వైభవులై, వారి తేజస్సు ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఆ తేజస్సు ఒక వైభవంగా ఉంది, ఆ తేజస్సే ఒక ఐశ్వర్యంగా ఉంది. అటువంటి తేజోమయాకార వైభవులై ఎలా ఉన్నారంటే కృష్ణుడు అర్జునుడు, విక్రమ కేళిక సరసిలో భాషించు హంసంబులై, విక్రమము వీరరసము అనే సరస్సులో అలా విహరించే రాజహంసలాగా ఉన్నారట. ఠవణింపన్ అలా ప్రకాశిస్తూ ఉంటే చూచి రాజు మానసము వేట్కందప్పే, దుర్యోధనుని మనస్సులో కొంత విషాదం అలముకున్నది. తన మనస్సుకు ఇష్టం లేకపోయినా సరే ఆ సౌందర్యాన్ని కాసేపు చూచాడు ఆయన. ఎటువంటి సౌందర్యం అది? ధవళాస్వంబులభూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండమూర్తి విడంబింపగా చక్రి గాండివధరు తేజోమయాకార వైభవులై. భారతీయ ఆర్ష సంస్కార వైభవం ఎటువంటిదంటే, శంకర భగవత్పాదుల వారు ప్రబోధించినటువంటి ఆ సౌందర్య లహరి యొక్క లక్షణము, భారత భూ ప్రజాహృదయ పంకజములు వికసించి ఆర్ష సంస్కార విశేష సౌరభము సర్వ దిగంతములందు బర్వ ఆధారము నీవే కావున సుధా రసధారణ మాదు జిహ్వ సంచార మునర్పుమా జనని శారద నిరదమూర్తి భారతి. నిజమైన సౌందర్యం వాక్ సౌందర్యం, వాణీ సౌందర్యము, అంతఃసౌందర్యము, శబ్ద సౌందర్యము, భావ సౌందర్యము. ఆ భావ సౌందర్యాన్ని శబ్ద సౌందర్యాన్ని కాళిదాసాది మహాకవులు అర్చించారు. ఆ సౌందర్యమే అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీప నగరి, జడానాం చైతన్య స్తవక మకరంద శృతి క్షరి, దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర పునరిపు వరాహస్య భవతి. శంకర భగవత్పాల వారు సౌందర్యలహరు 3వ శ్లోకంలో చెప్పారు, అవిద్యను అంతము చేసే మహాసౌందర్యం కలిగిన ఓ తల్లి, విద్య అనే అమృతాన్ని ప్రసాదించే ఓ జగన్మాత అనుగ్రహించు. అజ్ఞానం అంటే దారిద్ర్యం మరొకటి లేదు. దరిద్రాణం చింతామణి జన్మ జలధౌ నిమగ్నానం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. సృష్ట్యాదిలో ఈ భూమి అంతా కూడా మరి సముద్రంలో మగ్నమైపోతూ ఉంటే ఈ భూగోళాన్ని, ఈ భూమండలాన్ని తన దంష్ట్రాగ్రంపై నిలిపి యజ్ఞవరాహమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సుస్థితం చేశాడు అంతరిక్షంలో అని మనకు మన వాంగ్మయం చెప్తూ ఉంది. ఏ విభుడి చరాచర సమేత మహీతల మబ్ధి లగ్నమైపోవగా కోరచే విలిచిబుచ్చి దంష్ట్ర జలధర నిమగ్నానం దంష్ట్ర మురరివు వరాహస్య భవతి అన్నట్టు కోరచే విలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడు ఆ దేవుడు సర్వతోమయుడు దివ్యుడు మాకు ప్రసన్నుడయ్యుడు అని. అటువంటి ఆ ప్రసన్నత ప్రకాశము సమ్మేళనమైనటువంటి మహాసౌందర్యాన్ని మనం తెలుసుకోగలగాలి. అవిద్యను అజ్ఞానాన్ని అంతం చేసే దీప్తి సౌందర్యం, అంధకారాన్ని నశింపజేసే వెలుగు సౌందర్యం. ఆ వెలుగు అర్జునుల్లో ఉంది, అర్జునుని యొక్క రథంలో ఉంది, అర్జునుని రథానికి కట్టిన గుర్రాల్లో ఉంది, అర్జునుని సారథ్యం చేస్తున్న దేవదేవుడే వెలుగే తానైనటువంటి వాడు కాబట్టి ఆ వెలుగును కాసేపు ఇష్టం లేకపోయినా సరే సుయోధనుడు చూచి ఆనందించేవాళ్లు భాగవతులు, భగవత్ సంబంధమైనటువంటి మహాసౌందర్యాన్ని చూచి ఆనందించేవాళ్లు భాగవతులు. చూచి మనసు

ఏదో విషాదం పొందేవాళ్ళు అది రాక్షసత్వము. మనలో ఉన్నటువంటి అవిద్యను, అజ్ఞానాన్ని, రాక్షసత్వాన్ని పారద్రోలితే తప్ప నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో మనకు బోధపడదు. శశిజ్యోత్స్నాశుద్ధాం, శరజ్యోత్స్నాశుద్ధాం, శశీత జటాజూట మకుటాం, వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికకరాం పుస్తకకరాం. గ్రంథాంతర్గతమైనటువంటి కాళిదాసాది మహాకవులు ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగారు. జయ జరణి సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సమ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ శ్రాధత్రికే సానుమత్పుత్రికే. అటువంటి సుదీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి వాక్ సౌందర్యంతో మహాకవి కాళిదాసు దేదీప్యమాన దేవీ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోగలిగాడంటే ఆయన ఆ సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకోదగిన రీతిలో వాంగ్మయ తపస్సు చేశాడు. వాంగ్మయ తపస్సు చేశాడు కాబట్టి ఆ మహాసౌందర్యాన్ని చూడగలిగాడు. అలాగే వ్యాసమహర్షి గారివ్వండి, వాల్మీకి మహర్షి, మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ. చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి వాల్మీకి మహర్షితో అన్నాడట. వాల్మీకి మహర్షికి ఇత పూర్వ మనసులో ఎప్పుడూ కలిగినటువంటి ఒక మధురానుభూతి కలిగింది. ఏదో ఒక వాక్ ప్రవాహం మనసులో ప్రవహిస్తున్నటువంటి రసానుభూతి కలుగుతూ ఉంది. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి, అయ్యా, ఇత పూర్వం ఎప్పుడూ పొందినటువంటి మధురావస్థ, మధుర రసానుభూతి నీకు ఎలా కలుగుతూ ఉంది? నీ హృదయంలో, నీ హృదయ పద్మంలో సరస్వతి ప్రతిష్ఠితమైనది. ఎందుకు? శ్రీమద్ రామాయణం లోకానికి చెప్పడానికి ఆ సరస్వతి వచ్చి నీ మనసులో కూర్చున్నది అని చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు. అటువంటి సౌందర్యం కోసమే జీవులు తపించాలి. ఆ సౌందర్యం కోసం తపించినటువంటి వారు మహాభాగవతులు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శివునక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ అటువంటి మహానుభావులంతా, హనుమదాదులంతా కూడా ఆ మహాసౌందర్యాన్ని సాక్షాత్కరించుకుని ఆ వెలుగులోనే అంతర్ముఖీనమైనటువంటి తపస్సు చేసి ఆ దీప్తిని దర్శించగలిగారు. అదే సౌందర్య లహరి. లహరి అంటే తరంగం. తరంగాలు మనం సముద్ర తీరంలో నిలుచుకున్నామంటే ఒక తరంగం పైన ఒక తరంగం, ఒక తరంగం పైన ఒక తరంగం వస్తూనే ఉంటాయి. ఆ తరంగ విన్యాసాన్ని చూడడం కూడా మనకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ తరంగ విన్యాస వికాస లక్షణం అన్నది శబ్ద ప్రవాహంలో ఉన్నది, భావ ప్రవాహంలో ఉన్నది, మహాకవుల యొక్క ఆలోచన ప్రవాహంలో ఉన్నది అని మన ఆర్షేయ వాంగ్మయం అంతా కూడా నిరూపిస్తూ ఉన్నది. భారతీ వధూటీ తపనీయ గర్భ నిఘటీ భవదారణ పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మద ప్రభాపాత సుధా ప్రపూర్ణ బహుభంగ గుమంగుమ గంగుమర్భటీ జాతక తాళ యుగ్మ లయ సంగతి మించు విపంచికా మృదంగా తతతేహి తత్తహిత హాది ధనంధన ధాన దింధిమి వ్రాత నయానుకూల పదవారి కుహోద్వా హారికింకిణి నూతన ఘల్ఘలాచరణ నూపుర జళఝళీమరంద సంఘాత వ్యధునీ చకచక వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవాహార సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లన చల్లవలెన్ మనోహర ద్యోతక గోష్ఠనీఫల మధుధ్రవ గోఘృత పాయస ప్రహారాతి రసప్రసార రుచిర ప్రసరంబుగా సారే సారే కొన్. ఇది శబ్ద ప్రవాహము అంటే. వాక్ ప్రవాహము, భావ ప్రవాహము, శబ్ద ప్రవాహము అంటే అల్లసాని పెద్దన గారు అలనాడు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో సింహావలోకన ఉత్తర మార్గం చెప్పే సందర్భంలో ఆయన చెప్పినటువంటి సుదీర్ఘమైన ఉత్తర మాలికలో నేను కొంత భాగాన్ని మీకు మనవి చేశాను. అంటే ఆ ప్రవాహం ఎలా ఉంటుందో శ్రవణేంద్రియం ద్వారా మన హృదయానికి ఆస్వాదించినామంటే ఆ ఆస్వాదనలో ఎంత ఆనందం ఉన్నదో అదే సౌందర్య లహరి, అదే భావ ప్రవాహ లహరి. ఆ భావ ప్రవాహాన్ని మనం కోరుకోవాలి. ఆ భావ ప్రవాహాన్ని కోరుకున్నారు, ఆ కోరుకున్న వాళ్లంతా, ఆ సాక్షాత్కారం పొందిన వాళ్లంతా కృతార్థులైనారు. ఆ కృతార్థత కోసమే జనన మరణ ప్రవాహంలో ఎన్నో జన్మలు గడిచిపోతాయి. ఏదో ఒక జన్మలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నట్టు మనం ఆ చైతన్య స్పృహ పొందగలగాలి. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన గొప్ప అవధాని. వారు దేవీ వరప్రసాదులు. సాక్షాత్తు ఆ దేవి యొక్క ఉపాసనలో, ఆ తపస్సులో పండిపోయినటువంటి మహానుభావుడు. ఆయన మరి తెలుగువారి దురదృష్టమేమో, ఎక్కువ కాలం ఆయుర్దాయం లేకుండా పెద్ద కీర్తి ప్రతిష్టలు రాలేదు ఆయనకి. ఒక చోట అవధానం చేస్తూ ఉంటే
అప్రస్త ప్రసంగం ఉంటుంటుంది అవధానంలో. ఏదో ఒక అంశం గురించి అడిగి అవధాని ఆలోచనను దారి మళ్లించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ మహానుభావుడు ఈ మహాకవిని అడిగాడు, ఏమండి వాల్మీకి మహర్షి అంటారు, వ్యాస భగవాన్ అంటారు, మరి వాళ్ళని కౌలనరు పండితులనరు, మహాభారతం చెప్పారు రామాయణం చెప్పారు, వాళ్ళు కౌలు గారా పండితులు గారా అని అడిగాడట. అయ్యా నాన్ ఋషిష్కృతే కావ్యం, మహర్షి అయిన వాడే మహాకవి కాగలడు, కాబట్టి వాళ్ళ భగవానన్నా మహర్షులన్నా మరి అందులో కవితత్వం ఉన్నదని అర్థం చేసుకోవాలి కదా అని సరసంగా సమాధానం చెప్పారు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు. ఆయన అప్పటికీ ఊరుకుండలేదు, ఓహోసారి అప్రస్త ప్రసంగం అధిక ప్రసంగం అవుతుంది. ఆయన ఏమన్నా అంటే, సహజంగా కవిత్వం చెప్పేవాళ్ళు పండితులు గారండి, పండితులు కౌలు గారు, కవిత్వం వేరు పాండిత్యం వేరు అంటుంటారు, సంస్కృతంలో ఒక సామెత కూడా ఉంది, పాండిత్యహీన కవయోభవంతి అని ఏదో చెప్పాడు. అంటే అప్పుడు ఆయన కోపం వచ్చింది, వీరరాఘవ శాస్త్రి గారి కోపం వచ్చి, అయితే వ్యాసాది మహాకవులు పండితులు కౌలు కారా, నన్నయాది మహాకవులు పండితులు కౌలు కారా అని ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఒక మాలిక ఆసుగా ఆ భావోద్వేగంలో ఆ కోపోద్వేగంలో ఆ భావోద్రేకంలో ఆయన ఆస్యగహ్వరం నుంచి ఒక అమృత ప్రవాహం విరుగుడింది. వ్యాసుండన్న పురాణ వక్త అతడా పాండిత్యహీనుండు, వాగ్వ్యాసంగుండగు భట్టభానుడు అతడా పాండిత్యహీనుండు, ఇక భాసుండన్న మహాకవీసుడు అతడా పాండిత్యహీనుండు, దేవీ సంపూర్ణ దయానులబ్ధ కవితా విద్యోదిత్యశ్రీ సంపత్ పరిపూరితాఖిల దిశా సీమంతినీధౌ తరుగ్వాసుండై నవనాటకోదిత కవి త్వామూల్య సౌశీల్య శోభా సంభూతుడు కాళిదాసుడు అతడా పాండిత్యహీనుండు, శత్రుపండిత గజగ్రీవాగ్ర జాగ్రన్మద గ్రాసంగ్రాహ విలంఘ్యమాన విశలత్కంఠీర ఉండై కృతిన్యాసం బద్ధుతరీతి చేసిన జగన్నాథుండు నానా కళాభ్యాసం ఉండిన శివుండు ఆ కవియుకో పాండిత్యహీనుండు, వాణి సందేశ నటాయమాన రచనా నిర్నిద్ర భద్రాసనుండై సత్తాశ్వ మహాకులాభరణ రామానంద కావ్యామృతంబే సంధించిన వామలూరు భవ కావ్యేశాను విద్వద్వచోభ్యాసం బాదిమకీర్తిగాంచే అతడా పాండిత్యహీనుండు, ప్రాసంబన్నను ప్రాసమై యతియనన్ భార్యా సుతాప్తాది సౌఖ్యా సంభావ్య మహాప్రయాసమై పద్యంబన్న దుర్భేద్యమై గాసించిందిడి వారినట్లుడిచి సంకల్పార్థపున్ కల్పనల్ వాసంతద్రుమ పల్లవోపచత దివ్యద్గాత్ర మాధ్యత్వికీ భూ సంక్షిప్త కళా ప్రబోధిత పికా మోఘాను రాగార్ద్ర నీలా సంసృష్టికి మేళకర్త అయి పల్కంజూచు వాగీసు మేధా సంసారమే శశ్వదున్నత రసోత్తంస ప్రశంసోదయ ప్రాసంగ్యంబగు శబ్దశిల్పము మహాబ్రహ్మాండ పారంపరి ధీ సంసర్గకు మార్గదర్శకము, కుస్తీకి ఢీకొందువా నీ సంసారపు గుట్టు లోదలచి వందేయంచు వాకుందువా అని 70 పాదాలు శార్దూల మాలిక చెప్పారు మహానుభావుడు. వ్యాసాది మహాకవులు వ్యాస వాల్మీకాదుల నుంచి పేర్కొంటూ వారి వారి వాంగ్మయ తపో విశేషాలు పేర్కొంటూ అటువంటి వాణ్ణి కౌలు పండితులు కాదనడం ఎంత అజ్ఞానం నాయనా అని హెచ్చరిస్తూ ఆ మహానుభావుడు చెప్పాడు. చెప్తే ఈ అప్రస్త ప్రసంగులు పాదాక్రాంతులై, స్వామి మిమ్మల్ని కవ్విస్తే మీరెంతో భావోద్వేగంతో సుదీర్ఘ సమాసభూయిష్టమైనటువంటి కవిత్వం చెప్తారని నాకెవరో చెప్పారు, అలా కవించే ప్రయత్నం చేసి నేను సఫలీకృతం అయినట్టే కదా అనుకున్నాడట ఆయన. అది కూడా ఒక భావోల్లాసం అన్నది సరస్వతీదేవి యొక్క తపస్సులో సరస్వతి సాక్షాత్కారంతో కలిగే ఒక రసానుభూతి, ఒక శబ్దానుభూతి అది. మహాకవి కాళిదాసు గురించి తెలియని వారు ఉండరు. భోజరాజు గారికి కాళిదాసు గారంటే ఎందుకు అంత అభిమానం అంటే, ఆ మహాకవి ఆ వాంగ్మయ తపస్సులో పరాకాష్ఠ పొందినటువంటి మహానుభావుడు. మహాకావ్యాలు చెప్పడం చేత గాని, ఝటితి స్ఫురణం చేత గాని, సద్య స్ఫురణం చేత చమత్కార బంధురమైనటువంటి ఆ భావార్థములు శబ్దము భావాన్ని సమ్మేళనం చేయడంలో కాని, కవిత శిల్ప కల్పనలు ఆవిష్కరించడంలో ఆ మహానుభావుడు అందివేసిన చేయిగా భోజరాజు గారికి నచ్చాడు. కాబట్టి భోజరాజు గారు ఒక్కరోజు కూడా కాళిదాసును చూడకుండా ఉండలేడట. అలా ఉన్నప్పుడు భోజరాజు గారికి హఠాత్తుగా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, ఈ మహాకవికి నేనంటే ఎంతో ఇష్టము, నన్నెంతో ఎప్పుడూ ప్రశంసల్లో ముంచెత్తూ ఉంటాడు, నా గురించి గొప్ప కవిత్వం చెప్తూ ఉంటాడు. అటువంటి ఈ మహాకవి ఒక్కసారి భోజరాజు మరణించాడు అన్న వార్త విన్నాడంటే ఆ విషాదంలో ఎంతో గొప్ప కవిత్వం రాస్తాడు కదా ఈయన, కానీ నాకు ఆ కవిత్వం వినే అదృష్టం లేదు కదా, ఎందుకంటే ఈయన మరణించిన తర్వాత ఆ కవిత్వం ఎలా వింటాడు అని భోజరాజు గారు మనసుండలే కాళిదాసు అడిగారు. మహాకవి ఒక్కసారి భోజరాజు లేడు, ఆయన దివంగతుడైనని భావిస్తూ ఏదైనా మీరు చెప్పండి.
ఇది చిత్ర విచిత్రమైనటువంటి పరీక్ష స్వామి, నేను ఈ పరీక్షలకు తాళలేను, మీరు స్వప్నావస్థలో కూడా అటువంటి ఆలోచన మీకు రాకూడదన్నాడు కాళిదాసు. మీరు రాజులైతే మేము కవిరాజులం, మేము ఆజ్ఞాపిస్తున్నామన్నాడు. ఓ, కవిరాజులు ఆజ్ఞాపిస్తే మహారాజులు ఆజ్ఞాపించలేరా? అలా అనుకుని కవిత్వం చెప్పమని నేను ఆజ్ఞాపిస్తున్నానని మళ్లీ అన్నాడు మహారాజు. నేను మహారాజు ఆజ్ఞను కూడా తిరస్కరిస్తున్నానని కాళిదాసు అన్నాడు. రాజాజ్ఞ తిరస్కరిస్తే శిక్ష ఏమిటో మీకు తెలుసా అన్నాడు. తెలుసు మహారాజా, మరణశిక్ష లేదా దేశ బహిష్కారం, రెంటికి సిద్ధంగా ఉన్నా, మీ ఇష్టం, ఏది ఏదైనా విధించండి అన్నాడు. అంత మహాకవికి మరణశిక్ష ఎలా విధిస్తాడు? మనసొప్పలేదు, దేశ బహిష్కారం అన్నాడు. దేశం వదిలి వచ్చేశాడు కాళిదాసు, వెళ్లిపోయాడు. కానీ కాళిదాసు చూడకుండా భోజరాజు గారు ఎంతకాలం ఉంటారండి? ఎంతో కాలం ఉండలేకపోయాడు. కొంతకాలం జరిగింది. పాపం భోజరాజు గారికి రోజు దైనందిన వ్యవహారాలు కూడా చేయలేకపోతున్నాడు కాళిదాసు లేనందువల్ల. ఏమీ తోచడం లేదు, గడ్డం పెరిగిపోయింది, వేషం మారిపోయింది, వేషభాషలు మారిపోతున్నాయి. కాళిదాసు మహాకవిని వెతుక్కుంటూ బయలుదేరాడు భోజరాజు. కొంతకాలానికి ఏదో ప్రాంతం చేరాడు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నాడు కాళిదాసు. ఆయన కూడా వేషభాషలు మారిపోయింది, ఒకరినొకరు గుర్తుపెట్టుకునేస్తున్న లేరు. కానీ కొంత సమయానికి సంభాషణ జరిగేసరికి భోజరాజు గారు కాళిదాసును గుర్తుపట్టారు. ఓ, మన కాళిదాసు ఇక్కడ దొరికాడు, మనకు గుర్తుపట్టాడు. కానీ మహాకవి మనస్సంతా కూడా సరస్వతీదేవికి అంకితమై ఉన్నందువల్ల ఈ బాహిరమైన జగత్తంతా విస్మరించి ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైనటువంటి ఆ జగన్మాత యొక్క మహాసౌందర్యాన్ని నేను చూసుకోవాలని ఆయన భావ సమాధిలో ఉన్నాడు కాబట్టి ఈ రాజుగారిని గుర్తించలేదు. ఆయన అడిగాడు, ఏమండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, బాటసారులుగా ఉన్నాడే అని కాళిదాసు భోజరాజును. నేను ధారానగరం నుంచి వస్తున్నానండి అన్నాడట. అంటే భోజరాజు పరిపాలించే నగరం ధారానగరం, అక్కడి నుంచి వస్తున్నానన్నాడు. ఓ, అలాగా, అయితే మీరు మా భోజరాజు గారిని చూశారా, వారి యోగక్షేమాలు కాస్త నాకు చెప్తారా అన్నాడు. దొరికాడరా మహాకవి అని కనుకొని వెంటనే భోజరాజు అన్నాడు, ఇంకా ఎక్కడ భోజరాజు అండి, ఆయన ఎప్పుడూ పోయాడు చూడలే, ఆ విషాదం చూడలేకే వచ్చేశాను ఇక్కడికి నేను. ఆయన ఎవరో కాళిదాసు వెళ్లిపోయాడట, ఈయన మంచం ఎక్కాడట, మనోవేదంతో అంతా అయిపోయింది, పోయాడన్నాడు. అవునా, మహాకవి మనసు ద్రవించింది, ఆయనకు దుఃఖం వచ్చింది, విషాదం పిల్లుబుకింది. ఆయనకు తెలియకుండానే అప్రయత్నంగా ఆస్తికహ్వరం నుంచి ఒక ఆ విషాదంలో ఒక శ్లోకం వచ్చేసింది. అద్యధార నిరాధార నిరాలంబ సరస్వతి పండిత ఖండిత సర్వే భోజరాజే దివంగతే అన్నాడట. భోజరాజు దివంగతుడైతే ఇంకేముంది, ధారానగరం నిరాధారమైపోయింది, సరస్వతి నిరాల ఆలంబనం లేకుండా పోయింది, పండితులు కాదు ఇంకా ఖండితులే అందరూ కౌలంతా, భోజరాజే దివంగతే అన్నాడట. ఎదురుగా ఉన్నవాడు భోజరాజే కదా, కిందపడి గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. ఎందుకంటే ఈయన వశ్య వాక్కు, వాక్సిద్ధి వాక్శుద్ధి రెండూ ఉన్నవాడు ఈయన. వరత్రాస త్రాణ స్ఫటిక హటిక పుస్తక కరాం, శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణ ఫణితయ, ఆ స్థితిలో ఉన్నవాడు ఈ కాళిదాసు. వెంటనే గుర్తించాడు, అయ్యా పడిపోయినవాడు రోజరాజే అని. మహారాజా, ఎంత మోసం చేశారు మీరు నన్ను, నాచే ఇటువంటి కవిత్వం చెప్పించుకోవడానికి మీరు అనుకున్నది పంతం నెరవేర్చుకున్నారు కానీ మీరు ఇలా అయినారే అని ఏడుస్తూ కూర్చున్నాడట. ఏమీ తోచలేదు ఆ విషాదంలో. సరస్వతి సాక్షాత్కరించింది తల్లి, ఏమిటయ్యా మహాకవి, నీవు కూడా అంత విషాదం పొందడం, ఇప్పుడు నీవు చెప్పిన శ్లోకంలో అక్కడక్కడ కొన్ని అక్షరాలు మార్చి అర్థం మారిపోతుందన్నది. తడుక్కున స్ఫురించింది కాళిదాసు. అద్యధార సదాధార సదాలంబ సరస్వతి పండిత మండితా సర్వే భోజరాజే భువంగతే అన్నాడట. ఆయన లేచొచ్చాడు. అంటే కాళిదాస మహాకవి మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్న స్థాయిలో ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు. సమదర్శనుడు, పండితా సమదర్శన అంటారు. రాగద్వేషాలకు అతీతులై ఈర్ష్యాసూయలకు అతీతులై సమదర్శనం స్వీకరించే మహానుభావులు పండితులు, ఆ స్థాయి ఉన్నది కాళిదాసు. కానీ మహాకవి కాళిదాసు కూడా అటువంటి రాగద్వేషాలకు అతీతమైన స్థాయి చేరుకొని కూడా ఈ ప్రకృతి అంతా కూడా మాయ ఆవరించి ఉంది కదా, ఆ మాయ ప్రభావం చేత కొంత అప్పుడప్పుడు తొంగి చూస్తుంది ఆ లక్షణం, భ్రాంతిలో మునిగిపోతారు. కాళిదాసు మహాకవి అమ్మవారితో సాక్షాత్కరించి మాట్లాడుతున్నాడట, సగుణంగా మాట్లాడుతున్నాడు అమ్మవారితో. మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి అన్నదట, కవిర్దండి కవిర్దండి బహుభూతిశ్చ పండిత అన్నదట ఆ తల్లి. కాళిదాస మహాకవి కవి అంటే దండి కవి అయ్యా, పండితుడంటే బహుభూతి అన్నది.
కాళిదాసు కోపం చేసింది. నేనింత మహాతపస్సు సంపన్నుడనై వాంగ్మయ మహాతపస్సు నిర్వహించి తల్లిని సాక్షాత్కరింపజేసుకుని ఇంత ఉపాసన చేస్తూ ఉంటే నా సమక్షంలో ఎవరో కవి ఎవరో పండితులంటూ ఉంది అమ్మ, ఇంతకంటే విషాదం ఏం కావాలని. కోహం రండే, కోహం రండే అన్నాడు అప్పుడు కోపంతో. అయితే నేనెవరే రండా అన్నాడు. అమ్మవారు వెంటనే అన్నారు, త్వమేవాహం త్వమేవాహం, నాయనా నేనే నీవు నీవే నేను, నీకు నాకు ఏం భేదం లేదురా, అందుకని నీ గురించి చెప్పలేదన్నది. అంటే కాళిదాసుకు బుద్ధి చెప్పింది పరోక్షంగా, రే నేను రండైతే నువ్వు కూడా రండవుతావు, జాగ్రత్త, రాగద్వేషాలు వహించకూడదు అని. జాగ్రత్త పడ్డాడు, చెంపలు వేసుకున్నాడు. అమ్మా అపరాధం అయింది, క్షమించు. రాగద్వేషాలకు అతీతుడైనాడు, ఈర్ష్యాసూయులకు అతీతుడైనాడు. పండిత్ ప్రకృతిలో అణు అణువులో తల్లిని చూడడం ప్రారంభించాడు. అణు అణువులో జగన్మాతను దర్శించి పులకిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక పండితుడు వచ్చారు మళ్లీ ఆయన దగ్గరికి. ఆ మహాపండితుడు పేరుకు మహాపండితుడు గాని పాండిత్యం లేదు, అడిగాడట, మహాకవి భోజరాజు గారికి మీ మాటంటే వేదవాక్కు కదా, నన్ను తీసుకెళ్లి మీరు భోజరాజు గారికి పరిచయం చేసి నాకు ఒక మంచి సన్మానం చేయించండి, ఆ నా దారిద్ర్యం తిరిగిపోతుంది, చాలా పేదవాడిని అని అడిగాడు. ఆయన పరీక్షించాడు కాళిదాసు. చూస్తే పాపం ఏమీ రాదు ఆయనకి, ప్రాథమికమైన అవగాహన కూడా లేదు పాండిత్యంలో ఆయనకు. మరి ఇటువంటి వాడిని తీసుకుపోతే భోజరాజు గారి దగ్గర మనకు పరువు పోతుంది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ పండితుడు వదలడం లేదు. కానీ ఇప్పుడు ఈ మహాకవి కాళిదాసు యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, రాగద్వేషాలు లేవు, ఈర్ష్యాసూయలు లేవు, ఒకడు తక్కువ మరొకడు ఎక్కువ అనే భావనలు లేవు. మరి ఆ పండితుని చూస్తే జాలి కలిగింది, సానుభూతి కలిగింది. నిజమే, ఇతను ఏదో విధంగా మహారాజుతో సత్కరింపజేస్తే తప్పే ఉంది అనుకున్నాడు. ఆయనకు ఒక తరుణోపాయం చెప్పాడు, మహానుభావ మీరు మహాపండితులని మహానుభావులని మహారాజు గారికి చెప్పి సత్కారం చేయిస్తాను, అలాగే మీ అభీష్టం ప్రకారం. అయితే ప్రస్తుతం మీరు మౌనవ్రతంలో ఉన్నారని చెప్తాను, మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే మీరేం మాట్లాడతారో మరి మహారాజుకు తెలిస్తే నా పైన ఆగ్రహించే అవకాశం ఉంది అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మహారాజు సత్కారం చేస్తే అంతకంటే ఏం కావాలి, అలాగే అన్నాడు. ఆ పండితుడు పరవశించాడు, సంతోషించాడు. ఆయనకు బ్రహ్మాండంగా ఆపాదమస్తకం మహాపండితుడిగా వేషం వేశారు. ఆ రోజుల్లో తలపాగా అంతా ఉండేది కదా, అవన్నీ వేసి తీసుకొని పోయారు భోజరాజు గారి దగ్గరికి. ఆ మహారాజు గారు, ఆయన కూడా స్వతసిద్ధంగా మహాకవి, ఆయనకు పరిచయం చేశాడు, వీరు మహానుభావులు మహాపండితులు, సామాన్యులు కారండి, ఎంతో పరిశ్రమ చేసినటువంటి మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులు అంతా చెప్పాడు. అలాగా మహాకవి కాళిదాసే వర్ణిస్తున్నాడంటే ఆ మహానుభావుడు ఎటువంటి వాడో అని భోజరాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. తప్పకుండా ఇటువంటి మహానుభావులను సత్కరించాలి, ఇంత మహాపండితుని సత్కరించే అవకాశం రావడం కాళిదాసు వల్ల వరకు సిద్ధిస్తూ ఉందని ఒక్క కోరిక కోరాడు మహానుభావ. అప్పుడు భోజరాజు గారు రామాయణం రాస్తున్నారు. భోజరాజు గారు రామాయణం కూడా ఇప్పుడు ఉంది, ఒక యుద్ధకాండ తప్ప సుందరకాండ వరకు రాశారు ఆయన. ఏ కారణం చేతనో యుద్ధకాండ రాయలేదు ఆయన. ఆ రామాయణం రాయడానికి ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన, సువిశాల మందిరాన్ని. ఆ మందిరంలో గోడలపైన రామాయణానికి సంబంధించిన బొమ్మలన్నీ వేసుకున్నాడు. ఒక్కసారి ఈ మహాపండితుణ్ణి మన రామాయణ మందిరంలో అడుగు పెట్టమంటే బాగుంటుంది, నాకు ఒక ఉత్తేజం కలుగుతుంది కదా అని అడిగాడు. సరే అడుగు పెట్టడానికి ఏముంది, మాట్లాడే అవకాశం లేదు కదా, మౌనవ్రతంలో ఉన్నామని చెప్పేశాడు కాబట్టి మనకేం రక్షణ ఉంది అని మహాపండితుని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి రామాయణ మహామందిరంలో అడుగు పెట్టారండి. ఈ పండితుడు ఆ బొమ్మలు అద్భుత శిల్పకల్పనతో కూడినటువంటి ఆ బొమ్మల్ని చూస్తూ లోకమే మర్చిపోయాడు. ఈ పండితుడు వచ్చినవాడు మర్చిపోయి అక్కడ భయంకరమైన రావణ బ్రహ్మ యొక్క పెద్ద బొమ్మ ఉంది, 10 శిరలతో ఆ రావణ బ్రహ్మ భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి. ఈ పండితుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక రాభణ రాభణ అన్నాడట. అంటే రావణ అనేది కూడా తిరగలేదు వాడికి. 2 సార్లు అనేసరికి కాళిదాసు చెప్పిన గుర్తొచ్చింది, మౌనవ్రతం కదా అని మౌనంలోకి వెళ్ళిపోయాడు. మహారాజు గారికి ఒక్కసారిగా ఆశ్చర్యం, ఈ మహాకవేమో పొగుడుతున్నాడు ఆయన్ను, మరి ఆయనేమో రావణ శబ్దం కూడా తిరగడం లేదు, రామశబ్దం మాట దేవుడిరుగు, రావణ శబ్దం తిరగకుంటే వీడిని ఏం పండితులు అనుకోవాలి అని ఆశ్చర్యంగా ముఖం చూసి ప్రశ్నార్థకంగా కాళిదాసును చూశాడు. కాళిదాసు మహాకవి తల్లి అణు అణువులో ఉంది కదా, ఆ సౌందర్య లహరి, ఆ భావలహరి, ఆ శబ్దలహరి ప్రవహిస్తూ ఉంది కదా, ఎంతగా సమర్థించాడో చూడండి, ఆ సమయ స్ఫురణ ఆ సద్య స్ఫురణయే సౌందర్య లహరి అన్నాడు మహారాజా. వీరు మౌనవ్రతలోకి వెళ్లకముందు ఇందుని అవన్నీ చర్చించాను చాలా కూలంకషంగా. కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణ
చెప్పాడు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, కుంభకర్ణుని పేరులో భకారం ఉంది, విభీషణుని పేరులోనూ భకారం ఉంది, కాబట్టి వీడికి రావణుడికి కూడా ఉండే ఉంటుందంటాడు ఆయన. అది ఆయన అభిప్రాయం. అంటే మహారాజు గారికి ఆశ్చర్యం కలిగింది. ఓహో, అంతగా ఆలోచించారా ఆయన, ఇంత రామాయణం రాస్తున్న నాకే అటువంటి ఊహ రాలేదే అని మళ్లీ ఆ పండితుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ను గొప్పగా సత్కరించి, అంటే ఆ దేవీ సౌందర్యాన్ని, ఆ దేవీ కరుణా కటాక్షాన్ని, ఆ జగన్మాత అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విశ్రుత విహార. ఆ తల్లిని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఆ మహాకవుల యొక్క భావములు అనే అంబరవీధులలో విహరించే ఒక వెలుగు సరస్వతి. ఆ వెలుగును ఆశ్రయించినటువంటి మహాకవులు ఆ వెలుగులో పయనించి రామాయణం మనకు అందించారు, మహాభారతాన్ని అందించారు, మహాభాగవతాన్ని అందించారు, ఉపనిషత్తులను అందించారు, బ్రహ్మసూత్రాలను అందించారు, కావ్య ప్రబంధ ఇతిహాసాదులు ఎన్నో మనకు అందించారు. అవన్నీ కూడా ఆ వెలుగులో వచ్చినటువంటి ఆ తేజోమయ స్వరూపాలు కాబట్టి, అక్షర జ్యోతులు కాబట్టి అందులో సారాంశాన్ని మనం ఆస్వాదించాలి, ఆ సందేశాన్ని మనం ఆస్వాదించాలి. అవి ఆస్వాదించినప్పుడు మనం కూడా ఆ సౌందర్య లహరిలో నిజమైనటువంటి సౌందర్యం ఏమిటో, నిజమైనటువంటి ఆనందం ఏమిటో మనకు బోధపడుతుంది. అటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే అందుకే మనకు వాంగ్మయ తపస్సు కావాలి, అక్షర తపస్సు కావాలి, ధ్యాన తపస్సు కావాలి, ఒక అంతర్ముఖీనమైనటువంటి సంస్కార బలం కావాలి. ఆ అంతర్ముఖీన సంస్కార బలం ఉన్నంతకాలం తప్పకుండా మనం ఆ తల్లి యొక్క వెలుగును చూడగలము. హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు, అటువంటి వెలుగును రాముడిలో చూచినవాడు ఆయన, శ్రీరామచంద్ర ప్రభువులో ఆ వెలుగును చూసినటువంటి వాడు. మరి భాగవతులు, భక్తియుక్తులు అటువంటి మహానుభావుల వెలుగును చూసి పరవశిస్తారు, కానీ ఆ పారవశ్యం దుర్యోధనుని కలగలేదు. 11వ రోజు కూడా వీళ్ళ రథం ఇలాగా ఉందే, అది ఈర్ష్య, అసూయ ప్రవేశించింది. మనం 11వ రోజుకు మన రథం ఇలా లేదే, 11వ రోజు కూడా వాళ్ళ రథం అలా ఉందే అని. శ్రీకృష్ణ భగవానుడు ప్రతిరోజు సాయంత్రం అయితే యుద్ధం పూర్తయిన తర్వాత ఆయన పని సారథ్యం కదా, సారథ్యం చేసే పని ఒప్పుకున్నాడు మహానుభావుడు. గుర్రాలకు రథ, ఆ గుర్రాలకు ఎక్కడ బాణాలు తగిలింటే తీసేయడం, కడగడం, ఈ పనులన్నీ స్వయంగా తానే చేసుకునేవాడట, అన్నీ తానే చేసుకునేవాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు, సేవాభావము. ధర్మరాజు గారికి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, రాజ్యకాంక్ష తీరిపోయింది. అంతవరకు రాజ్యకాంక్ష మనసులో ఉంది, శత్రు సంహారం చేశాడు, ఇక శత్రువులు లేరు, కంటకులు లేరు, నిద్ర బాగా పట్టింది, నిద్రపోయాడు. నిద్ర లేచినాడు, లేచిన వెంటనే స్నానాదులు పూర్తి చేసుకుని అనుకున్నాడట, మా తమ్ముడు అర్జునుడు ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి మా బావగారి దగ్గర భగవద్గీత చదువుకున్నాడు, ఆయన దగ్గర ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు జ్ఞానాన్ని, జ్ఞానం ఒక వెలుగు, ఇక నాకు రాజ్యకాంక్ష తీరిపోయింది కాబట్టి నేను కూడా మా బావగారిని ఆశ్రయించి ఆయన దగ్గర అన్ని చదువుకుంటాను, ఇక నాకు మా బావగారితోనే పని అనుకున్నాడట. అనుకుని ఎక్కడున్నాడు కృష్ణ భగవానుడు చూస్తే అర్జునుడి మందిరంలో ఉన్నాడయ్యా. ఇంకా అర్జునుడి మందిరంలో ఏం పని మహానుభావునికి, ఇంకా చెప్తూనే ఉంటాడేమో వాడికి అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళితే శ్రీకృష్ణ భగవానుడు ధ్యానముద్రలో ఉన్నాడు. భగవంతుడికి ధ్యానం చేయడం ఏమిటండి? శ్రీకృష్ణుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ధర్మరాజు చూసి ఆశ్చర్యం కలిగిందట, అయ్యా మేమంతా మా బావగారు భగవంతుడు కదా అని ఆయన గురించి ధ్యానం చేస్తాం, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ఆ పాదపద్మాలు అర్చించుకుంటాం, ధన్యులవుతాం, కానీ ఈ భగవంతుడు, ఈ కృష్ణ భగవానుడు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నా అర్థం కాలేదే, ఈయన ఇంకో భగవంతుడు ఉన్నాడా, అర్థం కాలేదు ఆయనకి. అక్కడ కూర్చున్నాడు బావగారు ధ్యానంలో నుంచి లేచేంత వరకు కూర్చున్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, చాలాసేపు అయింది. నిన్ననే చతుస్సముద్ర పరివేష్టిత సువిశాల భూమండలానికి పట్టభద్రుడై మహారాజై వద్యమాగధుల కైవారాలతో సామంత్ర కానుకలతో పరవశించినాడు అటువంటి వాడు, ఆయన కోసం 2 గంటలు అక్కడ కూర్చో ఉన్నాడు. అది భగవంతుడి కోసం తపన అంటే, మహారాజైన ఒకటే, ఇంకొకడైనా ఒకటే. కృష్ణ భగవానుడు ధ్యానముద్ర నుంచి మేలుకాంచినాడు, మేలుకాంచి ధర్మరాజును చూసి పలకరించాడు. ధర్మరాజు పాదాభివందనం చేశాడు, ఏమిటి బావా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు, నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నాకు అసలు అర్థం కాలేదు, నువ్వు దేని గురించి ధ్యానం చేస్తావు నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందన్నాడు.
కృష్ణుడు నవ్వుతూ ఏమిటి బావా, కుతూహలం ఏమిటి ఇందులో? భక్తులు భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు భక్తుల గురించి ధ్యానం చేయక తప్పదు కదా. నేను ఎందుకు ధ్యానం చేస్తాను? నా భక్తుల గురించి, నన్ను ఆశ్రయించిన వారి గురించి, వారిని కృతార్థులు చేయాలి కదా. కాబట్టి రోజు నేను మా భక్తుల గురించి ధ్యానం చేస్తుంటాను, నువ్వు ఈ రోజు చూసావన్నాడు. ఆశ్చర్యం కలిగింది. అలాగా బావా, అయితే నేంగుణ్ణి భక్తుడి నీ దాసుండే కదా, నీ ధ్యానంలో రోజు వస్తూ ఉంటానా అని అడిగాడట. ఈరోజే వచ్చావు నువ్వు, నిన్నటి వరకు రాలేదు అన్నాడట. అదేమిటి బావా, నేనెంతో నిన్ను నమ్ముకున్నాను, నన్ను కూడా అనుగ్రహించి రాజ్యాన్ని ఇచ్చావు, నేను రాకపోవడం ఏమిటంటే అయ్యా నీ తమ్ముడు నలుగురు రోజు వస్తుంటారు నాకు ధ్యానంలో, వాళ్ళకి రాజ్యాకాంక్ష లేదు, కోరికలు లేవు, వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించారు యుద్ధం చేసి తప్ప నీకోసం వాళ్ళకి రాజ్యం కావాలని లేదు, కానీ నీకు నిన్నటి వరకు రాజ్యాకాంక్ష తీరలేదు, ప్రాధాన్యము రాజ్యం కావాలి, తర్వాత నేను, కాబట్టి నువ్వు ఎలా వస్తావు, నీకు ఆ కాంక్ష తీరిపోయిన తర్వాత నన్ను వెతుక్కున్నావు, ఇప్పుడు వచ్చావు కాబట్టి ఈ రోజు నాకు కనిపించావు అన్నాడు. అంటే పరమాత్మ కూడా భక్తులలో వెలుగు చూస్తున్నాడు, భక్తులు భాగవతులు పరమాత్మలో వెలుగు చూస్తూ ఉన్నారు. పరస్పరము భాగవతునికి భగవంతునికి ఉన్నటువంటి ఒక మధురానుభూతి, మధుర అనుబంధం అన్నది. ఆ అనుబంధం నుంచే ఈ మహావాంగ్మయం ఆవిష్కరింపబడింది. భారతీయ వాంగ్మయమంతా కూడా అటువంటి ఆవిష్కరణతోనే మనకు అందింది. జ్ఞాన ఖడ్గాన్ని తళతళాయమానంగా శోహింపజేసినటువంటి మహాకవులు వారి వారి భావాంబర వీధులలో విస్తృత విహారం చేసి ఆ వెలుగును దర్శించి, ఆ వెలుగును రామాయణ రూపంలో ఒక మహాకవిస్తే, మహాభారత రూపంలో ఒక మహాకవిస్తే, మహాభాగవతంగా ఒక మహాకవి అందిస్తే, మేఘ సందేశాది కావ్యాలుగా కాళిదాసది మహాకవులు అందిస్తే, అటువంటివన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ సారాంశాన్ని మనం అంతైనా మనసులో జీర్ణించుకోకపోతే మనం ఆ సౌందర్యాన్ని చూచిన వాళ్ళం కాము. శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, అన్నమాచార్యుల వారి దగ్గర నుంచి ఎందరో ఆచార్య పురుషులు ఆ వెలుగు కోసం తపించారు, ఆ సాక్షాత్కారం కోసం తపించారు. ఒక చిన్న ఐతిహ్యాన్ని మీకు మనవి చేసి నేను నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్ర ప్రభువును చూచి రామాయణం చెప్పాడు, ఆయన అదృష్టం అది. తులసీదాసుకు శ్రీరామచరిత మానస్ రాశాడు, ఆయనకు కూడా రాముణ్ణి చూడాలనే కోరిక కలిగిందట. వాల్మీకి ఏ విధంగా రాముణ్ణి చూడగలిగాడో నేను కూడా సగుణంగలా చూడాలని ధ్యానయోగాన్ని అవలంబించాడు. ఎంతో కాలం తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సులో చిక్కి జీర్ణించిపోయిన శరీరం ఒకరోజు సంధ్యాకాలం అప్పుడే ధ్యాన సమాధి నుంచి మేల్కాంచి నదికి వెళ్లి స్నానం చేసి రావడానికి బయలుదేరాడు. వెళుతూ ఉంటే రాజమార్గంలో ఇరువురు రాజపురుషులు నడిచిపోతున్నారట. రాజులతో మనకు నిమిత్తం ఏముంది అనుకుంటూ నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆ వెళ్లినటువంటి రాజపురుషులే రామలక్ష్మణుడు. తెలిసింది ఆయనకి ఎంత తపించాడో. చూడగలేదురా భువన సుందర నిన్ను, త్రయోదశాక్షరామ్రీడిత బద్ధవృత్తి జపమే పరమంబని కోర్కెదీరా, ఈనాడు జపం వెదక్కినది నాకు, తదీయ ఫలం ఉపేక్ష చేయకూడకపోయే అని, నా ఉపేక్ష చేత నువ్వు కనిపించినా నిన్ను చూడకపోయాని, నిన్ను పలకరించకపోయాని అని తపించి కృషించి మళ్లీ సుదీర్ఘకాలం తపస్సులో కూర్చున్నాడట. మళ్లీ ఎంతో కాలం తపస్సులో కూర్చున్న తర్వాత ఒకరోజు సంధ్యాకాలం అదే తంతు మేల్కాంచి నదికి స్నానానికి పోతున్నాడు. ఈసారి ఆయనకు ఇద్దరు పురుషులు కనిపించారు. ఎవరు? మహమ్మదీయ రాజుల వేషంలో కనిపించారు. తానీషా పక్కన చిన్న మహమ్మదీయ భటుడు. ఎవరో సుల్తాన్లు మనకెందుకు అనుకుంటూ వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి ధ్యానంలో కూర్చుంటే వాళ్లే రామలక్ష్మణుడు. ఇదేమిటయ్యా కనిపించినను పరీక్షిస్తున్నావే, మరతుని నిన్ను హృదయ మండనమో రఘురామ, సర్వమున్ మరతును దేహమున్ మరతు మానసమందున నీవు గాని దొక్క రవము లేని భంగి నవకజ్జల మంజుల దేహ, నీకునై పురపురబొక్కు ఈ సుఖము పోలవురా జలం జగమందు అన్యములు. నీ సౌందర్య సాక్షాత్కారం జరిగేంత వరకు నువ్వు నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా వదలను రామా, కాబట్టి తలపై పిల్ల తెమ్మెరల తాకున లాస్యమురాడు జాడువా కలికితురాయి, అందముగ కట్టిన పాగ వినీల లోచనాంచలముల నుండి జారెడు రసార్ద్ర కటాక్షములు ఎన్ని అందములు గొలిపితివోయి, నా హృదయ కోమలములు త్రుటిమాత్రలో ప్రభు, నాకు కనిపించి నీ చిరునవ్వులు చిందించావు, నన్ను చూచినావు కాని నేనే పట్టించుకోలేకపోయానే, ఎంత అజ్ఞానంలో ఉన్నాను, ఎందుకిలా మాటి మాటికి పరీక్షిస్తున్నావు నన్ను, నేను ఏం తప్పు చేశానని స్వామి అని ఏడ్చి గగ్గోలు పెట్టి మళ్లీ తపస్సులో కూర్చున్నాడు. మూడవసారి సుదీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకు రాముడు కనపడలేదట.
హనుమంతుడు సాక్షాత్కరించాడట. హనుమంతుడు సాక్షాత్కరించాడు. ప్రాసంగ్యత్త కకుభుజావనత సర్వజ్ఞ సమీచీన వాహా సంపాదిత రామకార్య దితిసోహ నిత్యతృప్త స్వతంత్ర సింహారణ క్రోడవక్త్ర తురగాస్య అగ్నిగర్భ మహాత్మ సర్వగ్రహభీ నివారణ అని ఆ హనుమంతుడు ఎన్నో విధాలుగా ప్రార్థించి, ఇదేమిటి స్వామి, నేను రాముని కోసం తప్పిస్తే మీరు కనిపించినా రాముడిని చూచినట్టే అని ఆనందిస్తే హనుమంతుడు చెప్పాడట, అయ్యా తులసీదాసు, నీవు మహా తపస్సంపన్నుడవు అందులో సందేహం లేదు. నీ వాంగ్మయ తపస్సు అనన్య సామాన్యమైనది అందులో సందేహం లేదు. అలనాడు వాల్మీకి మహర్షి సగుణంగా శ్రీరామచంద్రుడిని చూచి రామాయణం చెప్పాడు. గొప్ప సత్యమే, పరమసత్యం అది. కాని సగుణంగా రాముణ్ణి చూచి ఆయన రామాయణం చెప్తే నీవు అణువణువులో రాముణ్ణి చూచి రామాయణం చెప్పావు. అందుకని సృష్టిలో అణువరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా అణువణువులో రాముణ్ణి చూచినటువంటి నీవు మళ్లీ ఒక వ్యక్తి మాత్రుడుగా భగవంతుని చూడాలనుకోవడం రాముడికి, ప్రభువుకు నచ్చలేదయ్యా, అందుకే నీకు కనిపించి కూడా నిన్ను పరీక్షించాడు అని చెప్పాడట. అలాగా, అయ్యో ఇప్పుడు నా కన్నులు తెరుచుకున్నాయి స్వామి, కన్నుల నిండా కారుకొని కప్పిన చీకటులంతరించి ఆ పన్న శరణ్య ముందు గనుపట్టుచునున్నది వెలుగుదారి, సర్వోన్నతమైన నీ మధురబోధను ఉపాసన చేసి సర్వమందున్ నినుగాంచి దివ్య పరితోషముతో వికసించిపోయేదన్ అని ప్రతిజ్ఞ చేశారట. స్వామి నిజమే, నాకు ఆలోచన రావడం ఈ దాసుని యొక్క తప్పేమో, అణువణువులో రాముణ్ణి చూచినటువంటి వాడని ఒక్కసారి గగనభాగానికి చూచాట తులసీదాస్. చూస్తే దృశ్యసే సర్వభూతేషు గగనేషు, ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా శ్రీరామచంద్ర ప్రభు యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంది. ఒక రూపం కాదు, ఎన్నో రూపాలు చూస్తున్నాడట. ఆనందానికి అంతులేదు. ఆ సాక్షాత్కార భాగ్యం కలిగి ఆ పారవస్యాన్ని పొందినటువంటి ఆ తులసీదాసు సాక్షాత్కార్ అనే పేరుతో ఈ అనుభూతులన్నీ కూడా గ్రంథస్థం చేశాడు శ్రీరామచరితమానస్ తరువాత. అలాగా మన మహాకవుల గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్క గ్రంథం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క శ్లోకం ఒక సౌందర్య లహరి, ఒక్కొక్క అక్షరం కూడా ఒక సౌందర్య లహరి. అన్నమాచార్య వారు 32,000 కీర్తనలు చెప్పారంటే ఒక్కొక్క కీర్తనం కూడా ఒక సౌందర్య లహరి. ఆ దృక్పథంతో, ఆ ధ్యేయంతో, ఆ భావనతో అటువంటి అంశాన్ని గమ్యమానం చేసుకుని మనం అధ్యయనం చేయాలి, వాంగ్మయ తపస్సు కొనసాగించాలి. ఇది సౌందర్య లహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చెప్పడానికే నాకు ఈ సమయం చాలలేదు. మరి 100 శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పాలంటే ఎంత సమయం పడుతుందండి? ఎంతమంది మహాకవులు ఉదాహరించాలి? అంటే జ్ఞానం అనంతమైనటువంటిది, మన ఆలోచనకు పరిధి ఉంది, జ్ఞానానికి పరిధి లేదు, అనంతమైనటువంటిది. అటువంటి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ వాంగ్మయ మహాస్వరూపిణి హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లికా ప్రసూన అసితకంధర సింధురాజినంబర ఘోర గంధబంధనకర గంధలహరి సంతత శివభక్తి సామరస్య జ్ఞాన సారమరంద నిష్యందధార పరమహంసోత్తంస భావభ్రంగవ్రాత తన్మయావస్థా ప్రధాన కేళి నిఖిల విద్యా రహస్య వాణీ పరాగ పాలి కాపూరి తాఖండ పద్మజాండ పేటి ఈప్పు చంద్రార్థ జుటకోటి జ్యోటిగొల్చద జ్ఞాన ప్రసూన కళిక. ఆ అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసూనాంబిక అయినా, భ్రమరాంబయ్యైనా, అలమేరుమంగయ్యైనా, విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషి వర్గహరణేచ తమాల నీలాం దేవీం త్రిలోకజరణీం శరణం ప్రపద్యే అని ఆ దేవి చరణారవిందాలకు శరణాగతి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహానుభావులకు మరొక్కసారి నా యొక్క పునః పునః ప్రణామాంజలు సమర్పిస్తూ, ఎంతో శ్రద్ధాశక్తులతో ఆలకించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు సమర్పిస్తూ, ఈరోజు అవతారమూర్తి అయినటువంటి శ్రీ పుట్టపర్తి సాయి భగవాన్ దివ్య సన్నిధిలో ఆ సాక్షాత్కార భాగ్యం, ఆ దేవదేవుని సేవించుకోవడం కూడా ఒక మధురానుభూతిగా మీ అందరికీ మనవి చేస్తూ నేను ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27, 2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన విషయాలు చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయం అయినా జీవితంలో, ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి, భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నాం అంటే ఒక పువ్వు కాని, ఒక పండు కాని ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తిన్న మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే to set an example in society is the best way to do service and you will get the moral authority naitika adhikaru ostunnu vallu cheppadaniki ala cheyaju.
1: Thank you sir.
3: Sairam sir, naa peru Naresh.
2: Sairam Naresh,
3: nenu discipline ga panulu eppudu poorthi cheskoval anukuntanu kaani office lo work pressure ekkuva undatam tho intiki vachaka cheyavalsina panulemi cheyalekapothunnanu. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను కానీ రాయలేకపోయాను, ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు, పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం రాజసికం తామసికం అని 3 రకాలు ఉంటాయి. 4 to 8 మార్నింగ్ 4 to 8 AM సాత్విక అనే కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది, ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్లు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి సహస్రం స్నానమాచరేత్ అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి లక్షం విహాయ దాతవ్యం అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి కోటిం త్యక్త్వా హరిం భజేత్ అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని ఇది ప్రయారిటీ అన్నమాట జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన తర్వాత నామస్మరణ అది ఆప్షనల్ అన్నమాట ఇది దానికంటే ఇంపార్టెంట్ మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ప్లస్ మన పని కూడా జరగదు పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట అంటే లైఫ్ ని వర్క్ ని ఎందుకంటే వర్క్ పొట్ట కోసం కానీ లైఫ్ జీవితం ఇలాంటి భజన చేయడం లేకపోతే రేడియో సైకి ఏదో కార్యక్రమం చేయడం సేవ చేయడం ఇవన్నీ జీవితానికి సంబంధించింది ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది
3: థ్యాంక్ యూ సార్
4: సాయిరామ్ సార్ నా పేరు సాయిశ్రీ
2: సాయిరామ్ సాయిశ్రీ
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి
2: మనం ఏదైతే మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి మన కంటికో మన వినికిడికో లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా హైట్ ఉంది ఒకడు పొడిగా ఉన్నాడు ఒకడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్ వీడు 150 సెంటీమీటర్స్ వీడు వీడికన్నా పొట్టి అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత ఇది స్కేల్ లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఆకలి దప్పిక కోపం లోభం మోహం మదం మాత్సర్యం ఇవన్నీ లోపలుండే గుణాలు వీటికి ఇది భౌతిక గుణాలు కాదు నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది ఇది మన ఇంద్రియాలకు అందేవి కాదు ఇంద్రియాలకు ఏదైతే లోబడి ఉంటుందో సైన్స్ ఈజ్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్ భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతాం అనమాట, ఓహో ఇది ఇలాది. కానీ నాలో మాత్రమే ఉన్నది వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేము, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు, నార్మల్ గా దర్శనకు వచ్చేవారు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఆయన ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: ఓకే థ్యాంక్ యూ సార్.
5: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరామ్ ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు. ఆ డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది,

0: పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు. మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు. దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కథ తెలుసు కదా. తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం, నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను. నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడు గాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
0: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు. కానీ స్వామి ఏమంటుంటారంటే, మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీంలోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అనమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే, ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ ఎ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
2: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
0: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే, ఎవరో ఒంటికాలు మినించడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే

0: మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం,
1: ప్రియం, హితం.
0: ప్రియం, హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి. లేత అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి. సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడలు మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒకటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలా సార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి ఈ త్రయ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి, దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా హానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
2: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
0: ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అని మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరికోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి, దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కాని వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు, ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు. మనం వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకర్లేదు.
2: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
1: సార్ మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 1:08 టైం సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే రోజు చేస్తూ వచ్చాం, కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయి గాయతి చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
0: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది, వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది, టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైం ని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి ఈ రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5:00 ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5:00 టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది చట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధన కి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామికి చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో, కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుందన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి, 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు. కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత ఆసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు. ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడు అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకి సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు. సాయి గారు
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
3: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి. కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
3: థ్యాంక్ యూ సార్.
2: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్నా నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలు ఉన్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా లేకపోతే నీకు ఇష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనస్సుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో, ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే, త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్యం అహోరాత్రం, స్మర నిత్యం అనిత్యతం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం అవ్వాలంటే, ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి. అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది, కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి, బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నింటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలని అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
2: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
2: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతా కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటోంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రెయిట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది, అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మురానై వంగునా అంటారు. అది పెద్దది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం లేకపోతే ఏ కార్టూన్ చూపించడం ఏదో ఒకటి చూపించి వాళ్ళ చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలో అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో రాజసికమైన ఏదో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలు ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు, లేకపోతే ఏడుస్తారు, మానం చేస్తారు. అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే, ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే, అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ద్వారా ప్రాక్టీస్ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చవచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం, హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్, అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో ఒక మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే, ఒక చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి, డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి, రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదు అంటాను. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలని మానం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
3: నేను చిన్నప్పటి నుండి బాలవికాస్ స్టూడెంట్ ని. సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాలవికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాలవికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు, అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు, కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే, కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది. వచ్చేసి తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు. చాలా ఆనందపడి, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజ దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేస్తే. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపడ్డాడు. కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ మీద. సో పేరెంట్స్దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం, ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల్ వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీద కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణు మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుడిని చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
3: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గరవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటుంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 Ds. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 qualities ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే, నీకు ఎవరి గురించి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ 4 stages. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ 4 కార్లు ఉన్నాయి. చమత్కార్ నుంచి సంస్కారు, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకార్ నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో ఈ లీలు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్, ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితం అయిపోతాం అన్నమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతారు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి. కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు బొట్టలకి మనం వేటు విత్స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు. ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది? ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే నువ్వెందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్ కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్ కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్ గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్ గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు. ఎందుకంటే భయపడుతూ వెళ్తుంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్ లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని, ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
1: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్.
4: సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసై తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

0: స్త్రీల ప్రతిరూపం
1: హృదయవాసి అయిన సాయి రామచంద్రుని పాదాల విందములకు శతకోటి నమస్సుమాంజలులు మేము సమర్పించుకుంటూ, సోదర సోదరిమణులారా, మహారాష్ట్ర ప్రాంతంలో కృష్ణానది తీరమున కరహాడ్ అనే గ్రామంలో ఆ త్రిభువన మోహనుడు హృదయ నివాసి అయిన ఆ పరమాత్మని కృష్ణ విఠల అనే మధురమైన నామంతో నిరంతరం కీర్తిస్తూ ఉండే భక్త శిఖామణి మన సక్కుబాయి. ఇప్పుడు సక్కుబాయి యొక్క జీవిత చరిత్రను హరికథా గానరూపకంలో మనం చెప్పుకుందాం.

తమిళనాటక సూత్రధారి అంటేనే అసలు కిట్టని వ్యక్తి మన సక్కు అత్తగారు. నిరంతరం సక్కుని బాధించటమే సాధనగా సరిపెట్టుకున్న ఆ గయ్యాళి 10 మంది పలుదినాలు పనిచేస్తే గాని తరగనన్ని గోధుమలను ఒక్క రాత్రిలో పిండిగా ఆణించమని సక్కుని ఆజ్ఞాపించింది. అత్తగారి వైఖరి ఏ విధంగా ఉన్నా ప్రతి పని ఆ పాండురంగని ప్రీతి కొరకెనని అంతరంగంలో భావించే సక్కుబాయి దీని కూడా ప్రేమతోనే స్వీకరించింది. తన హృదయనాథుని స్మరించుకుంటూ తన కార్యక్రమాన్ని ప్రారంభించింది పరమసాధ్య సక్కుబాయి. కాని అలా ఎంతకాలమని కొనసాగించగలుగుతుంది? ఆమె మృదువైన హస్తాలు ఎర్రగా కందిపోయి కదలనంటున్నాయి. పగలంతా అత్తగారు చేయించిన చాకరీతో అలసిపోయిన దేహం ఏమాత్రం తన ఆధీనంలో లేదు. ఏం చేస్తుంది పాపం? తన హృదయనాథుని ఆదుకొనమని వేడుకుంటుంది.

ఆవేదన పూర్త హృదయంతో అశ్రుపూత నయనాలతో ఆ పాండురంగని పదే పదే ప్రార్థిస్తూ ఆ తిరుగులి పక్కనే సొమ్మసిల్లి పడిపోయింది సక్కుబాయి. సర్వదా సర్వత్రా తననే తలుచుకుంటూ తన కొరకే జీవించే భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తాడా ఆ పాండురంగడు? దైవాన్ని నమ్మక చెడిన వారున్నారమో కాని నమ్మి చెడిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? పాండురంగడు సక్కుబాయి యొక్క హృదయ పవిత్రతను భక్తి తీవ్రతను లోకానికి చాటాలని నిశ్చయించుకున్నాడు. తన సంకల్పం మాత్రంచే గోధుమలన్నింటినీ క్షణంలో పిండిగా మార్చేసి ప్రేమతో సక్కుబాయిని ఆశీర్వదించాడు. ఆ పాండురంగని కరుణా కటాక్ష వీక్షణంతో ఆమె పడిన అలసట అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మేలుకుని ఆ పాండురంగడు చేసిన పనిని చూసింది సక్కుబాయి. తన హృదయనాథుడు ఇంకా ఉన్నాడా అంటూ అటు ఇటు అంతా కలయి చూసింది. అప్పుడే అదృశ్యమైపోతున్న ఆ రంగనాథుని కొంచెంసేపు నిలువని ప్రార్థిస్తూ అతన్ని వెంటపడింది సక్కుబాయి.

ఒక రోజున కృష్ణానదికి నీళ్లు తీసుకురావాలని సక్కుబాయి అక్కడ ఆ విఠలని నామాన్ని సంకీర్తిస్తూ పండరి యాత్రకే వెళ్తున్న భక్తుల గుంపులన్నీ చూసింది సక్కుబాయి. ఆ దృశ్యం చూసిన మరుక్షణం ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది. భావోద్వేగంతో తనను తానే మరిచి తాను శుద్ధ మధురమైన భగవన్నామ సంకీర్తన చేస్తూ పండరిపురం వైపు వెళ్లసాగాను. ఈ విషయం తెలిసిన అత్తగారు భరించలేని కోపంతో సక్కును పట్టితెమ్మని తన కొడుకును పంపెను. సక్కుబాయి భర్త పరిగెడుతూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్ళెను. నిర్దయులైన అత్త మామ భర్తలు ముగ్గురు కలిసి ఆమెను ఒక స్తంభానికి కట్టిపడేసి ఆహార పానీయములు ఇయ్యకుండా ఉంచారు. సక్కుబాయి శరీరం కట్టబడి ఉన్నా ఆమె మనస్సును కట్టివేయడం సాధ్యమా? ఆమె మనస్సు అన్ని బంధములను వీడి ఆ పాండురంగని చరణాలను చేరింది.

హే పుణ్యరేఖాక్ష, పాండురంగ అనాథరక్షగా కరుణ అంతరంగ నీ దివ్య మంగళ రూపాన్ని కనులారా దర్శించి కృతార్థ చెందాలనుకుంటున్నాను. కాని నా ఈ శరీరం ఇక్కడ కట్టివేయబడినది. నీ చరణాల విందములను ప్రేమ పాశంతో కట్టివేశాను. నా కోరిక ఫలించదా స్వామి? ఓ జగన్నాథ, పండరీనాథ, విఠల, నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా నీవే. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నా మరణాలకించి నీ దివ్య దర్శన భాగ్యమునందించి నన్ను కృతార్థురాలిగా చేయవా కృష్ణ అంటూ సక్కుబాయి ప్రార్థించింది. భక్తుల హృదయవేదన, హృదయపూర్వక పిలుపులు ఎన్నటికీ వ్యర్థం కావు. సక్కు ఆర్తనాదం త్రిభువనాలను ఛేదించుకుని ఆ పాండురంగని హృదయాన్ని కరిగించింది. హరి సర్వత్రా వ్యాపించి ఉన్నా ప్రేమ ఉన్న చోటే ప్రత్యక్షమవుతాడు. ప్రేమతో పిలిచిన భక్తులని ఆదుకున్నటకే స్వయాన ఆ శ్రీకృష్ణుడు సక్కు భర్త రూపంలో ఆమె ఎదురుగా వచ్చి, సక్కు, నీ దయభక్తిని అర్థం చేసుకోలేక నిన్ను బంధించి అనవసరంగా హింసించాను. నీలో ఆ పాండురంగని దర్శనాకాంక్ష అంతగా ఉండడం చేత నీవు తప్పక పండరీపురంకి వెళ్లి ఆ పుండరీకాక్షిని దర్శించుకునిరా అని అనుమతినిచ్చి ఆమెను బంధనిమిత్రాలుగా చేశాడు. సక్కుబాయి ఆనందానికి హద్దు లేదు. ఆమె తక్షణమే బయలుదేరింది పండరీపురమునకు.

భక్తుల ప్రేమకు మాత్రమే కట్టుబడే ఆ పాండురంగుడు సక్కు రూపాన్ని ధరించి ఆమె స్థానంలో బందీ అయ్యాడు. సర్వకాలమునందు తనే చింతిస్తున్న తన భక్తుల జీవితాలను సురక్షితంగా కాపాడే ఆ పాండురంగుడు సక్కుబా యొక్క భర్త స్వభావం మార్చి వాళ్ళ ముగ్గురి మనసులను, సక్కుబాయి అత్తగారిని మామగారిని కూడా వాళ్ళ మనసును మార్చి అందరినీ తనవారిగా తీర్చిదిద్దాడు. ఇక్కడ అసలు సక్కుబాయి ఆ పుండరీకాక్షిని దర్శనానికై పండరీపురమున చంద్రభాగా నదీ తీరమునకు చేరింది.

రాత్రుల ధ్యానంలో దేహాభిమానమర్చిన సక్కుకు అసలు ఆకలి దప్పికల బాధ కాని బహుదూరం నడిచి వచ్చిన అలసటగాని తెలియనేలేదు. ఆ నది తీరం నుండి పండరిపురం గోపురం కనబడగానే ఆమె హృదయంలో ఆనంద సాగరం పొంగి పొరలింది.

సంసార సాగర నుండి దరిచేరిన సక్కుకు ఆ శ్రీకృష్ణుడు స్వయంగా నావికుడి వల్లే పడవలో వచ్చి నది దాటించి దరిచేర్చినాడు. సర్వకాలమునందు తనపై భారం మోపి తమ జీవితాలు గడుపుతున్న ఆ భక్తుల జీవితాలను భయంకరమైన సంసార సాగర నుండి సులభంగా దాటించి సురక్షితంగా దరిచేర్చేవాడు ఆ భక్త వస్త్రుడైన భగవంతుడు. సంసార సాగర నుండి దరిచేరిన సక్కుబాయి విఠోబ మందిరం వైపు వెళ్లసాగాను. అక్కడ భక్తగణమంతా తమ చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా అందరూ భక్తిలో మునిగిపోతున్నారు. సక్కుబాయి మందిరంలో ప్రవేశించి ఆ విఠుని దర్శనం చేసుకుని ఆనందాముదిలో లీనమైపోయింది. ఆ పానురంగిని మనోహరమైన విగ్రహం పట్టు వస్త్రాలతో చెవులు మకర కుండలాలతో సుగంధభరితమైన వక్షస్థలం తులసీమాలతో అలంకరింపబడి ఉన్నది. ఈ సుందర రూప మాధుర్యాన్ని చూసి ముగ్ధురాలైన సక్కు యొక్క తాపం పూర్తిగా తగ్గిపోయి ఆమె దేహస్మృతి కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ ఈ శరీరం ఉన్నంత వరకు పండరిపురం విడిచి వెళ్ళను అని అనుకున్నది.

తన జీవన పరమార్థాన్ని సాధించుకున్న సక్కుబాయి ప్రేమావేశంతో ఆ శ్రీకృష్ణుని సంకీర్తిస్తూ అతని పాద పద్మాల వద్ద తన పంచ ప్రాణములు ఐక్యం చేసింది. సక్కుబాయికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ పాండురంగుడు. కంటికి రెప్పవలే కాపాడుతూ ఆమెను తన ఇంటికి చేర్చి తాను అదృశ్యమైనాడు. పాండురంగుని దర్శన స్పర్శన సంభాషణను పుణ్యఫలించి పూర్తిగా పరివర్తన చెందిన సక్కుబాయి అత్త మామ భర్తలు ముగ్గురూ కలిసి ఆమెను అతి ప్రేమతో ఆదరించారు. వాళ్లు పాండురంగుని సేవలో పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని మాకు కల్పించిన ఈ సాయికృష్ణునికి శతకోటి నమస్కృతులు సమర్పించుకుంటూ మనందరమూ కలిసి ఈ సాయి విఠలుని కీర్తిద్దాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మూడేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీయాంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే ఏసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటి.
7: అసలెంతమంది దేవుళ్ళంటి?
8: ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటంటే?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా? అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరి ఆంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా, మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
8: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
8: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటి? ఇన్ని మతాలెందుకు? అసలు మతం అంటే ఏమిటాంటి?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు, విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా, మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడమ్మా హర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూల కారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వం నుంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరమూ జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
7: అవునా ఆంటీ, నేను కూడా

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక చెప్తుందట, పిల్లలు వినండరా.
2: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
2: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా అంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని ఆయన విశ్వాసాలని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షిత.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్లిన వేలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వాళ్లే జరుగుతుందని విశ్వాసం.
3: కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బఠనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదైంది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాడు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికి అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉండేది ఏమిటంటే?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కానీ కష్టములు కానీ ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్య సూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణ్ణి,

0: ఆంటీ అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్వ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం శిలువ, నక్షత్రం నెలవంక, అగ్ని ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదే సేనా, బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం.
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా? శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయనా, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు.

0: ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలినవి తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
1: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
2: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని బోధించారు.
3: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
1: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
2: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
1: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకనే వారు ఎవరినైనా కలిసినప్పుడు సలాం అలైకుము సలాం అంటారు.
4: అంటే అర్థమేంటక్క?
1: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
4: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
5: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
4: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
5: అవునరా సత్య.
1: ఓ, మీకు చాలా విషయాలు తెలుసే.
4: అక్క నువ్వు కథ చెప్పక్క.
1: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలనే మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
4: అవునా, అప్పుడు ఏం చేసింది?
1: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పకపకా నవ్వేది.
5: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
1: లేదు యూసఫ్, తల మీద, భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
4: అక్కా, రోజూ అలానే చేసేదా?
1: అవును సత్య, రోజూ అలానే చేసేది. కాని ఒక రోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
4: ఎందుకనక్కా?
1: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం, కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
4: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
1: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
4: బాగైంది కదా, మంచి వాళ్ళకి అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
1: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
5: మరి నువ్వు చెప్పక.
1: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
6: ఎంత గొప్ప మనసక్క మొహమ్మద్దే.
1: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత

0: తప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించానో ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే, నేను చేసిన పాపానికి భగవంతుడు నన్ను క్షమించడానికి నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
1: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
2: చూడమ్మా సుమ, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు, సర్వజీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయా, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లాం మతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేం ఆచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కా అది?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్క. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా, సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ, క్రోధ, లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణియక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని, ఆనందాన్ని మీవిగా భావించండి. కష్టంతో, ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్క, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థం అన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియం మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జోరాస్ట్రమతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా?
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
5: అంటే మన మనసుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Meekemana help kavala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkarisunaru. Nalanti foreigners kuda chala mandi kanpisunaru. Wonderful place. But tell me, akada undi chudandi. A pillar emiti.
1: Oh, ada. Adi sarvadharma aikya stupam. Symbol of unity of faiths.
0: What? Adi bhi matastupam kada. Aite dan gurinchi chapandi.
1: Bhagavan Sri Satya Sai Baba Sarva Matalu Bhodinchedi Okate Ani Telpe Jihnani Nelkol Palani Sankalpincharu. Apani Brigadier Bose Ane Bhaktuniki Appagincharu. Bhaktulanta Taloka Chei Vesi Ento Duram Nunchi Matti Techi Stupam Kosam Tavvina Edu Adugala Guntanu Nimparu. Anduku Moodu Rojulu Kashtapaddaru. Ika Concrete Slab Veyadame Taruvayi. Kani అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్తూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్తూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలున్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? హే పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదిలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం ఉంది. ఏ మతానిదో

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్రమతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: సుతుడా.
1: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలు కలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇస్ ఓమ్నిప్రెజెంట్.
1: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాలవికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాలవికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నె బెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాలవికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీ ఆంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ బౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్యలు,
1: దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు

0: దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోను కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
2: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురి చేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమం ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబునెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మా మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల్య వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల్ వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి సంస్థకు కూడా ఉన్నతిని గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల్ వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులొచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యనుపేక్షింప ఆరిపోయే, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటి?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే ఆంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.

0: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
1: దేనికా ఆంటీ, కాన్సన్ట్రేషన్ కే కదా.
2: అంతే కదా.
0: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యులు వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
2: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా?
0: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ ఆసక్తి తెలుసుకోవచ్చు.
2: నాకిప్పుడు అర్థమైందా ఆంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
1: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
3: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
4: ఆంటీ, మేం బాల్ వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోపెట్టాలా అని.
0: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
3: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది, కాని వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని, దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి, ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కాని తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, మీరు చెప్పేది బాగుంది, కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల వికాస్ లో మత సంబంధమైనవి ఏవి చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంత నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
2: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.

0: ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ విమెన్. వి కమెన్స్ our program with bagpipes display by small girls from primary school, followed by international choir from United Kingdom performed by Sai Youth.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందులకు నా ప్రణామం సమర్పించుకుంటూ, గౌరవనీయులైన సోదర సోదరీమణులకు అందరికీ సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మనం జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లిలని భావాన్ని లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళా డే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను తెలుపుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయి మాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారి ఆనందం, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనేదాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు, వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా బాధ్యతగా ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మనం భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సాహప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవా దళ్, బాల వికాస్, మహిళా యువత, ఇది మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్స్ ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రులు, స్వామివారు ఉద్యమంలో మన ఉపకరణలుగా ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేది మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్నో అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక

సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపన మనకు ఉన్నాడే. చిక్కిన సేవను దక్కించుకోవాలనే దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులు కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు. స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం. ఇది కూడా మనం ఎప్పటికీ స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం ఆప్యాయత ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ 1000 తల్లుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజి వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగపరచుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనం సేవలు మనం అందించి స్వామి మనని మహిళలు చేత కాని వారు కాదు, మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని భగవాన్ మనకు శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే స్వామివారిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మను సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాము స్వామి. ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుమ్ శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను.

స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటిది స్వామి గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా నేను భావిస్తున్నాను. స్వామి ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.

काशी विश्वेश्वर सदा शिवा, काशी विश्वेश्वर सदा